ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 4వ తేదీ గురువారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారానికి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. శుభోదయం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: శ్రోతలు తరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి
2: సడగు సైకిల్ బండి సంకాన.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: శక్తి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: ఇంతవరకు మీరు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం దేశభక్తి గీతం. దేశభక్తి గీతం వినబోయే ముందు వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి దేశభక్తి గీతం.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్టంలో ఓఎన్జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఓఎన్జీసీ మధ్య సమన్వయంతో ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. చమురు, సహజవాయువుల అన్వేషణ జరిగే ప్రాంతాల అభివృద్దికి కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు పాలమూరు ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి వాటి పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకుని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

0: సాయంత్రం సోమశిలకు చేరుకుని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. రేపు కూడా పలు నీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఆయన నిన్న సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి అసలైన గుర్తింపును, ఉనికిని పొట్టి శ్రీరాములు కల్పించారని చెప్పారు. ఆయన ప్రాణత్యాగం వల్లే స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పొట్టి శ్రీరాముల గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళమని మా హైపవర్డ్ ఈ కమిటీ, భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని వాళ్ళు ఎదుర్కొంటారు, మా అందరికీ తెలియజేస్తున్నాను.
0: కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే అధ్యక్షతన జాతీయ సామాజిక న్యాయ మండలి సమావేశాన్ని ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అందిస్తున్న నిధులను అదనంగా 50 లక్షల రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రానికి కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాలను మంజూరు చేయాలని, నిర్మాణాల కోసం ప్రస్తుతం ఇస్తున్న 3 లక్షల రూపాయల నిధిని 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలోని ఆర్మూర్ జగిత్యాల జాతీయ రహదారి NH-63 విస్తరణకు ఆమోదం లభించగా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఈ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి NH-563 విస్తరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 7,597 కోట్ల రూపాయల వ్యయంతో 190 కిలోమీటర్ల మేర ఈ 2 జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రాంతీయ అభివృద్దికి మరింత ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాకాలానికి ముందే నీటి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల రాష్టస్థాయి కార్యశాలలో ఆయన నిన్న మాట్లాడుతూ, పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛ భారత్, గ్రీన్ కార్పొరేషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: విశాఖపట్నం 1400 టన్లు, విశాఖపట్నం మరొక 600 టన్లు దాని యొక్క కెపాసిటీని పెంచుతున్నారు. గుంటూరులో పెంచడానికి లేదు, అందుకని విజయవాడను కూడా పెడుతున్నాం. కాబట్టి నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అయితే ఆ ప్లాంట్ వచ్చేసరికి మనకు 1.5 ఇయర్స్ పడుతుంది. ఈ లోపల ఏం చేయాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే వచ్చిన చెత్తని ప్లాస్టిక్ సపరేట్ చేయటం, డ్రై సపరేట్ చేయటం, వెట్ సపరేట్ చేయటం, మెన్యూర్ చేయటం, ఆ ప్రాసెసింగ్ ఉంది. అవి 107 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం. అది వీలైనంత తొందరలో కంప్లీట్ కావాలి.
0: రష్యా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని అధునాతన రవాణా అభివృద్ది కేంద్రాన్ని నిన్న సందర్శించారు. ఇందులో భాగంగా కేంద్రంలోని సమాచార సాంకేతిక వ్యవస్థ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారి పావెల్ బోక్షా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్కో రవాణా కేంద్ర అభివృద్దిని వివరించారు. అనంతరం మాస్కో ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం పనితీరు, రవాణా నిర్వహణ వ్యవస్థల గురించి అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోనూ ఆధునిక సాంకేతిక ఆధారిత ప్రజాసేవల అభివృద్దికి ఇటువంటి నమూనాలు దోహదపడతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 101 మంది లబ్దిదారులకు 61,72,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. పేద కుటుంబాలు వైద్య ఖర్చులను అధిగమించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ముఖ్యమంత్రి

0: నిధి ఉపయోగపడుతుందని మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
1: ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,71,882 రూపాయలు ఎవరైతే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎన్ఓసీలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.
0: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆయనతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులకు వైఎస్సార్సీపీ లీగల్ విభాగం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు రేపు రాష్ట్రంలోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసార విశేషాలు వినబోయే ముందు వినండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రసార విశేషాల్లో భాగంగా ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 7:30 మట్టెవాడ ప్రాంత ఆలయ చారిత్రక వారసత్వం గురించి డాక్టర్ పి హైమావతి గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమంలో కె సుధీర్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 10:30 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు. 12:40 తిరిగి 1:20 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం.

6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 6:20 ప్రసార విశేషాలు. 6:20 సమాచార దర్శిని ప్రసారం అవుతుంది. 6:30 జానపద సంగీత కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 మనోరంజని ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 ప్రత్యేక వాణిజ్య ప్రకటనలు. 9:31 ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:06 మధుర గీతాలు ప్రసారం అవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ, హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు బి రమేష్ గారు.
1: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. 123 కంపెనీలు పాల్గొన్న ఈ మేళాకు వేలాది మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. వీరిలో 779 మందికి కంపెనీలు నియామక పత్రాలు అందజేశాయి. స్థానిక సంస్థలు ఆదాయ వనరులను పెంపొందించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించిన దక్షిణ తెలంగాణ జిల్లాల స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతూ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, పన్ను వసూళ్లు, పచ్చదనం పెంపు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. జనగణనలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కందుకూరు గ్రామంలో కొనసాగుతున్న సర్వేను పరిశీలించిన ఆయన వివరాల నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగిస్తే రైతులు మంచి దిగుబడులు పొందవచ్చని భారతీయ నూనె గింజల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఉషా కిరణ్ అన్నారు. పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో సమతుల ఎరువుల వినియోగంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ, భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. జిల్లేడు చౌదరిగూడ కొందుర్గు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పద ఫోన్స్ కు బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పవద్దని ప్రజలకు సూచించారు.

0: కందుకూరు మండలంలోని దాసర్లపల్లిలో యాదవ డైరీ మిల్క్ బూత్ లో పాలను కల్తీ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. తనిఖీల్లో పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు హైడ్రోజన్ పరాక్సైడ్ ద్రావణం కలుపుతున్న నిర్వాహకుడు మారమోని శ్రీశైలంపై కేసు నమోదు చేశారు. 80 లీటర్ల కల్తీ పాలు 300 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పరాక్సైడ్ స్వాధీనం చేసుకున్నారు. కుసుమ పంట సాగు చేసిన రైతులను ఆదుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కందుకూరు మండలంలోని నేదునూరులో సాగు చేసిన కుసుమ పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హెచ్ఎండీఏ పరిధుల్లోని చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించి సుందరీకరణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మీర్పేట్ చందన చెరువులో గుర్రపుడెక్క తొలగింపు పనులు ప్రారంభించారు. దోమల సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం, ధాన్యం కొనుగోలు విషయంలో రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు విమర్శించారు. మన్నెగూడలో నిర్వహించిన పార్టీలో చేరిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాష్టంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ధీమాను వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టు పేరుతో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రజలను మోసం చేశారని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. షాద్నగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆమనగల్లు, షాద్నగర్ మండలాల్లో వరిధాన్యం తడవగా మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా చెట్లు నేలకూలాయి. ప్రభుత్వం చేపట్టిన జనగణనను పారదర్శకంగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సూచించారు. తుక్కగూడలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు.
1: బి రమేష్ గారు అందించిన రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో భారత్ వెనుజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వర్తకం, పెట్టుబడులు, ఫార్మాసూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడానికి వెనుజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాసూటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఇంధన పెట్టుబడి రంగాల్లో వెనుజులాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఇంధన రంగంలో భారతీయ PSUలు వెనుజులాలో

0: భారీగా పెట్టుబడులు పెట్టాయి. అలాగే అక్కడ తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. వారణాసిలో 2 రోజుల పాటు 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. సీనియర్ దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, సాంస్కృతిక రంగానికి చెందిన నిపుణులు వివిధ అంశాలపై చర్చిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ATF ధర మార్చిలో 60.5 రూపాయలు ఉంటే మే నెల నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ మే బేసికలీ ఏక్ సెల్ఫ్ సస్టైనింగ్ రివాల్వింగ్ ఫండ్ బనాయే. ATF ప్రైస్ ఫర్ ది ఎయిర్లైన్ క్యారియర్స్ హు వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఉన్కో ఏక్ స్టేబుల్ ATF ప్రైస్ అభీ కరెంట్ క్రైసిస్ కే దౌరాన్ మిలే కి ఇస్సే హమారే ఎంటైర్ ఏవియేషన్ సెక్టర్ మే కరీబ్ 70 లాఖ్ సే అధిక్ జో జాబ్స్ హై జిన్కే ఊపర్ ఇంపాక్ట్ పడనా ఆరంభ హోనే లగా థా బికాజ్ ఆఫ్ ది స్ట్రెస్ ఇన్ ది సెక్టర్ వో ఇస్సే సిగ్నిఫికెంట్లీ మిటిగేట్ హో.
0: ఢిల్లీ NCR పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर हैवी ट्रक्स और बसेस पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. केंद्र होम मंत्री अमित शाह ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంత ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమూర వద్ద ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటన పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నతస్థాయి పరిపాలన భద్రతా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత్ లావో PDR జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్స్ వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్, కనెక్టివిటీ, అభివృద్ధి భాగస్వామ్యం, సామర్థ్యాల పెంపుదల సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిణామాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ భారత్, లావో, PDR మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని గుర్తు చేశారు.
3: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during your ASEAN chairship in 2024.
0: ప్రపంచవ్యాప్తంగా యోగాకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న 1వ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో పాల్గొంటారు. ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానులను ఒకచోటకు చేరుస్తారు.

చేస్తుందని మోదీ అన్నారు. అంతర్జాతీయ క్రీడారంగంలో యోగాసనాలకు ఇదొక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరీ ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు.

0: ఎస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర దక్షిణ కివు ప్రాంతాలకు అలాగే పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయతరంగిణి. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం వినబోయే ముందు వినండి వాణిజ్య ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తాతయ్య, ఇది ఏం మొక్క?
6: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
5: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
6: ఎందుకు?
5: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
6: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
5: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
7: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
8: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
9: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
10: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: ఇప్పుడు వినండి ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం.
11: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.
1: వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్ర మకల్మషం

లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్

0: சாங்கிய கல்ப தரு உருவின் சத்விஜஸ்ரேயமை.
1: ఈనాటి భాగవత నీరాజనం కార్యక్రమంలో ఆరవ స్కంధంలోని అజామిలోపాఖ్యానం వింటారు. వ్యాఖ్యానం ఆచార్య కోవెల సంపత్ కుమారాచార్య. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.
2: భాగవత ఆరవ స్కంధం అజామిలోపాఖ్యానంతో మొదలవుతుంది. పురాణాలలో ప్రతి కథ ఏదో ఒక అంశాన్ని నిరూపించేందుకు, ఏదో ఒక అంశాన్ని ప్రతిపాదించేందుకు ఉదాహరణప్రాయంగా ఉంటుంది. ఈ అజామిళుని కథ నారాయణ నామస్మరణ ప్రభావాన్ని ప్రతిపాదించేందుకు ఉద్దేశించబడింది. అనేక అనేక పాపాలు చేసిన వ్యక్తిని భగవన్నామం ఉద్ధరిస్తుందని చెప్పడమే ఈ కథా పరమార్థం. మనిషి మనస్సు, వాక్కు, శరీరాలతో అనేక అనేక పాపకార్యాలు తెలుసు కొంత, తెలియక కొంత చేస్తుంటాడు. మరి అట్లాంటి వాడికి కూడా ముక్తి లభించే అవకాశం ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథ. అజామిళుడు ఒక బ్రాహ్మణుడు. వాడు పరమ దురాచారి. జూదమాడతాడు, అబద్ధాలాడతాడు, దొంగతనం చేస్తాడు, పరమ కాముకుడు, అక్రమ సంబంధాలు పెంచుకుంటాడు. ఈ విధంగా వాడు చేయని పాపకర్మ లేదేమో అనిపిస్తుంది. అంతటి భ్రష్టుడు వాడు. ఆ అజామిళుడు తన భార్యను, తల్లిదండ్రులను ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఒక శూద్ర స్త్రీతో కాపురం చేసి 10 మంది కొడుకులను కంటాడు. వయసు మళ్ళిన తర్వాత కలిగిన సంతానంపై ప్రేమ ఎక్కువ అని అంటారు. అట్లాగే కడగొట్టు కొడుకు నారాయణ అనే పేరు పెట్టుకొని వాడితోడిదే బతుకుగా అజామిళుడు జీవిస్తుంటాడు. ఇట్లా 80 ఏళ్ళు గడవగా మరణ సమయం వచ్చింది. వాడి ప్రాణాలను తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఆ వారు 3 పరమ భయంకరాకారులు. వారి భయంకరాకారం చూసి వారి వల్ల తన కొడుకు ఏమైనా అపకారం జరుగుతుందేమో అనే భయంతో దూరాన ఉన్న కొడుకును నారాయణ నారాయణ నారాయణ అని పిలుస్తాడు. అట్లా మరణవేళ ఆత్రంగా నారాయణ నామోచ్చారణం చేయటం విని ఆ చుట్టుపక్కల ఉన్న విష్ణుదూతలు వచ్చి యమదూతలను అడ్డుకుంటారు. అప్పుడు యమదూతలు వారితో,
3: యౌవని వారలు మాతో జివ్వకు గతమేమి, యౌవని వారలు మాతో జివ్వకు గతమేమి, ఇట్లు చిక్కిన వానిన్ క్రొవ్వున విడిపించి తిరిక నవ్వులకు జముని శాసనంబులు జగతిన్.
2: యముని శాసనాలంటే అవేమి నవ్వులాటలా, ఎందుకు విడిపించారు అని అడుగుతారు. అప్పుడు విష్ణుదూతలు వారితో, మీరు పాపాత్ములను పట్టుకోవాలి కదా, వీడెందుకు పట్టుకుంటున్నారు అంటే యమదూతలు ఇట్లా అంటారు,

దేహం ధరించినవాడు అంటే శరీరం ఉన్న వ్యక్తి అనేక కార్యాలు చేస్తుంటాడు. ఆ పనులను బట్టి అతనికి రకరకాల జన్మలు కలుగుతుంటాయి. అతని పనులకు సూర్యచంద్రాదులు సాక్షులు. యముడు ఆయా జీవుల జన్మ జన్మాంతరాల కర్మలను బట్టి శిక్షిస్తుంటాడు. ఈ అజామిళుడు తన పూర్వజన్మల కర్మలను బట్టి ఈ జన్మ ఇప్పుడు పొందాడు. ఈ జన్మలో వేదాధ్యయనాదులు చేశాడు, యవ్వనంలోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశిస్తున్న తొలికాలంలో ఒకనాడు ఒక తోటలో బహిరంగంగా సురద క్రీడ చేస్తున్న ఒక జంటను చూశాడు.

0: ఆ దృశ్యం చూసిన అజామిలుని మనస్సు అనే అడవిలో మన్మధుడు అనే అగ్ని రగులుకుంది. ఇంకేముంది?
1: ఆ లీలావతి గండపాళికలపై హాస ప్రసాదంబుపై నాలోలాలక పంక్తిపై.

0: ఆ అజామీయుడు తన కులాచారం వదిలి, భార్యను వదిలి, తల్లిదండ్రులను వదిలి ధనమంతా తన కాముకత్వానికి ఖర్చు చేస్తాడు. ఇంకా డబ్బు కోసం అనేక పాపకర్మలు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, జూదాలు ఆడతాడు. చివరకు దాసీ సంగమంతో సంతానం పొంది భ్రష్టుడైపోతాడు. అటుగాన పాపకర్మని కుటులుని సుజనార్తు ధూర్తు క్రూరుని మేము ఆవటమున కొనియేగదము, అంతట దండము వలన ఇతడు ధన్యతనొందును అంటారు. ఇతడు చేసిన కర్మలకి యముడు శిక్షించే శిక్షలతో ఇతడు మళ్ళీ పవిత్రుడవుతాడు అని యమదూతల తాత్పర్యం. అప్పుడు విష్ణుదూతలు, వీడెన్ని చేసినా మరణకాలంలో హరినామస్మరణ చేశాడు. హరినామకీర్తనం ఎట్లాంటిదంటే,
1: బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్నికీలలు హరినామకీర్తనములు, గురుతల్పకల్మష క్రూర సర్పములకు కేకులు హరినామకీర్తనములు, తపనీ

0: హరినామ కీర్తనములు
1: అంటూ హరినామ కీర్తన మహాత్మ్యం వివరించి విష్ణుదూతలు అజామిళుని పాపాలు నారాయణ నామస్మరణంతో తొలగిపోయాయి, కాబట్టి మీరు వెళ్ళి మీ రాజుతో చెప్పుకోండి అని యమదూతల్ని వెనక్కి పంపుతారు. ఈ యమ విష్ణుదూతల సంవాదం విన్న అజామిళుడు ఆశ్చర్యంతో తనను రక్షించిన విష్ణుదూతలతో ఏదో అడగాలనుకునే అప్పటికీ వారు అదృశ్యమైపోతారు. అప్పుడు అజామిళుడు తాను చేసిన పాపకర్మలను ఒకటొకటిగా తలంచుకొని పశ్చాత్తప్తుడై, పాతకుండనకు నాకు ఇవ్విభిధోత్తముల దర్శనంబు పురాకృత మదీయ పుణ్య విశేషమురంగాని పొందు శక్యంబు కాదు, తత్సందర్శనంబు ఆత్మకు అతి సుప్రసన్నంబయ్యొప్పు, అట్లు కాకుండానేని కలుషవర్తనంబున వృషలీభర్తనయ్యుండి మృతిం పొందుచున్న నాదు జిహ్వకు శ్రీమన్నారాయణ నామగ్రహణంబు సంభవింపనేరదు అని వైష్ణవ జ్ఞానదీపంబు ఆత్మస్నేహంబునం దోచిన ఆ అజామిళుడు సంతానాన్ని భార్యను అందరినీ వదిలేశాడు.

0: అన్ని మోహాలను వదిలేశాడు. గంగాతీరం చేరుకున్నాడు. అక్కడ తపస్సు చేసి యోగ మార్గాన శరీరాన్ని వదిలిపెట్టాడు. అప్పుడు అతనికి విష్ణు సాన్నిధ్యం లభించింది. ఈ కథను సింగన మూలం కన్నా పెంచి అజామిళునులో కామం విజృంభించటానికి ప్రేరేపించిన సన్నివేశాలను వివరించి కథను చాలా ఆసక్తికరంగా నిర్వహించాడు. ఈ కథలో అజామిళుడు బుద్ధిపూర్వకంగా భక్తి ప్రవత్తులతో నారాయణ స్మరణ చేయలేదు, అయినా ఫలితం కలిగింది. తెలిసినా తెలియకున్నా మందు తాగినప్పుడు దాని ఫలితం తప్పక కలుగుతుంది. అట్లాగే ఇది కూడా. అందుకే
1: ఆరయ వీర్యవంతమగు ఔషధమెట్లు యదృచ్ఛగున్నా

0: అంటారు విష్ణుదూతలు. అది అట్లా ఉంచి ఈ కథలో గమనింపవలసిన అంశం మరొకటి ఉంది. నారాయణ స్మరణ వల్ల అజామిళునికి వెంటనే విష్ణు సాన్నిధ్యం లభించలేదు. ఆ స్మరణ అప్పటి సన్నివేశం వల్ల అతనిలో ఆత్మపరిశీలన సాగింది. తద్వారా అతడు తన జీవితాన్ని సరిచేసుకున్నాడు, క్షాళనం చేసుకున్నాడు, గంగాతీరాన తపస్సు చేశాడు, యోగ మార్గం అవలంబించాడు. అప్పుడు అతనికి భగవత్ సాన్నిధ్యం కలిగింది. ఇంత దూరం ఉంది. మరొక అంశం, మరణ సమయాన మాత్రం అజామిళుడు నారాయణ స్మరణం ఎట్లా చేయగలిగాడు? కొడుకు పేరు అనేది ఒక నిమిత్తం మాత్రమే. ప్రాణప్రయాణ సమయే కఫవాతపిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అంటారు కులశేఖరాల వాళ్ళు ముకుందమాలలో. అట్లాంటి స్థితిలో కూడా స్మరణం చేయగలగటానికి పూర్వజన్మల పుణ్య విశేషమే కారణం. ఈ అంశాన్ని అజామిళుడు గుర్తించాడు. కాగా నారాయణ స్మరణ, భగవత్ స్మరణ అనేది కూడా మనిషి చేసిన పుణ్యకర్మల కారణంగానే కలుగుతుంది. ఈ అంశాలను నిరూపించడానికి అజామిళుని కథ ఇంత వివరంగా చెప్పబడింది. మనిషి ఈ జీవితంలో ఎట్లా కర్మలు చేస్తాడు? కర్మలు చేయక ఉండలేని పరిస్థితి ఎట్లా కలుగుతుంది? వాటిని ఎట్లా నివారించుకోవచ్చు? మొదలైన అంశాలు యమ విష్ణుదూతల సంవాదంలో వివరించబడ్డాయి. అజామిళుని కథ నెపంగా భాగవతం మానవుడు కర్మ ప్రవృత్తిని ఎట్లా నియంత్రించుకోవాలో, మనోనిగ్రహం ఎంత అవసరమో మొదలైన అంశాలను తెలియజేస్తుంది. యమదూతలు యముని సన్నిధికి వెళ్ళి జరిగిందంతా విన్నవించగా యముడు ధర్మాధర్మ విషయాలలో తనకన్నా మించి శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపకుడై ఉండి నిర్ణయాలు చేస్తూ ఉంటాడని విష్ణు వ్యాపకతను వివరిస్తాడు. విష్ణుభక్తులు అంటే ఎట్లాంటి వారో విశదీకరిస్తారు. ఆ విష్ణుభక్తులు అంటే భాగవతులు ఎట్లాంటి వారంటే,
1: శృత్యంత విశ్రాంత మత్యనుక్రమణీయ భగవత్ ప్రసంగ

0: భాగవతులు కృష్ణ పదధ్యాన కేవలామృత పాన పరిణామయుతులు శ్రీ భాగవతులు బహుపాతకానీక పరిభవ ప్రక్రియ పురుషోగ్రమూర్తులు భాగవతులు
1: భావతత్వార్థవేదులు భాగవతులు బ్రహ్మవాదానువాదులు భాగవతులు సిరులు తన

ఈ పద్యం అచ్చంగా పోతనగాల్లాగా ఉంది. ఈ ఉపాఖ్యానం తర్వాత పరీక్షిత్తు ప్రశ్నను పురస్కరించుకొని శుకమహర్షి సృష్టి క్రమాన్ని వివరిస్తాడు. ఆ విషయాలు తర్వాతి వారం ముచ్చరించుకుందాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, మట్టెవాడ ప్రాంత ఆలయాల చారిత్రక వారసత్వం గురించి డాక్టర్ పి హైమావతి గారి ప్రసంగం.
6: కాకతీయుల శాసనాల్లో ఎక్కుమటి, దిగుమటి అనే పదాలను ఎగుమతి, దిగుమతి అనే అర్థంలో వాడారు. దీన్ని బట్టి మటియవాడ లేదా మట్టెవాడ అంటే వర్తకం జరిగే ప్రాంతం అని అర్థమవుతుంది. ఈ ప్రదేశం హనుమకొండకు ఏకశిలా నగరానికి మధ్యలో ఉండి వృత్తి పనివారులతోనూ, దేశ విదేశీ వ్యాపారులతోనూ ఎప్పటికీ రద్దీగా ఉండేదని సిద్ధేశ్వర చరిత్రను బట్టి గ్రహించవచ్చు. ఎంత వాణిజ్య కేంద్రమైనా ఆధ్యాత్మిక చింతనకు కొదవలేదన్నట్లు ఈ ప్రాంతంలో చిన్న పెద్ద ఆలయాలు అనేకం ఉండేవి. 1323లో తుగ్లక్ సేనల దాడుల్లో దేవాలయాలన్నీ ధ్వంసమైపోయాయి. వాటిలో కొన్ని నామమాత్ర అవశిష్టమై తర్వాత కాలంలో కొంత పునరుద్ధరింపబడి పూజలందుకుంటున్నాయి. అయితే ఈ పునరుద్ధరణలో సహజత్వం లోపించటం వలనూ, చారిత్రక అవగాహన లేకపోవటం వలనూ కొన్ని సాంస్కృతిక కేంద్రాలుగా గుర్తింపును కోల్పోయాయి. ఈనాటికి ఆనాటికి వాణిజ్య కార్యకలాపాలకు, చేతి వృత్తి పనులకు ప్రసిద్ధి పొందిన మట్టెవాడలోని దేవాలయాలు ఈకోవకు చెందినవే. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి శ్రీ భోగేశ్వరాలయం, రామలింగేశ్వరాలయం, గోపాలస్వామి గుడి, కాశీబుగ్గలోని శ్రీరంగనాథ, విశ్వేశ్వరాలయాలు. శ్రీ భోగేశ్వరాలయం వరంగల్ స్టేషన్కు సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో మిశ్ర శైవ పద్ధతులు కనిపిస్తాయి. మధ్యయుగ శైవంలో కాశ్మీర శైవం, ద్రావిడ శైవం, మిశ్ర శైవం, సామాన్య శైవం, వీరశైవం అని 5 శాఖలుండేవి. వీరిలో మిశ్ర శైవులు ఉదారవాదులు, దేవతలందరినీ పూజిస్తారు. కానీ శివుని పట్ల ఆరాధన ఎక్కువ. విభూతిని తప్పకుండా ధరిస్తారు. లింగధారణ పట్ల పట్టింపు లేదు. పంచాయతన పూజా విధానాన్ని పాటిస్తారు. దీని ప్రకారం నారాయణుని, సూర్యుని, దేవిని, గణపతిని 4 దిక్కుల్లో ఉంచి మధ్యలో శంకరుని లింగాన్ని నిలిపి పూజిస్తారు. ఈ ప్రణాళికను భోగేశ్వరాలయంలో మనం చూడొచ్చు. ఇక్కడ ఉమాసహిత శంకరుడు దక్షిణాభిముఖంగా ఆసీనుడై విగ్రహ రూపంలో ఉన్నాడు. పైన కీర్తి ముఖం ఉంది. పై 2 చేతుల్లో ఒకదానిలో ఢమరకం, రెండో దానిలో త్రిశూలం, క్రింది ఎడమ చేత్తో వామాంక స్థిత అయిన దేవిని పట్టుకోగా కుడి చేత్తో భక్తులకు అభయాన్నిస్తున్నట్లున్నది. దేవి శంకరుని వలె దక్షిణాభిముఖంగా కాక పశ్చిమాభిముఖంగా ఆసీనురాలై ఉన్నది. శంకరుడు ఉమాసహితంగా కూర్చున్న పీఠం క్రింది భాగంపై నంది చెక్కబడి ఉంది. ఈ పీఠ పాదానికి ముందు భాగంలో ప్రధాన లింగం ఉన్న పానవట్టం ఉంది. దీని నిర్మాణ ప్రణాళిక విశిష్టంగా ఉంటుంది. ఇంతకు ముందు చెప్పుకున్న పంచాయతన ప్రణాళిక ప్రకారం ఇది నిర్మితమైంది. అంటే మధ్యలో శంకరుడు, ఈశాన్యంలో గణపతి, వాయువ్యంలో దేవి, నైరుతిలో నారాయణుడు, ఆగ్నేయంలో రవి విగ్రహాలు పానవట్టంపై ప్రతిష్ఠితమై ఉన్నాయి. మధ్యలో ఉన్న పాలరాతి లింగాన్ని ప్రక్కకు జరపడానికి వీలుంది. పానవట్టం క్రింది భాగంలో చతురస్రాకారపు ఖాళీ భాగం ఉండి అందులో క్రిందుగా మరొక శివలింగం ఉంది. దాని క్రింద భాగంలో శ్రీచక్రం ఉన్నదట. బహుశా పంచాయతన ప్రణాళిక లిఖించబడి ఉంటుంది. ఇంకా క్రింద మరో 9 లింగాలు ఒకదాని కింద మరొకటిగా ఉన్నాయట. ప్రస్తుతం మనకు కనిపించేది శ్రీచక్రాన్ని కప్పి ఉంచిన లింగం, దానిపై కదిల్చడానికి వీలున్నటువంటి పెద్ద లింగం మాత్రమే. పైలింగానికి అభిషేకం చేస్తే మొత్తం ఏకాదశి రుద్రులకు అభిషేకం చేసిన ఫలం దక్కుతుందని, అందువల్ల ఇది చాలా విశిష్టమైనదే కాక మహిమాన్వితమైనదని భక్తులు విశ్వసిస్తారు. ఏ పనిలోనైనా విజయాన్ని సాధించాలంటే ఈ ఆలయంలో ఆశీర్వాదం పొందాలని భక్తులు ఉవ్విళ్ళోరుతారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇందాక మనం చెప్పుకున్న పంచాయతన ప్రణాళికలోని దేవి, గణపతి విగ్రహాలు లేకపోవడంతో ఆయా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ రెండింటినీ ఆలయ అవశేషాల నుండి గుర్తించి

ప్రతిష్ఠించవలసి ఉంది. అప్పుడే అది గర్భాలయ సమగ్ర పునరుద్ధరణ అవుతుంది. ఆలయ పూజారి చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ఎన్ని బిందెల నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసినా ఆ నీరు ఒక చుక్క కూడా సోమసూత్రం ద్వారా బయటికి రాదు. ఎక్కడికి పోతుందో కనిపించదు. బహుశా ఏ బావికైనా అనుసంధానం చేయబడిందేమో తెలియదు. ప్రస్తుతం ఆలయంలోని బావి నైరుతిలో ఉంది. వాస్తుశాస్త్రం దీన్ని బొత్తిగా అంగీకరించదు. బహుశా ఈశాన్యంలోని బావి తుగ్లక్ దాడుల వల్ల ఏర్పడిన ఆలయ అవశేషాలతో పూడిపోవడంతో దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేయకుండా తర్వాత కాలంలో నైరుతిలో నిర్మించినట్లున్నది. గర్భాలయ పైకప్పు, ద్వారబంధాలకు ఇరువైపులా పూర్ణకుంభాలు, తోరణ ద్వారబంధంపై గజలక్ష్మి పూర్తిగా కాకతీయ శైలివే. గర్భాలయ ముందు భాగంలో చిన్న అంతరాళం, దాని ప్రక్కన తూర్పుముఖంగా అమ్మవారి విగ్రహం ఉన్నాయి. ఈ విగ్రహమే పంచాయతనంలో ఉండాల్సిన దేవి విగ్రహమేమో ఆగమశాస్త్ర పండితులు నిర్ధారించవలసి ఉంది. అంతరాళానికి ముందున్నదే మహామంటపం. ఈ మంటపం నుండి అంతరాళంలోకి ఉన్న ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు శిల్పీకరించబడ్డారు. ద్వారబంధాల కమ్మీలకు క్రింద నుండి పై వరకు సింహాల వరుసలు, రత్నపట్టీలు, లతలు ఒక్కొక్క వరుసలో ఒక్కొక్క నమూనాగా అలంకార శిల్పంగా తీర్చిదిద్దటమైంది. ఒకప్పుడు ఆలయ ప్రాంగణం చాలా పెద్దదై ఉండాలి. మహామంటపంలోనూ ప్రాంగణంలోనూ ఉంచిన అవశేష శిల్పాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. పానవట్టంపై ఉన్న శివలింగాలు, వినాయక విగ్రహాలు, నంది ప్రతిమలు, నాగబంధాలు, స్త్రీమూర్తుల విగ్రహాలు ఈ అవశేషాల్లో ఉన్నాయి. స్తంభాలు కాకతీయ శైలిలో ఉన్నా దానిపై నిర్మించిన గాలిగోపురం మాత్రం కాకతీయ శైలిలో లేదు. పైగా ఆ విధంగా ఈశాన్యంలో ఎత్తును పెంచడం వాస్తుశాస్త్ర రీత్యా పొరపాటుగా భావించబడుతుంది. ధ్వజస్తంభం వద్ద ఉన్న ఆంజనేయ విగ్రహం దక్షిణాభిముఖంగా ఉంది. కాకతీయ ఆలయాలన్నింటిలోనూ గరుడు ఉత్తర దిశగా గుడిలోని దేవుడికి నమస్కరిస్తూ ఉండగా, ఆంజనేయుడు మాత్రం ఆలయంలో ప్రవేశించే భక్తుల హృదయాల్లోని స్వామికి నమస్కరిస్తున్నట్లుగా దక్షిణాభిముఖంగా దర్శనమిస్తాడు, ముఖ్యంగా ధ్వజస్తంభం దగ్గర. మట్టెవాడలోని మరో విశిష్ట దేవాలయం వరంగల్ రైల్వే స్టేషన్కు సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రామలింగేశ్వరాలయం. రాముడు సీతాన్వేషంలో తిరుగుతూ దారిలో ఇక్కడ బస చేసినప్పుడు అర్చన కోసం ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని, చాలా ప్రాచీనమైనదని నానుడి. శివలింగ పరిమాణం చిన్నదిగా ఉండటాన్ని బట్టి కొంత ప్రాచీనత కలిగినదే అనిపిస్తుంది. ఈ ఆలయాన్ని బట్టి బహుశా రుద్రదేవుని కాలం నాటిది కావచ్చునని శిల్పశైలి వ్యక్తం చేస్తుంది. 1000 స్తంభాల గుడిలోని ద్వారబంధాల శిల్పరీతుల ప్రభావం ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఆలయ ముఖమంటపం తూర్పుముఖంగా ఉంది. ద్వారబంధాల కమ్మీలపై శిల్పం ఎంతో మనోహరమైనది. గజకేసరి శిల్పం ఒక వరుస, వలయాకారంగా అల్లుకున్న లతల మధ్యలో వివిధ రకాల సంగీత వాయిద్యాలను మ్రోగిస్తున్న వాద్య సంగీతకారుల ప్రతిమలు మరో వరుసలోనూ ఉన్నాయి. ఈ సంగీతకారుల ప్రతిమలు 3 అంగుళాల ప్రమాణంలో ఉన్న శిల్పంలో స్పష్టత ఎంతో అద్భుతంగా ఉంది. నాటి సంగీత వాద్య పరికరాలను, వాటిలోని రకాలను పరిశీలించి తెలుసుకోవడానికి వీలుగా ఉంది. మధ్యలో పెద్దగా ఉన్న కమ్మీపై ద్వారానికి అటూ ఇటూ కూడా మధ్యలో నర్తకుల సుందర ప్రతిమలు 2 అడుగుల ప్రమాణంలో ఉన్నాయి. ద్వారబంధం క్రింది భాగంలో ద్వారపాలకుడుగా వీరభద్రుని విగ్రహాలు ఇరువైపులా చెక్కబడి ఉన్నాయి. ఇక తోరణ ద్వారబంధం ఎంతో మనోహరంగా ఉండి చూపరులను ఆకట్టుకుంటున్నది. మధ్యలో నాట్యం చేస్తున్న శివుడు, ఆయనకు కుడివైపుగా బ్రహ్మ విష్ణువులు, ఎడమవైపు తండ్రిని అనుకరిస్తూ నాట్యం చేస్తున్న నృత్య గణపతి, దేవి విగ్రహాలు చక్కని శిల్ప ప్రమాణాలతో కనిపిస్తాయి. లోపల గర్భగృహంలో పైకప్పు సర్వసాధారణంగా కాకతీయ ఆలయాల్లో కనిపించే నమూనాయే. అంతరాళపు ఎడమ భాగంలో దేవి విగ్రహం, మధ్యలో నంది, వినాయక విగ్రహాలు ఉన్నాయి. ముఖమంటపంలో వీరభద్రుని నలరాతి సుందర విగ్రహం సుమారు 4 అడుగుల ప్రమాణంలో ఉంది. ప్రాంగణంలో నవగ్రహాలున్నాయి. దక్షిణాభిముఖంగా ఉన్న ఆంజనేయ విగ్రహం పూజలందుకుంటున్నది. ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ప్రాంతంలో మరో విశిష్ట ఆలయం సంతాన గోపాలస్వామి ఆలయం. నగరంలోని వైష్ణవాలయాల్లో చాలా ప్రసిద్ధి పొందిన ఆలయం ఇది. నిర్మాణశైలి కాకతీయులదే. వాస్తు ప్రణాళికలో ఏకశిలపై ఉన్న ఆలయాన్ని పోలి ఉంది. గర్భగృహం, అంతరాళం, ముఖమంటపం కలిగిన ఏకకూట ఆలయమిది. మూల విరాట్టు గోపాలకృష్ణుడు, ప్రక్కన లక్ష్మీదేవి, సత్యభామ విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. గర్భగుడికి ఎడమవైపున ఉన్న స్తంభాలను కలుపుతూ గోడ కట్టి అందులో ఆళ్వారుల ప్రతిమలుంచారు. ఎదురుగా ఉన్న కళ్యాణ మంటపం కాకతీయ శైలిది కాదు. బహుశా వైష్ణవ మతాభిమానులైన పద్మనాయక రాజులు కట్టించింది కావచ్చు. ధ్వజస్తంభానికి ఇరువైపులా గరుడ, ఆంజనేయ విగ్రహాలున్నాయి. ఆలయ ప్రవేశ ద్వారంలో ఇరువైపులా ఉన్న గజకేసరి ప్రతిమలు కూడా కాకతీయ శైలికి భిన్నంగా ఉన్నాయి. కాకతీయ ప్రభువులు అరిగజకేసరి, రాయగజకేసరి అనే బిరుదులను ధరించారు. గజాల వంటి శత్రువుల పట్ల సింహం లాంటివాడని దీని అర్థం. ఈ భావాన్ని శిల్పి రాతిలో సాధించి చక్కగా వ్యక్తం చేయటం వల్ల దాదాపు అన్ని ఆలయాల్లోనూ అది సగర్వంగా నిలిచి ఆలయాలకు శోభ

నిచ్చింది. ఏనుగుపై ఎక్కిన సింహం నోట్లో ఏనుగు తొండం చిక్కినట్లు కాకతీయ శిల్పి సమగ్ర సుందర శిల్పంగా భావస్ఫూరకంగా మలిచాడు. అయితే గోపాలస్వామి ఆలయంలోని గజకేసరి ప్రతిమలోని సింహం పరిమాణంలో ఏనుగు కంటే పెద్దదిగా ఉండి దాని ఎదురుగా చివరి రెండు కాళ్లపై కూర్చుని ఓడిన దానికి సంకేతంగా నమస్కరిస్తున్న భావంతో పై రెండు కాళ్లను ఒక దగ్గరకు చేర్చింది. దాని తొండం సింహం నోట్లో చిక్కి ఉంది. భావ సౌందర్యం కొంత ఉన్నా భావంలో లోతు, కళలో నేర్పరితనం అంతగా కనిపించదు. ఇతర ఆలయాల్లో ఉన్నంత కళాసంపద లేకపోయినా మట్టివాడ కాజీపేట ప్రధాన రహదారికి దాపున ఉండి నగరంలో ప్రముఖ వైష్ణవాలయంగా ప్రసిద్ధి పొందింది. ఏమైనా పద్మనాయక యుగానికి చెందిన ఒక మంచి కళారూపంగా దీన్ని భావించవచ్చు. కాశీబొగ్గలోని శ్రీరంగనాథాలయం, శ్రీ కాశీ విశ్వేశ్వరాలయాలు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఆనాడు శివకేశవులిద్దరికీ ఒకే ప్రాంగణంలో ఆలయాలను నిర్మించడం ఆదర్శవంతంగా భావించబడింది. రంగనాథాలయ నిర్మాతలు ఇంకో అడుగు ముందుకు వేసి శివుని పానవట్టంపై శ్రీ మహావిష్ణువును పవళింపజేశారు. సాధారణంగా శేషతల్పంపై ఉండే శ్రీ మహావిష్ణువు ఇక్కడ శ్రీరంగనాథునిగా పానవట్టంపై పవళించగా శివుని భూషణమైన నాగేంద్రుడే ఆయనకు తన పడగతో ఛత్రం పట్టాడు. పైకప్పు సర్వసాధారణంగా కాకతీయ ఆలయాల్లో కనిపించే పద్మంతో కూడిన నక్షత్రాకారపు శిలాఫలక అమరికే. కాకపోతే పద్మం చుట్టూ ఏర్పడిన లతావలయం రేఖాకోణాలతో పెనవేసుకుంటూ సాగింది. దాన్ని చుట్టి పద్మాల మొగ్గలతో మరో వలయం ఏర్పడింది. ఇతర కాకతీయ ఆలయాల్లో తోరణ ద్వారబంధంపై క్రిందుగా గణపతి లేదా గజలక్ష్మి ప్రతిమలు ఒక చదరపు అడుగు ప్రమాణం మించకుండా చిన్న ఫలకాలపై చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయ ద్వార ముకుటంలో తోరణ భాగం అంతటా ప్రముఖంగా విస్తరించిన శిల్పంలో గజలక్ష్మి అటూ ఇటూ ఏనుగులతో గోపుర చిహ్నాలు చెక్కి ఉన్నాయి. అంతరాళంలో రెండు దేవకోష్టాలున్నాయి. కుడివైపు కోష్టంలో ఆండాళ్ళు, ఎడమవైపు కోష్టంలో రామానుజాచార్యుడు, వడయవర్లు అని చెప్తున్న వైష్ణవాచార్యుల విగ్రహాలున్నాయి. గర్భగుడి తూర్పుకు అభిముఖంగా ఉంది. ద్వారబంధాల క్రింది భాగంలో ఇరువైపులా పూర్ణకుంభాలున్నాయి. శిల్పాలు అంతగా నునుపుదేలి ఉండకపోవడం, అలంకార శిల్పం కూడా అంతగా లేకపోవడం వలన ఈ ఆలయం కాకతీయ నమూనాలో నిర్మించిన కాకతీయుల నిర్మాణం కాదేమో అనిపిస్తున్నది. బహుశా మట్టివాడలో వ్యాపార నిమిత్తం వచ్చిన ద్రవిడ వ్యాపారులు ఈ ఆలయాన్ని స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించుకొని శ్రీరంగనాథుని, ఆండాళ్ళను, వడయవర్లను ప్రతిష్ఠించుకుని ఉంటారు. అది కూడా బహుశా పద్మనాయక రాజుల కాలంలో జరిగి ఉండవచ్చు. ఎందుకంటే కాకతీయ చరిత్రను ప్రస్తావించిన ప్రతాపరుద్ర చరిత్ర కానీ సిద్ధేశ్వర చరిత్ర కానీ ఈ ఆలయాన్ని ప్రస్తావించలేదు. పైగా కాకతీయులు శివకేశవ ఆలయాలను ఒకే ప్రాంగణంలో నిర్మించిన సంప్రదాయ భావాల అతిక్రమణ కనిపించదు. వారు ప్రజల భావాలకు ఏమాత్రం నొప్పించకుండా హరిహరనాథ సాంప్రదాయానికి పునాదులు వేశారు. వైష్ణవులైన పద్మనాయకులను మెప్పించడానికి ద్రవిడ వర్తకులు ఈ విధంగా వైష్ణవం పైచేయిగా కనిపించేటట్లు ఆలయాన్ని నిర్మించారనిపిస్తుంది. ధ్వజస్తంభానికి ఇరువైపులా గరుడ, ఆంజనేయ విగ్రహాలున్నాయి. ఏమైనప్పటికీ ఇది కూడా ఒక విశిష్ట ప్రక్రియ అని అంగీకరించక తప్పదు. ఈ ఆలయానికి ప్రక్కనే శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం ఉంది. దీన్ని కాకతీయ ప్రతాపరుద్రుడు నిర్మించాడు. కాకతీయ రాజ్య పతనానంతరం సుమారు 150 సంవత్సరాలకు రచించబడిన ప్రతాపరుద్ర చరిత్రలో ఈ ఆలయ నిర్మాణ నేపథ్యాన్ని గురించిన కథ ఒకటి విపులంగా ఉంది. సంక్షిప్తంగా ఆ కథ ప్రకారం ప్రతాపరుద్రుడు శివుని అనుగ్రహం కోరి వ్రతమాచరించాడట. దాని ప్రకారం గంగాజలంతో శివుని అభిషేకించకుండా పూజించకూడదు. ఒకసారి కుంభవృష్టి వల్ల వ్రతభంగం కలిగే ప్రమాదం ఏర్పడింది. వ్రతభంగం కాకుండా ఆర్తితో ప్రార్థనలు చేయగా శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడట. అందుకు ప్రతాపరుద్రుడు నిత్యం శివుని గంగాజలంతో అభిషేకించే తన వ్రతానికి భంగం వాటిల్లకుండా అనుగ్రహింపమని కోరాడట. దానితో శివమహాదేవుడు ఎంతో సంతోషించి ఓరుగల్లు నగరానికి క్రోసెడ్ దూరంలో ఉత్తర భాగంలో ఏనుగు తొండం ప్రమాణంతో ఒక బుగ్గ ఏర్పడుతుందని, ఆ జలంతో నిత్యం రుద్రాభిషేకం చేసుకోమని అనుగ్రహించి అదృశ్యుడయ్యాడట. ఆ తర్వాత ప్రతాపరుద్రుడు స్వయంగా బయలుదేరి ఉత్తరంగా క్రూసెడు దూరం నడిచి ఒకచోట ఆగి శివుణ్ణి ప్రార్థించాడట. వెంటనే అక్కడ ఒక బుగ్గ ఏర్పడి ఉవ్వెత్తున లేవగా అక్కడే బావి తవ్వించి శివాలయాన్ని నిర్మించాడట. అప్పటి నుండి ఆ చుట్టుపట్ల ప్రాంతం కాశీబుగ్గ అని, అక్కడి ఆలయం కాశీ విశ్వేశ్వరాలయమని ప్రసిద్ధి పొందాయట. ఈ సమాచారాన్నే సిద్ధేశ్వర చరిత్ర కూడా తెలియజేస్తున్నది. ఈ సాహిత్య గ్రంథాల్లోని సమాచారాన్ని ఆచార్య హరి శివకుమార్ గారు వెలికి తీసి ఆ ఆలయ ప్రాశస్త్యాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ప్రస్తుతం ఆలయంలో నిత్యపూజలు జరుగుతున్నాయి. శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ కథలోని ఇతర అంశాల మాట ఎలా ఉన్నా ఈ ఆలయము, అక్కడ బావి, ప్రతాపరుద్రుని పాలనాకాలంలో అందులోనూ దాదాపు తుది దశలో అంటే 1320 ప్రాంతంలో నిర్మితమయ్యాయని గ్రహించవచ్చు. తుగ్లక్ దండయాత్రలో ఆలయం ధ్వంసం చేయబడినా అక్కడి బావి మాత్రం పవిత్రమైనదిగా ఇటీవల కాలం వరకు ప్రజల ఆదరణను, పూజలను అందుకున్నది.
దాదాపు 50 సంవత్సరాల క్రితం వరకు వ్యాధిగ్రస్తులకు సర్వరోగ నివారణిగా ఈ బావిలోని స్వచ్ఛమైన జలం ఉపయోగపడిందట.

0: ప్రస్తుతం పూడిపోయి ఉంది. పునరుద్ధరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తుశిల్పాల రీతులను పరిశీలిస్తే కూడా ఇది కాకతీయుల నిర్మాణమేనని స్పష్టమవుతుంది. గర్భగుడిలో చిన్న పాలరాతి శివలింగం, నల్లరాతి పానవట్టంపై ఉంది. భోగేశ్వరాలయంలో లాగానే మధ్యలో శంకరలింగం, చుట్టూ నాలుగు మూలల్లో క్షేత్రపాలకులుగా దేవి, గణపతి, నారాయణుడు, సూర్యుడు ఉన్న జాడలు కనిపిస్తూ ఉండటం వల్ల ఇది కూడా మిశ్రశైవ సాంప్రదాయానికి చెందినదిగా భావించవచ్చు. ప్రస్తుతం దేవి, సూర్య విగ్రహాలు గర్భగుడి మూలల్లో ఉన్నాయి. ఇక గణపతి, నారాయణుల విగ్రహాలను చేర్చి ఆయా స్థానాల్లో నిలపవలసి ఉంది. గర్భగుడి ప్రవేశ ద్వారం చాలా చిన్నది. అంతరాలకు ద్వారబంధాల క్రింది భాగాన ద్వారపాలకుల ప్రతిమలున్నాయి. మహామంటప స్తంభాలకు గరుడ, ఆంజనేయ ప్రతిమలు చెక్కబడ్డాయి. మంటపం మధ్యలో ఉన్న సహస్రలింగం విశిష్టమైనది. దేశం మొత్తం మీద ఉన్న ఒకటి రెండు విశిష్టమైన సహస్రలింగాలలో ఇదొకటి అని ఇటీవల ఆలయాన్ని సందర్శించిన శ్రీ జయేంద్ర సరస్వతులు వారన్నారు. ఈ విధంగా ఓరుగల్లు నగరంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ అనేక దేవాలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేక చరిత్ర, వాస్తుశిల్ప విశిష్టతలు ఉన్నాయి. అన్నీ చూపర్ల మనోఫలకంపై చెరగని ముద్రను వేసేవే.
1: ఇంతవరకు మీరు మట్టెవాడ ప్రాంత ఆలయ చారిత్రక వారసత్వం గురించి డాక్టర్ పి హైమావతి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ముఖాన మొటిమల
7: సై బాల్,
6: గజ్జా బొబ్బల
7: సై బాల్,
6: నడుబుల తామర
7: సై బాల్,
6: బురద పుల్ల
7: సై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: ఇప్పుడు సినీ గీతం విందాం. రుద్రమదేవి చిత్రం నుండి వినండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట బాహుబలి 2 ఈ చిత్రం కోసం కాలభైరవ బృందం ఆలపించిన గీతం, సంగీతం MMK రవాణి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో కె. సుధీర్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

ఎలాగే సాధనతో ఎగిసిపడే ఆశయాల ఎదురేగే సాధనతో అనురాగపు చిరు జల్లులు అనుభవించు వేడుకలు అనురాగపు చిరు జల్లులు.

0: ఇప్పుడు వినండి.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జానపద సంగీత కార్యక్రమంలో తర్వాత పాట వినండి.

నీకుదంటే గా సింహపూరి సిన్నోడు సవరం చేశానంటదే, గా సింహపూరి సిన్నోడు సవరం చేశానంటదే, ఆ మాటలు అంటదే కోడి పిల్ల, ఏమేమో అంటదే కోడి పిల్ల,

గాసాకిరే ఉసలిమంటగాగిన హనంటదే, గాసాకిరే ఉసలిమంటగాగిన హనంటదే, ఆ మాటలంటదే కోడి పిల్ల, ఏమేమో అంటదే కోడి పిల్ల, ఆ మాటలంటే కోడి పిల్ల, ఏమేమో అంటదే కోడి పిల్ల.

0: ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: శ్రోతలు జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి

ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో కె సుధీర్ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

కార్యక్రమంలో తర్వాత పాట చిరుత. ఈ చిత్రం కోసం మణిశర్మ సంగీత సారథ్యంలో రంజిత్ గీతామాధురి ఆలపించిన విశ్వగీతం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సోగ్గాడే చిన్ని నాయన. ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషాల్, ధనుంజయ ఆలపించిన గీతం, గీత రచన బాలాజీ, సంగీతం అనూప్ రుబెన్స్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
6: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి తెలుసు కదా. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన గీతం, గీత రచన కృష్ణకాంత్, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి యానిమల్. ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా ఆలపించిన గీతం. గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం విశాల్ మిశ్రా.

ఆచార్య ఈ చిత్రం కోసం మణిశర్మ సంగీత సారథ్యంలో అనురాగ్ కులకర్ణి రమ్య బెహ్రా ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఎస్ఆర్ కళ్యాణ మండపం ఏ చిత్రం కోసం చేతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం. గీతరచన భాస్కర్ బట్లా.

ఇంతవరకు మీరు విన్న ఆ పాట థండేల్. ఈ చిత్రం కోసం నక్ష అజీజ్, శ్రేయ ఘోషాల్ ఆలపించిన గీతం, గీతరచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: అర్ధశతాబ్దం ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన రెహమాన్ గీతం, సంగీతం రాజా

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట కలుసుకోవాలని ఈ చిత్రం కోసం వేణు సుమంగళి ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇంతవరకు మీరు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశ

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్షిప్ అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొంటారు. 5 రోజుల పాటు జరిగే యోగాసన ఛాంపియన్షిప్లో 70కి పైగా దేశాలకు చెందిన 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోందని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఈరోజు సమావేశమవుతారు. న్యూఢిల్లీలో వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వెనిజులా మధ్య ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో మరింత సహకారానికి మార్గాలను అన్వేషిస్తారు. మహారాష్ట్రలో ఈ నెల 18న జరగనున్న శాసనమండలి ఎన్నికలకు అధికార మహాయుత కూటమి 17 మంది అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల జాబితాను ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రవీంద్ర చవన్ విడుదల చేశారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమికి చెందిన అభ్యర్థులు అందరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతారని చవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్లను పరిశీలిస్తారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపై సోమశిలలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలోనే బస చేస్తారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఈరోజు ఈశాన్య మండలి 73వ ప్లీనరీ సమావేశం జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, 8 ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎన్ఈసీలోని ఇతర సభ్యులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరవుతారు. ప్రాంతీయ అభివృద్ధి కోసం నియమించిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్సులు సాధించిన పురోగతిపై చర్చిస్తారు. వారణాసిలో ఈరోజు, రేపు 2 రోజుల పాటు బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గం సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశంలో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. బీహార్లోని ముజఫర్పూర్లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు, 10 గాయపడ్డారు. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.

ఆకాశవాణి 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికం కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం ప్రత్యేక డాక్యుమెంటరీ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: ప్రకృతి ఒడిలో ఎన్నో అందాలు పొదిగి ఉంటాయి. అవి చూపులను ఆకర్షించి వారి మనస్సును దోచుకుంటూ కాసేపు మైమరిపింప చేస్తాయి. సెలయేటి గలగలలు, చిరువాగుల సవ్వడులు, నిండైన విశాల జలాశయాలు, నిశబ్దారణ్యంలోని పక్షుల కిలకిలారావాలు వింటుంటే మనస్సు పులకరించిపోతోంది, ఊహాలోకంలో పయనింపజేస్తోంది. వీటన్నింటి కలబోతగా రమణీయ దృశ్యాలతో, కమనీయ గాథలతో, వన్యప్రాణుల సంరక్షణతో పర్యాటక ప్రాంతంగా వెలసిల్లుతోంది కిన్నెరసాని పర్యాటక ప్రాంతం.
1: ములుగు జిల్లాలోని మేడారం, తాడవాయి ప్రాంతాల కొండ సానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పయనిస్తూ భద్రాచలానికి కాస్త దిగువన బోర్గంపాడు, ఏలూరు జిల్లా వేలేరుపాడు గ్రామాల మధ్యన ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తోంది కిన్నెరసాని. 96 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్న ఈ నది ఆయకట్టు 1300 చదరపు కిలోమీటర్లు. దీనికి ఉపనది ముర్రేడు సంగం గ్రామం వద్ద కిన్నెరసాని నదిలో కలుస్తోంది.
0: కొండల మీద నీటి ఊటల వల్ల ఎన్ని వేల ఏళ్ల క్రితం పుట్టిందో గాని విశ్వనాథ శాస్త్రి గారి కవితాగానంలో తెలుగింటి ఎవ్వనిగా వెలుగొందింది. నదులను స్త్రీలతో పోలుస్తారు. అలా కవి విశ్వనాథ సత్యనారాయణ గారు కిన్నెరసాని నదిని ఇల్లు విడిచి వెళ్తున్న ఇల్లాలిగా పోల్చారు.
1: కిన్నెర అనే ఇల్లాలు అత్తగారు తనను అన్నట్టి తప్పుడు మాటలను తన భర్త ఖండించలేదని అతనిపై అలిగి కోపంతో ఇల్లు వదిలి పరుగు పరుగున అడవుల వెంట వెళ్ళిపోతుంటే వెళ్ళవద్దని బ్రతిమలాడుతూ తన భర్త తన భార్య వెనుకనే పరిగెడతాడు. భార్యాభర్తలు రాజీకి రావలసిన ఆ తరుణంలో విధివశాత్తు భర్త ఒక కొండగుట్టగా, ఆమె ఒక సెలయేరుగా మారిపోయారు. ఇంటికి వెళ్లకుండా అడవిలోనే ఉండిపోతారు. ఇది ఒక జానపద కథ అయినప్పటికీ ఆ యువదంపతుల దీనగాథ విశ్వనాథ సత్యనారాయణ గారి కావ్యగానంలో కరుణారస కావ్యమై నిలిచింది కిన్నెరసాని గేయం. కిన్నెరసాని గోదావరి నదికి ఉపనది. దండకారణ్యం మీదుగా ప్రవహిస్తూ 635 కిలోమీటర్ల రిజర్వాయర్తో, వన్యప్రాణులతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం అని అంటారు. పాలవంచ మండలంలోని యానంబైలు గ్రామం వద్ద పంట పొలాలకు విద్యుత్ ఉత్పాదనకై కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్ట్ జలాశయాన్ని 1972 నిర్మించారు. 1998 ఏప్రిల్ నెలలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుత్ శాఖకు బదిలీ చేసింది.
0: కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా నెలకొల్పబడి వన్యప్రాణులను, అటవీ వృక్ష సంపదను కాపాడుతూ, పక్షిజాతులను కాపాడుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది కిన్నెరసాని ప్రాజెక్టు ప్రాంతం.
1: వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా వెలసిల్లుతున్న ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో తెలియజేస్తున్నారు కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్య ప్రాంతం డివిజనల్ అటవీ శాఖ అధికారి కట్టా దామోదర్ రెడ్డి గారు.
2: ముఖ్యంగా మన కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల యొక్క సంరక్షణార్థమై దీని శాంక్చురీగా 1999 రాష్ట్ర ప్రభుత్వం వారు దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. మనకు ఉన్నటువంటి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, అన్ని జీవజాలాన్ని సంరక్షించేటువంటి ముఖ్యమైన ఉద్దేశము. ఈ శాంక్చురీలో అడవి దున్నలు అనేది ఇక్కడ మనకు మేజర్ గా ఉన్నటువంటి వన్యప్రాణి. తర్వాత జింకలు ఉన్నాయి, స్పాటెడ్ డీర్స్,

0: ఉన్నాయి, తర్వాత బైసన్ ఉంది, సాంబార్ డీర్ ఉంది, తర్వాత చింకార ఉంది, ఫోర్ ఆర్నర్ హ్యాంటెలోప్ అని, తర్వాత మిగతా జీవజాలం ఉంది, లెపార్డ్ ఉంది, తర్వాత వైల్డ్ బేర్ ఉంది. టైగర్ అనేది ఒకప్పుడు ఇక్కడ స్థిరంగా ఉండేది, మధ్యకాలంలో కొంచెం వేట కావడం వల్ల అది ఎక్స్టింక్ట్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ప్రతి సంవత్సరం ఒకసారి పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి విజిటింగ్ టైప్లో వచ్చేసి ఒక 15-20 డేస్ ఈ ప్రాంతంలో సంచరించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి మన శాంక్చురీ యొక్క ఏరియా 635 చదరపు కిలోమీటర్లు, దీంట్లో 197 చదరపు కిలోమీటర్లు అనేది కోర్ ఏరియాగా ఉన్నది. ఈ కోర్ ఏరియా ప్రాంతం అనేది ఎలాంటి వయలేషన్స్ లేకుండా చక్కటి అడవి ప్రాంతంగా ఉన్నది. దురదృష్టం ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి గుత్తికోయలు ఎవరైతే ఉన్నారో ఒక 15 ఇయర్స్ బ్యాక్ అక్కడ వాళ్ళు నివాసం ఏర్పరచుకుని అక్కడనే కొంత వ్యవసాయం చేస్తూ వాళ్ళ యొక్క పెంపుడు జంతువులైనటువంటి గొర్రెలు, మేకలు, ఆవులు, ఎడ్లు ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకుని ఉండడం వల్ల అటవీ యొక్క పరిసరాలను కూడా ఆ వాతావరణం అక్కడ దెబ్బతినడం వలన అటవీ జంతువుల ఆవాసం అనేది దెబ్బతినడం జరిగింది. వీలైనంత వరకు మనం ఆ యొక్క భూములు ఏవైతే వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారో అలాంటి భూములను మళ్ళీ మేము వెనక్కి తీసుకుని మొక్కలు నాటేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాము. దాదాపు మేము 7.5 నుంచి 8,000 ఎకరాల వరకు ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్ అయినటువంటి ల్యాండ్ ఎన్నికి తీసుకుని మొక్కలు నాటి అక్కడ కూడా మనము ఈ గ్రీన్ క్లాతింగ్ అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా శాఖాహార జంతువులకు కావాల్సినటువంటి గ్రాసం అనేది మనం అక్కడ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ గడ్డి భూముల యొక్క అభివృద్ధి కోసం కూడా మేము చర్యలు చేపడుతున్నాం. ఎప్పుడైతే గడ్డి బాగొస్తుందో గడ్డిని ఆధారంగా ఉన్నటువంటి శాఖాహార జంతువుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే శాఖాహార జంతువులు బాగా పెరుగుతున్నాయో మాంసాహార జంతువులు అనేటువంటి టైగర్ కావచ్చు, లెప్పాడ్ కావచ్చు, బేర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ మన ప్రాంతంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక గడ్డి భూములు అనేది మేము పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఫారెస్ట్లో ఈ ఎండాకాలంలో ఫైర్ రాకుండా, అడవిలో మండలు రాకుండా కూడా మేము చర్యలు చేపడుతున్నాము. ఇది కాకుండా మన యొక్క పెంపుడు జంతువులు అంటే అటవీ సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి పెంపుడు జంతువులు అయినటువంటి గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఆవులు ఇలాంటి వాటిని కూడా మేము రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాము కంప్లీట్ లోపలికి రాకుండా ఫారెస్ట్ లకు. సో ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అడవి జంతువుల యొక్క ఆవాసము అనేది కలుషితం కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాంటి చర్యలు కూడా ఒకటి చేస్తున్నాం. ఇంకొక నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే పోచింగ్. ముఖ్యంగా అడవి జంతువులను వేటాడుతుంటారు, అలాంటి వాళ్ళని కూడా గుర్తిస్తారు, ఎవరిని కూడా లోపలికి ఎంట్రీ కాకుండా చూస్తున్నాం. సో దానివల్ల వేట అనేది కూడా బాగా తగ్గిపోయింది. ఇంకొక కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా చెట్లు కొట్టకుండా కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆవాసం అభివృద్ధి చెందాలంటే చెట్లు అనేది ఎవరు కొట్టద్దు. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎప్పుడైతే చేస్తామో అడవి జంతువుల ఆవాసం అనేది వృద్ధి చెందుతుంది. అదేవిధంగా సోలార్ యొక్క పంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అక్కడ చిన్న చెరువులు నిర్మించడం వల్ల ఎండాకాలంలో కూడా అడవి జంతువులకు నీళ్లు యొక్క కొరత లేకుండా చూస్తున్నాం. ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం వల్ల అడవి జంతువుల యొక్క ఆవాసం అనేది బాగా పెరుగుతుంది. అడవిలో కూడా టైగర్ అనేది ఖచ్చితంగా ఉండాలి, పెద్ద పులి అనేది ఖచ్చితంగా ఉన్నట్లయితేనే మనకు ఫుడ్ చైన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఫుడ్ చైన్ మెయింటైన్ అవుతుందో అక్కడ ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ ఇదంతా కూడా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే జీవ వైవిధ్యం సంరక్షణ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క సిబ్బందిని తర్వాత డిఫరెంట్ లొకేషన్స్ లో బేస్ క్యాంప్ సిబ్బంది సహాయంతో, స్టాఫ్ సహాయంతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు మేము చేపట్టడం జరుగుతుంది.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి 24 కిలోమీటర్లు, పాల్వంచ పట్టణం నుండి 12 కిలోమీటర్ల దూరంలో దారి వెంట చిన్న చిన్న గ్రామాలు, పచ్చటి పొలాలు, చిట్టడువులతో యానంబైలు గ్రామానికి సమీపాన కిన్నర్సాని రిజర్వాయర్ నిర్మించబడింది. 1966వ సంవత్సరంలో దాదాపు 1 కోటి రూపాయల వ్యయంతో రైతులకు నీటిపారుదల సేవలతో పాటు పాల్వంచాలోని కేటీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు. ఇది 407 అడుగుల పూర్తి రిజర్వాయర్. దీనిలోతు 233 క్యూసెక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది.
2: 2005లో జలయజ్ఞం పథకం క్రింద పాలవంచ, బోర్గంపాడు మండలాల్లో 10,000 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టుకు కుడి ఎడమ కాలువల నిర్మాణాన్ని ఆమోదించారు. తొలి విడతలో భాగంగా నిర్మించిన కుడి కాలువను 2012లో అప్పటి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇక్కడ కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. కిన్నెరసాని ఆనకట్ట తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దట్టమైన అడవులతో మరియు చుట్టూ గంభీరమైన కొండలతో ఉంది. కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించేందుకు వందలాది మంది సందర్శకులు ప్రతినిత్యం వస్తూనే ఉంటారు. ఈ ప్రాజెక్టు పరిధిలో జింకల పార్కు, పర్యావరణ విద్యా కేంద్రం, కిన్నెరసాని డ్యాం, రిజర్వాయర్లో బోటు షికారు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

0: కిన్నెరసాని అందాలు తిలకించేందుకు ఎంతోమంది సందర్శకులు వెళ్తూ కాసేపు ఊహాలోకంలో పయనిస్తుంటారు. మరి ఆ కిన్నెరసాని సోయగాలు చూసేందుకు మనము వెళ్దామా?
1: ఓ, తప్పకుండా వెళ్దాము.
0: రండి మరి.
1: పదండి.
0: మనం ముందుగా కొత్తగూడెం నుండి 12 కిలోమీటర్ల దూరం గల పాల్వంచ చేరుకోవాలి.

0: స్టేట్గా వెళ్తే భద్రాచలం అలాగే మనుగురు వెళ్ళొచ్చు.
1: అలాగా, మరి కిన్నెరసాని ప్రాజెక్టు ఎటువైపు ఉందండి?
0: పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్ నుండి ఎడమ వైపుగా కిన్నెరసాని ప్రాజెక్టు వెళ్లేందుకు 12 కిలోమీటర్ల రోడ్డు మార్గం కలదు.
1: అటువైపే వెళ్దాం.
0: మనమిప్పుడు పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నుండి కిన్నెరసాని జలాశయం వైపే వెళ్తున్నాము.
1: ఏమండి, ఈ రోడ్డు ప్రక్కన ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు చాలా బాగుంది కదా?
0: అవును, ఇక్కడ నుండే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాల్లో ముఖ్యమైంది. దీన్నే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అంటారు.
1: అబ్బా, దారి వెంట ఈ పల్లెటూర్లు, పచ్చని పొలాలు ముచ్చట గొలుపుతున్నాయి కదా.
0: అబ్బో, వీటిని చూస్తేనే సంబరపడిపోతున్నావు. మరి కిన్నెరసాని ప్రాజెక్టును చూస్తే ఇంకెంత సంబరపడతారు.
1: అమ్మయ్యా, యానంబైల గ్రామానికి వచ్చాం కదా.
0: ఇక్కడ నుండి 1 కిలోమీటర్లు ముందుకు వెళ్తే కిన్నెరసాని డ్యామ్ వస్తుంది.
1: ఓ, అలాగా.
0: ఇటు పక్కనే ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఉంది, చూసారా?
1: స్పోర్ట్స్ స్కూల్ ఇంత పెద్దగా ఉంటుందా?
0: అవును, ఈ స్కూల్లో ఆర్చరీ శిక్షణతో పాటు ఇతర క్రీడల్లో కూడా శిక్షణ ఇస్తారు.
1: అదిగో కిన్నెరసాని ప్రాజెక్టు గేటు వేసి ఉందే.
0: అవును, మరి కిన్నెరసాని ప్రాజెక్టులోనికి వెళ్లాలంటే సందర్శకులందరూ టిక్కెట్ తీసుకుని వెళ్ళాలి.
1: ఓ, అలాగా. పదండి, మనం టికెట్ తీసుకుందాం. ఇక్కడ డ్యూటీలో ఎవరో ఉన్నట్టున్నారు.
0: వారు ఈ కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం బీటాఫీసర్ గారు.
1: మరి వారిని అడిగి కిన్నెరసాని వివరాలు తెలుసుకుందామా?
0: ఓ, తెలుసుకుందాం.
1: నమస్కారం సార్.
0: కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ అభయారణ్యం గురించి మాకు తెలియజేస్తారండి?
2: నా పేరు రవికుమార్ అండి. నేను కిన్నెరసాని డీర్ పార్క్ బీట్ ఆఫీసర్ని. ఇది డీర్ పార్క్ అనేది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతాము. ఇక్కడ ఈ డీర్ పార్కులో ప్రత్యేకంగా డీర్స్ ఫేమస్ అండి. ఇక్కడ చుక్కల దుప్పులు అంటారు వాటిని, వాటిని చూడడానికి. ప్లస్ అందులోనూ డ్యామ్ ఒకటి ఉన్నది, డ్యాము, ఇంకా బోటింగ్ ఉంది. వీటన్నిటిని ఎంజాయ్ చేయడం కోసం ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు. ఇంకా పిల్లలకి తెలియపరచడం కోసం, అంటే అడవిలో పెరిగే జంతువులు ఎలా ఉంటాయి వాళ్ళకి తెలియదు కాబట్టికి, వాళ్ళకి జ్ఞాన కేంద్రం అనేసి ఒక ఈసీ బిల్డింగ్ అనే ఒకటి ఉంది. అందులో రకరకాల జంతువుల బొమ్మలు, వాటి జీవనశైలి ఎలా ఉంటుంది అనేది దాని గురించి తెలపడం ఉందండి. మరి ఇక్కడ వీకెండ్లో సండేలు, ఫెస్టివల్స్ అప్పుడు జనాలు ఒక 400 నుంచి 500 వరకు వస్తారు. మిగతా టైంలోనేమో 100 to 200 వరకు వచ్చి వీక్షిస్తూ ఉంటారండి. వర్షాకాలం ఇంకా ఈ డ్యాము గేట్లు లేపినప్పుడు అవి ఫ్లోటింగ్ చూడటం కోసం కూడా జనాలు ఇంట్రెస్ట్తోనే ఇంకా వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ డీర్ పార్క్లో జింకలు ఫేమస్ అండి. కానీ ఈ అంతరించిపోతున్న ఒక జాతి ఒకటి ఉందండి, మూషిక జింక అని. ఒక కుందేలు టైపులో, కుందేలు సైజ్ అంతకు మించి పెరగదిగా, ఆ మూషిక జింకలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెంచుతాం జరుగుతున్నది. జింకల పార్కులో జింకలను చూస్తూ కొంతమంది వాటికి ఫీడింగ్ ఇస్తూ ఉంటారండి. తినేయి తీసుకొచ్చి పెట్టడం అది చేస్తూ ఉంటారు. అలా చేయకూడదని ఉద్దేశంతోనే వాటికి డబుల్ ఫెన్సింగ్ కూడా కట్టి ఉన్నాం. ఏంటంటే వాటిని దూరం నుంచి చూసి వీక్షించడం తప్ప వాటికి ఏదైనా పెడితే వాటి హెల్త్ కూడా పాడైపోతుందనే ఉద్దేశంతోనే డబుల్ ఫెన్సింగ్ ఒకటి పెట్టేసి చుట్టూ, అంటే డీర్ పార్క్కి 35 ఎకరాల్లో చుట్టూ రౌండ్ ఫెన్సింగ్ ఉంటుంది. ఆ ఫెన్సింగ్లోనే ఉంటాయి కానీ బయటకు వెళ్ళవు. కానీ వీటిని దగ్గర నుంచి వచ్చి పెట్టడం వల్ల వాటికి ఏమైనా ఇబ్బంది కలిగిద్దని ఈ ప్రేక్షకులు చూసే భాగం వరకు డబుల్ ఫెన్సింగ్ పెట్టేసి వాటికి కొద్దిగా రక్షణ కల్పిస్తాం జరుగుతున్నాం. అదేవిధంగా బ్లాక్ ఫ్యాన్స్ ఉన్నాయి, వైట్ ఫ్యాన్స్ ఉన్నాయి, డక్స్ ఉన్నవి. ఇది చిన్నపిల్లలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా కొద్దిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము ఆట స్థలం అనేది. పిక్నిక్ లాగా కూడా ఇక్కడికి ఫ్యామిలీతో వస్తూ ఉంటారండి, గడిపి వెళ్తూ ఉంటారు. పిల్లలు చూసి ఎంజాయ్ చేయడం కోసం స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ వాళ్ళు పిక్నిక్ లాగా వాళ్ళు స్కూల్ తరఫున కూడా వస్తూ ఉంటారు చాలా మంది. ఒక్కో టైంలోనూ మామూలు ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్తో వస్తూ వెళ్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేశాము, ఎందుకంటే ఎక్కడా చూడలేని జంతువులు ఉన్నవి మేము చూడగలిగాము, మాకు ఆనందంగా ఉన్నది, బోట్ షికార్ ఒకటి ఇంకా బాగున్నది, డ్యామ్ బాగున్నది అనేసి చెప్పి వెళ్తూ ఉంటారండి. అందరూ ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారండి. ఇది కిన్నెరసాని అనేది మంచి పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుంది.
1: చాలా థాంక్స్ అండి.
0: మరి కిన్నెరసాని ప్రాజెక్టులోనికి వెళ్దామా?
1: హా, వెళ్దాం. హే హే, జింకలు, జింకలు ఎంత బాగున్నాయో కదండి. అవేమిటండి? అవి చిన్న చిన్న జంతువులుగా ఎలకలు మూతులు కలిగి ఉన్నాయి కదండి.

0: అవ్యా, ఇప్పుడు మనకు బీట ఆఫీసర్ గారు చెప్పారు కదా మూషిక జింకలని, అవే మూషిక జింకలంటే.
1: అవేంటండి, జింకలు మన వైపే వస్తున్నట్లున్నాయి.
0: అవును, మనం ఏమైనా ఆహారం ఇస్తామని మన వైపే వస్తున్నాయి. మనం వాటిని తాకకుండా ఉండేందుకు బీటాఫీసర్ గారు చెప్పినట్టు రెండు వరుసలుగా మెస్ ఏర్పాటు చేశారు చూడండి.
1: నిజమేనండి.
0: సరే మరి, హంసలు బాతులు చూద్దాం పద.
1: ఏమిటి, బాతులు తెల్లగా అందంగా ఉన్నాయి కదండి. అవును, ఈ బాతులు ఇంత పెద్దగా ఉన్నాయేంటండి, తెలుపు నలుపు రంగుల్లో ఉన్నాయి.
0: అవి హంసలు, తెల్ల హంసలు నల్ల హంసలు.
1: ఎంత బాగున్నాయో కదా.
0: అదిగో వాటికి ఆహారం పెట్టేందుకు తీసుకొస్తున్నారు, వారిని కలుద్దామా?
1: కలుద్దామండి. నమస్కారం అండి.
0: ఏమండి, ఇక్కడ జింకలకు హంసలకు ఏ విధంగా ఆహారం ఇస్తారు, మరి వాటి సంరక్షణ ఏ విధంగా చూసుకుంటారో తెలియజేస్తారా?
2: నా పేరు షేక్ ఇబ్రాహిం సార్. ఇక్కడ మేము ఆరుగురు ఉండం. పగలుటూ ఉన్నవారు మగవాళ్ళు జింకలకి నీరు పెట్టుకోవడం, గడ్డి పెట్టుకోవడం కానీ నీరు పెట్టుకోవడం కానీ చేసి పొద్దున వేయాలి, సాయంత్రం వేయాలి. ఉదయం నైట్ డ్యూటీ వాళ్ళు వేసుకుంటూ పోతారు. సాయంత్రం ఉదయం వచ్చిన వాళ్ళు ఉదయం సాయంత్రం వేసుకుంటాం, ట్రిపుల్ వేసుకుంటాం. జింకలకి నీళ్లు పెట్టుకోవడం, గడ్డి పెంచాం గ్రాస్ పాట్ల, దాంట్లో నీళ్లు పెట్టడం కానీ. బాతులకి హంసలకి ఫుడ్ మేమే వేస్తాం. ఎర్లీ మార్నింగ్ 8 o'clock పెడతాం, మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం 4 o'clock పెడతాం, 2 పూట్లు పెడతాం. జింకలకి ఆహారం అంటే ఫీడ్ దానా పెడతాం, ప్లస్ గడ్డి, 2 టమాటా గ్రాసులు ఉంటుంది, సపోజ్ ఏడని ఉంటుంది, అవి తీసుకొచ్చి జున్నుగడ్డ ఉంటుంది, అవి కోసి సాయంత్రం కూడా వేస్తాం. హంసలకి మార్నింగ్ 8 o'clock మళ్ళా ఈవినింగ్ 4 o'clock వేస్తాం. ఉజ్జలం సజ్జలు, నూకలు, క్యాబేజీ, క్యారెటు, బీట్రూటు, పాలకూర, తోటకూర, ఇవన్నీ మిక్సీ చేసి మొత్తం తురిమేసి ఒక దాంట్లో తీసుకుని మేత వేస్తాం. మోస్ట్ డిష్కి ఏమో క్యారెట్, కీర దోసకాయ, దోసకాయ, బీన్స్, చిక్కుడుకాయ, ఇవన్నీ కలిపి మళ్ళీ కట్ చేసి మోస్ట్ డీర్ ఉంటాయి, అవి ఒక 5 ఉంటాయి, వాటికి మళ్ళీ వేస్తాం. మళ్ళీ మేము మేత పట్టుకోబోమని పిలుస్తాం. మామూలుగా మేము డైలీ వెళ్తాం కాబట్టి పిలుస్తాం, ఆవు ఆవుని పిలుస్తాం కానీ మా శబ్దం మీద ఎక్కడున్నా ఉరుకు వస్తాయి. ఉరికి రావడం రెడీగా ఉంటాయి. మేము వేసిన తర్వాత మేము కొద్దిగా బయటకు రావడం మళ్ళీ వచ్చేసి గమని తినేస్తాయి. కొన్ని కొన్ని మా దగ్గరకు వచ్చి తింటా ఉంటాయి. ఈ హంసలైనా సరే బాతులైనా సరే పిలిచి వస్తాయి. పిలవగానే కొద్దిగా మా రోజు డైలీ మేత వేస్తాం కాబట్టి పిలిచి వచ్చి మా ఆహారం తీసుకుని కొద్దిగా కోతులు తినకుండా కొంతసేపు ఉండి తినొచ్చేదాకా మేము బయటకు వస్తాం. కొద్దిగా మన మేత తినలేదు అని చెప్పగానే వచ్చి మా బీట ఆఫీసర్ రవి సార్ ఉంటారు, ఇక్కడ చెప్పేసి ఏదో ఆ సార్ ఏం చేస్తారు పైన డాక్టర్ గారికి చెప్పేసి మళ్ళీ పిలిపించి దానికి అసలు ఏం ట్రీట్మెంట్ చేయగలరు, మేత మేయట్లేదని చెప్తే అది ఎట్టుంది, నలసగా ఉందా, యాక్టివ్ ఉందని చూసుకున్న డాక్టర్ గారు పలానా మెడిసిన్ ఇస్తారు, ఆ మెడిసిన్ మేము దాంట్లో ఫుడ్లో కలిపి వేసేస్తాం ఉంటాం. వచ్చిన వాటిని కూడా వీటిని చూసి సంతోషపడి ఆనందిస్తూ ఉంటారండి. మా సార్లు కూడా మంచి కేర్ తీసుకొని మంచిగా చేస్తూ ఉంటారు, అన్ని సప్లై చేస్తూ ఉంటారు.
0: చాలా థ్యాంక్స్ అండి.
1: థ్యాంక్ యూ అండి.
0: అదిగో చూడండి, ప్రక్కనే పర్యావరణ విద్యా కేంద్రం ఉంది చూసారా?
1: చూశాను.
0: ఇక్కడ విద్యార్థులకు పర్యావరణం, జీవ వైవిధ్యం గురించి బోధిస్తారు.
1: అలాగా చూద్దాం పదండి. ఇప్పుడు కినరసాన డ్యాం పైకి వెళ్దామా మరి?
0: ఓ తప్పకుండా.
1: అబ్బా, డ్యాం ఇంత పొడవుగా ఉందేంటండి?
0: అవును, దీన్ని వ్యవసాయ పొలాలకు అలాగే కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టుకు నీరందించేందుకు నిర్మించారు.
1: అబ్బా, ఈ డ్యాం పై నుండి చూస్తుంటే ఎంత చక్కటి దృశ్యాలు కనిపిస్తున్నాయో చూడండి. ఎంత వైశాల్యంలో నీరు ఉందో, సువిశాలమైన జలాశయం, అక్కడక్కడా చెట్లతో కూడిన దీవులు కూడా ఉన్నాయి. మరి చుట్టూ నీరు, మధ్యలో దీవులు, ఎంత బాగున్నాయో. చల్లగాలులు హాయిగా వీస్తున్నాయి. మరి డ్యాం గేట్లు ఎప్పుడు తెరుస్తారో?
0: వర్షాకాలంలో రిజర్వాయర్ పరిమితి దాటి నీరు ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లన్నీ తెరుస్తారు. అప్పుడు కూడా సందర్శకులు ఎక్కువగా వస్తారు.
1: అటు కిందకి చూడండి, డ్యాం నుండి ఒక కాలువ ప్రవహిస్తోంది.
0: అది పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కొరకు ప్రతిరోజు నీరు విడుదల చేస్తారు ఆ కాలువ ద్వారా. మిగతా గేట్లన్నీ వర్షాకాలంలో మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. సరేలే, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరి వారిని అడిగి ఈ కిన్నెరసాని జలాశయం పట్ల వారి అనుభవాలు తెలుసుకుందామా?
1: అలాగే.
3: మా పేరు సాయి ప్రణయ్, మేము భద్రాచలం నుంచి వచ్చామండి. ఇక్కడ కిన్నెరసానిలో ఉన్నాం. స్టార్టింగ్ లో జింకలు ఉంటాయి, జింకలు చాలా బాగున్నాయి. తర్వాత బోటింగ్, స్పీడ్ బోటింగ్ చాలా బాగుంటుంది అండి ఇక్కడ. స్పీడ్ బోటింగ్ తర్వాత

0: అక్కడ పైన డ్యామ్ బాగుంటుంది అండి. డ్యామ్ కిందకి వెళ్ళి లంచ్ ఏం చేసుకోవచ్చు అండి, వండుకొని తినొచ్చు, బాగుంటుంది. మొత్తం సీనరీ చాలా బాగుంటుది అండి. ఇటు కొండల్లాగా విడివిడిగా ఉంటాయి, బాగుంటాయి చూడటానికి. పైనుంచి చాలా వ్యూ బాగుంటుంది అండి. ఇటు చూస్తానికి ఎంత దూరం వచ్చినా కానీ ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అండి.
1: మేము రేపల్లాల నుంచి వచ్చాము. నా పేరు పీతరుణ్, కాలేజ్ స్టూడెంట్స్. వ్యూ చూడటానికి చాలా బాగుంది ఇక్కడ. కినర్సాని జింక పార్క్స్ ఉన్నాయి, జింకలు ఉన్నాయి. అలాగే బోటింగ్ బాగుంది, చాలా బాగుంది. ఇంకా అలాగే లాంచ్ ఉంటుంది, ఆ ఫ్లో ఆఫ్ వాటర్ కూడా బాగుంది. డ్యామ్ ఉంది, డ్యామ్ ఇంకా సూపర్ ఉంది. ఆ కొండలు వ్యూ చాలా బాగుంది. మేము చాలా సంతోషించాం వచ్చినందుకు. ఎంత దూరం నుంచి వచ్చినా హ్యాపీగా ఉంటుంది.
2: నా పేరు వినయ్, నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. ఇక్కడ కినర్సాని చాలా బాగుంది, వెదర్ క్లైమేట్ కూడా. జింకలు కూడా చాలా బాగున్నాయి. అండ్ బోటింగ్ కూడా, స్పీడ్ బోటింగ్ చాలా బాగుంటుంది. అండ్ డ్యామ్ కూడా బాగానే ఉంది. అటు కింద పోతే అటు కుకింగ్ కానీ ఫ్యామిలీస్ కానీ వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. డ్యామ్ రీచ్ చేసినప్పుడు వాటర్ కూడా అటు పోతాయి, చాలా బాగుంది. చాలా మంది కూడా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ని.
3: అటు చూడండి చూడండి, బోట్స్ వెళ్తున్నాయి, జనాలు కూడా ఉన్నారు చాలా మంది.
4: అవును, ఇక్కడ బోట్ షికారు కూడా ఉంది. మనము వెళ్దాం పదా, బోట్ ఎక్కేందుకు కూడా టికెట్ తీసుకోవాలి.
3: ఓ తీసుకుందాం. అలాగే
4: ఇక్కడ బోట్ డ్రైవర్స్ ఉన్నారు, వారిని అడిగి బోట్ షికారు వివరాలు తెలుసుకుందాం.
3: అలాగే.
4: నమస్కారం అండి. ఈ కిన్నెరసానిలో బోట్ షికారు గురించి తెలియజేస్తారండి?
5: నా పేరు వేముల మల్లేష్ అండి. కినర్సన్ టూరిజం లో డ్రైవర్ కమ్ హెల్పర్ గా పనిచేస్తాను. రెండు, ఒకటి స్పీడ్ బోట్, ఒకటి పాంటన్ బోట్ ఉంది. స్పీడ్ బోట్ లో 4 మెంబర్స్ వెళ్ళొచ్చు, 5 నిమిషాల రైడ్ ఉంటుంది. పాంటన్ బోట్ లో 35 మంది వెళ్ళొచ్చు, 15 నిమిషాల రైడ్ ఉంటుంది. పెద్దవాళ్లకు 50 రూపాయల టికెట్, పిల్లలకు 30 రూపాయల టికెట్ పెద్ద బోట్ లో. స్పీడ్ బోట్ లో అయితే 350 రూపాయల ప్యాకేజ్ టికెట్ అది. వీకెండ్స్ లో అయితే ఎక్కువ ఉంటాయి సార్. సాటర్డే సండే టైంలో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఫెస్టివల్స్ టైంలో కూడా ఎక్కువ ఉంటుంది. ఫెస్టివల్స్ టైంలో అయితే సాటర్డే సండే కంటే ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, టూరిస్టులు తాకడం కొంచెం రద్దీగా ఉంటుంది మాకు. వీకెండ్స్ టైంలో అయితే ఒక 500-600 మెంబర్స్ టూరిస్టులు వస్తూ ఉంటారు ఇక్కడికి, ఓన్లీ బోటింగ్ పర్పస్ అయితే. అందరికి జాకెట్స్ వేస్తాం, లైఫ్ జాకెట్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఇక్కడ కంపల్సరీ వేయకుండా అయితే పంపించము. ఇక్కడైతే పెద్ద ప్రాబ్లం ఉండదు సార్, ఇక్కడ ఎందుకంటే ఇది రన్నింగ్ వాటర్ కదా, ఇది ఓన్లీ స్టాండింగ్ వాటర్ కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సార్. ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్ లిఫ్టింగ్ ఉంటుంది, ఆ గేట్ లిఫ్టింగ్ టైంలో బోటింగ్ మొత్తం టోటల్ గా క్లోజ్ చేస్తాము. ఎప్పటికీ అబ్జర్వేషన్ లో ఉంటాం సార్ మేము. మార్నింగ్ 9:30 వచ్చి ఈవినింగ్ 5:36 వరకు ఇక్కడే ఉంటాం అండి మేము. ముసళ్ళు ఉంటాయి, బట్ ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ కట్టి 50 ఇయర్స్ అవుతుంది. ఈ 50 ఇయర్స్ లో ఎప్పుడు కూడా మనిషి యొక్క బ్లడ్ కు ఇక్కడ ఉన్న ముసళ్ళ లాంటివి అయితే అటాక్ చేయడానికి అయితే లేదు. ఇంతవరకు అయితే ఒక ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు కిన్నెరసాన్ అనుభవం. మా ఎండీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి టూరిజం కాటేజెస్, గ్లాస్ హౌస్, ఒక్కొక్క కాటేజ్ వచ్చి 4 రూమ్స్ అండి, అలాంటి 9 కాటేజెస్ కట్టారు. ఒక గ్లాస్ అద్దాల మేడ కూడా కట్టారు.
3: మనము బోట్ షికారు చేద్దాం, మరి ఈ లైఫ్ జాకెట్స్ వేసుకుందామా?
4: సరే. నిజంగా బోటు ప్రయాణం మర్చిపోలేని మధురానుభూతి.
3: అబ్బా, ఈ కిన్నెరసాని జలాశయంలో ప్రయాణం మరువలేనిది, మరుపురానిది కదండి. ఎంత చల్లటి గాలులు, నీటి మధ్యలో ఆ చిన్న చిన్న దీవులు ఎంత అందంగా అద్భుతంగా ఉన్నాయో కదా, ఎంత బాగున్నాయో ఆ చిన్న చిన్న దీవులు.
4: కిన్నెరసాని జలాశయంలో బోటు షికారు ఒక మధురానుభూతి. ఈ కాసేపు అన్నీ మర్చిపోతున్నాం కదా.
3: అవునండి.
4: దిగండి మెల్లగా.
3: అలాగే.
4: చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఇంకో బోటు డ్రైవర్ ఉన్నారు, మరి వారిని పలకరిద్దామా?
3: అలాగే.
4: నమస్కారం అండి. మీరు ఒక బోటు డ్రైవర్గా సందర్శకులకు ఎలాంటి సేవలు అందిస్తారో తెలియజేస్తారా?
6: నా పేరు బాబురావు అండి. మేము ఇక్కడ డ్రైవర్ పని హెల్పర్గా పనిచేస్తున్నామండి. ఇక్కడ కంపల్సరీ మేము టూరిస్టులకు వచ్చి బోటు ప్రయాణం చేసే వాళ్ళకు కంపల్సరీ లైఫ్ జాకెట్ వేయించిన తర్వాతనే బోటింగ్ చేపిస్తామండి. వాళ్ళకి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి సేఫ్గా దింపేస్తాం సార్ మేము. ఏదన్నా ఉంటే మేము ఒకళ్ళ సడన్గా అట్లా ఏదన్నా అవుతుంది అనుకుంటే వాళ్ళు టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ వస్తుంది అన్న వాళ్ళకు మళ్ళీ బోట్ రిటర్న్ చేసేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చి సేఫ్గా దింపేస్తాం సార్ మేము. సేఫ్ జర్నీ చేసి వాళ్ళని ఆనందపరిచి పంపిస్తాం సార్ మేము.
3: ఇక్కడ కినర్సాని ప్రాజెక్టు సందర్శించి బోటు షికారు చేసిన సందర్శకులున్నారు, వారిని కూడా అడిగి వారి అనుభూతులు తెలుసుకుందామా? మరి
4: తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ కినర్సాని ప్రాజెక్టు సందర్శించినందుకు ఏ విధంగా అనుభూతి చెందారో తెలియజేస్తారా?
7: నా పేరు కృష్ణ అండి.

0: కమ్మారోర్ల మండలం పోలపల్లి మాది. మామూలుగా పర్యాటక కేంద్రంలో బాగుంటుందని చెప్తే ఇక్కడికి వచ్చేసాం, బోట్ షికార్ చేసాం. కిన్నెరసాని బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది.
1: మాది పోలపల్లి అండి, మధ్యలో మారుతామని ఇక్కడ కిన్నెరసాని చూద్దామని వచ్చినాం. చాలా చాలా బాగుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచి సహకరించారు. మంచిగా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేసాం. 9 మంది వచ్చేసాం, 6 గ్రామ పెద్దాలు, 3 గురు చిన్న పాప. నీళ్ళలో వెళ్తుంటే చాలా మంచిగా అనిపించింది, ఆనందంగా మంచిగా హ్యాపీగా మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసాం. పిల్లలు అయితే ఎంజాయ్ చేసుకుంటున్నాం, అందరం మంచిగా అనిపించింది అండి.
2: మాది కొత్తగూడెం అండి, మా పేరు వచ్చేసి హరీష్. బోట్ లో మాకు పోవటం వల్ల హ్యాపీనెస్ గా అనిపించింది. ప్రతి ఒక్కరికి జాకెట్స్ ఇస్తున్నారు, మా ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి కూడా జాకెట్స్ ఇచ్చారు. జాకెట్స్ వేసుకున్నాము, 2 బోట్లు ఎక్కామండి, చిన్నది ఎక్కాము పెద్దది ఎక్కాము. చాలా మంచిగా అనిపించింది, డ్రైవర్స్ కూడా కంఫర్టబుల్, మన డ్రైవింగ్ చేయడం గానీ కోఆపరేషన్ మంచిగా ఉన్నది. నీళ్ళలో వెళ్తుంటే మాకు ప్రశాంతంగా మంచి చల్లటి గాలులు రావడం, సీన్స్ మంచిగా, ఫోటోషూట్ కూడా మంచిగా బాగుంటది.
3: మేము కొత్తగూడెం నుంచి వచ్చామండి, నా పేరు శ్రావణి. ఇక్కడ బోటింగ్ అయితే చాలా బాగుంది, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా చిన్న స్పీడ్ బోట్ లో అయితే చాలా ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేసాం, చాలా మంచిగా అనిపించింది. గాలిలో లేచినట్టు అనిపించింది, అది వెళ్తుంటే చల్ల గాలులు బాగా వస్తున్నాయి, వాటర్ నుంచి చల్ల గాలులు వస్తున్నాయి, పొదలు బాగున్నాయి, ఇక్కడ వ్యూ బాగుంది, డ్యామ్ వ్యూ బాగుంది, అడవి కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా కొద్దిసేపు ఉంటే ఎంజాయ్ బాగుండేది అనిపించింది.
4: నా పేరు అమ్జద్ పాషా, ఇక్కడ కిన్నెరసానికి చూడనీకి వచ్చాము, ఖమ్మం నుంచి వచ్చాము. చాలా బాగుంది చూడనీకి, ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ తో వచ్చాము, అన్ని చూసాము, డ్యామ్ కూడా చూసాము, బోటింగ్ వచ్చాము, బోటింగ్ కూడా బాగుంది. డ్యామ్ మీద నడిచాము చివరి వరకు, డ్యామ్ మొత్తం బాగుంది, సీనరీ బాగుంది, ఐలాండ్ లాగుంది, వి కెన్ విజిబుల్, వి కెన్ ఎంజాయ్ ఆల్ దిస్.
5: మాది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనగొండ గ్రామం నుంచి వచ్చినాం అండి. నా పేరు షేక్ బాలు షహీద్. కిన్నెరసాని బాగుందండి, చాలా మంచిగా అనిపించింది. బోర్డులో తిరగటం 5 నిమిషాలు ఏదో కూలిపోయినట్టు అనిపించింది. డ్యామ్ కూడా చూసాం, చాలా బాగుందండి. అది కిన్నెరసాని అంటే ఇట్లా ఉంటుంది అనిపించింది. జింకల పార్క్ చూసినామండి, చాలా నీట్గా ఉంది, అఫీషియల్ ఉంది, రోడ్స్ కూడా బాగున్నాయండి, అందరు సహకరిస్తారు, మంచిగా ఉందండి.
6: అవును, ఇంకా చూడడానికి ఏమున్నాయి ఇక్కడ?
7: ఇది వరకు అద్దాల మేడ ఒకటి ఉండేది, దాన్ని కూల్చేశారు. మళ్ళీ ఇప్పుడు టూరిజం శాఖ వారు సందర్శకుల కోసం కాటేజీలు, అద్దాల మేడ నిర్మిస్తున్నారు.
6: ఓ అలాగా.
7: ఇక్కడ 2 రోజులు బస చేసే అవకాశం కూడా ఉంటుంది.
6: అవునండి, అప్పుడు సందర్శకులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి 2 రోజులు ఈ కిన్నెరసాని జలాశయం అందాలు తనివి తీరా తిలకించవచ్చు.
7: కిన్నెరసాని జలాశయం అందాలు తిలకించాం కదా, మరి ఇంటికి బయలుదేరదామా?
6: అలాగే పదండి.
8: ఈ కిన్నెరసాని జలాశయం సందర్శన జీవితంలో ఎన్నడూ మర్చిపోలేము.
9: ఇలా ప్రకృతి సౌందర్యాలతో పర్యావరణాన్ని రక్షిస్తూ, వన్యప్రాణులకు పక్షులకు ఆవాసం కల్పిస్తూ, పంట పొలాలకు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కు నీరందిస్తూ, ఇంకా జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ, ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతూ, సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్య ప్రాజెక్ట్.

0: మీరింతవరకు 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికం కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం ప్రత్యేక డాక్యుమెంటరీ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:35 and 7 seconds ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఈరోజు మనం ప్లే చేసుకుంటున్నాం ఎవర్గ్రీన్ హిట్స్గా 1990 నుంచి 1995 ఈ 5 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ ఈ టైం

బౌండ్లో ప్లే చేయండి అటు. నల్గొండ డిస్టిక్ నాంపల్లి మండల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. నరసింహ కళావతి చెర్రీ రిక్కి ఉన్నారు ఈ మెసేజ్లో డెఫినెట్గా. వెంకటేష్ గారు మళ్ళీ మెసేజ్ పెట్టారు, నందిపేట్ 3 టైమ్స్ పెట్టారనమాట ఈ ఆర్లోనే. డెఫినెట్గా ప్లే చేస్తామండి ఏదైనా మంచి సాంగ్ మీకోసం. అలాగే శుభోదయం, గుడ్ మార్నింగ్ ఆర్జే గారికి నమస్తే. నమస్తే అండి, మాకోసం ఏదైనా సాంగ్ ప్లే చేయాలని కోరుతున్నాం డెఫినెట్గా. ఈ మెసేజ్ పంపించింది ఉమ్మడి నుంచి దివాకర్, విమల, యష్నా ఉన్నారు ఈ మెసేజ్లో డెఫినెట్గా అండి. అండ్ ఎనీ సాంగ్ భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎల్గందుల, పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్ గుణ మెసేజ్ చేశారు. అలాగే తోట శివపార్వతి అండ్ మురళీకృష్ణ హైదరాబాద్ ఉప్పల్ నుంచి దయచేసి మా కోసం ఏదైనా మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు డెఫినెట్గా. ప్లీజ్ ప్లే ఎనీ హిట్ సాంగ్ అంటూ మెసేజ్ చేశారు ఎవరు, ఆదిపట్ల, కరాడి, గోపి కిషన్, ఉమావతి. అండ్ మా కోసం ఏదైనా పాట వేయగలరు ఫ్రమ్ కే, దుర్గా, దేవి, అనన్య, శ్రీశైలం, గౌతమ్ ఫ్రమ్ గుడ్ల నర్వా నుండి నాగర్ కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేశారు తప్పకుండా. అండ్ ఈరోజు మనం 1990 నుంచి 1995 ఈ 5 ఇయర్స్ మధ్యలో వచ్చిన, ఈ టైం బౌండ్లో వచ్చిన ఎవర్గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకున్నాం. అండ్ దానిలో భాగంగా నెక్స్ట్ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. ఎస్పి బాలుగారు అండ్ కేఎస్ చిత్ర పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 10:43 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో అండ్ ఎవర్గ్రీన్ హిట్స్లో మనం 1990 నుంచి 1995 ఈ 5 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన ఎవర్గ్రీన్ హిట్స్ పాటలు మనం ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న సూపర్ హిట్ ట్రాక్ ఎస్పి బాలుగారు అండ్ ఎస్ జానకి గారు పాడిన పాట బొబ్బిల్ రాజా సినిమా నుంచి మనం ప్లే చేసుకున్నాము కన్యాకుమారి సూపర్ హిట్ ట్రాక్. అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది ఈ సూపర్ హిట్ ట్రాక్. అలాగే చాలా మెసేజ్లు ఉన్నాయి మన కోసం. మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ మెట్పల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు కవిత, భావన, హర్ష అని ఉన్నారు ఈ మెసేజ్లో డెఫినెట్గా అండి. అలాగే కృష్ణవేణి అండ్ నిరోషా మెసేజ్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని మా కోసం ప్లే చేయండి అంటూ. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ ఏదైనా కావాలి అంటూ. ఎం నరేష్, అలాగే మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, మూసాపేట్ మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎనీ సాంగ్ ప్లీజ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. 1990 నుంచి 1995 ఈ 5 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ కదా మనం ప్లే చేసుకునేది. అండ్ చాలామంది ఆ టైం మోడ్లో వచ్చిన సాంగ్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సూపర్ హిట్ ట్రాక్ ఎస్పీ బాలు అండ్ చిత్ర పాడిన గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి స్టే ట్యూన్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో

0: అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఉన్నారు. 1990 నుంచి 1995 ఈ 5 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. గ్యాంగ్ లీడర్ నుంచి సాంగ్ మనం విన్నాం. నెక్స్ట్ మాకోసం ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి ఎవర్ గ్రీన్ హిట్స్లో అంటూ హత్నారా మండలం నుంచి, నాగారం నుంచి దొడ్ల లావణ్య, దుర్గయ్య, లక్ష్మణ్, జగన్, పద్మ, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, లక్ష్మి, దుర్గయ్య మెసేజ్ చేస్తున్నారు. మాకోసం ఒక్క మంచి పాట వేయగలరు వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్ సరిత, వినయ్ పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. నిజామాబాద్ నుంచి అఖిల, అరుణ, రాజేందర్ మెసేజ్ చేశారు. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలయ విలేజ్ నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ మెసేజ్ చేశారు. అలాగే దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హంసుని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ మెసేజ్ చేశారు ఏదైనా ఒక సాంగ్ కావాలి అంటూ. అలాగే గుడ్ల నర్వ నుంచి మేకల ఫ్యామిలీ, ప్లీజ్ ఏదైనా ఒక మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా పెట్టారు. దుర్గాదేవి, అనన్య, శ్రీశైలం, గౌతమ్ అంటూ డెఫినెట్గా. అండ్ మీకోసం ఈ టైం మోడ్లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్స్ స్టే ట్యూన్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్గ్రీన్ హిట్స్ ప్లే చేసుకుంటున్నాం మనం. లాస్ట్ ఈరోజు మనం ప్లే చేసుకునే ఎవర్గ్రీన్ హిట్స్ సాంగ్స్ లిస్ట్ దాకా వచ్చేసాం అనమాట. ఎవర్గ్రీన్ హిట్స్లో మాకేదైనా ఒక మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ మెసేజ్ పెడుతున్నారు. రాజేష్, లోకేశ్వర్, విక్రాంత్, లక్ష్మి, దుర్గయ్య, లక్ష్మణ్, లావణ్య, నాగారం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు తప్పకుండా అండి. అండ్ దుర్గాదేవి, శ్రీశైలం, గౌతమ్, అనన్య నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ. అలాగే శుభోదయం, గుడ్ మార్నింగ్, ఆర్జే గారికి నమస్తే. నమస్తే అండి, మాకోసం ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ దివాకర్, విమల, యష్ణ మళ్ళీ ఇంకొకసారి మనకి మెసేజ్ చేసినారు. ఎల్గందుల నుంచి పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, అక్షయ, గుణ, సంధ్య, ప్రవీణ్, ఎల్లంకి విలేజ్ నుంచి జోగు ప్రవీణ్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ అంట. డెఫినెట్గా అండ్ ఈ సూపర్ హిట్ ట్రాక్ ఎస్పీ బాలుగారు అండ్ చిత్ర గారు పాడిన పాటతో ఇవాల్టి ఎవర్గ్రీన్ హిట్స్కి మనం పులి స్టాప్ పెట్టేద్దాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం, ఆలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇరాన్లో సైనిక చర్యను నిలిపివేయాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానాన్ని ఆమోదించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో తదుపరి సైనిక చర్యలు చేపట్టకుండా నిరోధించే తీర్మానానికి అనుకూలంగా 215 మంది మద్దతు తెలిపితే 208 మంది వ్యతిరేకించారు. అనవసర భారీ ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్ధరణకు ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు అంగీకరించాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్లో సుదీర్ఘంగా జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం కాల్పుల విరమణ అమలుకు అంగీకరిస్తూ ఇజ్రాయెల్, లెబనాన్ ఉన్నతాధికారులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కొత్తగా 5 దేశాలకు తాత్కాలిక సభ్యత్వం లభించింది. ఆస్ట్రియా, కిర్గిస్థాన్, పోర్చుగల్, ట్రినిడాడ్, టొబాగో, జింబాబ్వే దేశాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 2 పాటు తాత్కాలిక సభ్య దేశాలుగా కొనసాగుతాయి. డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా స్థానాల్లో కొత్తగా ఈ 5 దేశాలు ఎన్నికయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు 3 మక్తల్ చేరుకోనున్న ముఖ్యమంత్రి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు రిజర్వాయర్లు, పంప్హౌస్లు పరిశీలిస్తారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపైన సోమశిలో ఉన్నతాధికారుల సమక్ష సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలోనే ఆయన బస చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రబీ ధాన్యం కొనుగోళ్లలో గత ఏడాది రికార్డును ఈసారి ప్రభుత్వం అధిగమిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది 74.2 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, అయితే ఈ సీజన్లో ఇప్పటి వరకు 70.4 టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. 4.95 టన్నులు సేకరించాల్సి ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 పాటు త్రిపురలో పర్యటిస్తారు. సాయంత్రం అగర్తలాకు చేరుకుంటారు. పుష్పబంతా ప్యాలెస్ హోటల్కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత లంకమురాలోని సరిహద్దు భద్రతా దళం అవుట్పోస్టును సందర్శిస్తారు. శ్రీలంకలోని అగురువతోట జిల్లాలో ఒక వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 8 మందిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. కేరళం మాహేల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గోవా ప్రాంతాల్లో పగటిపూట వర్షాలు కురుస్తాయని సూచించింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 11:04 దాటి 42 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు అలనాటి గాన గంధర్వులు.

నిజంగా పాటల మరో బ్రహ్మ. అది 1966 డిసెంబర్ 15. సినీ ప్రపంచంలో మరో చరిత్రకు శ్రీకారం. లేలేత స్వరం నుంచి జాలువారిన అమృతధార, ఆ మధురమైన పాటల ప్రస్థానానికి 60 ఏళ్ళు, ఆ అమర గాయకులకు 80 వసంతాలు, 16 భాషలు, 50,000కు పైగా సినీ గీతాలు. మాటల చెప్పడానికి మహోన్నత గానం అని సుదలూరే పాటలతో కోట్ల జన హృదయాలను పరవశింపజేసిన నేపథ్య గాయకుడు మాధుర్యం ఏమాత్రం తగ్గకుండా 4 తరాల వారిని తన వైవిధ్యమైన పాటల ప్రయోగాలతో ఒర్రూతలూగించిన గాన గంధర్వులు వర్ణన కందని స్వరప్రస్థానం.

0: शरणजं भयं नास्ति जरा।
1: ఆలాపన చేస్తే ఆబాల గోపాలం, స్వరం శృతి చేస్తే సంచలనం, గొంతులో స్వరతంతులను వణికిస్తే జయ జయధ్వానాలు, స్వరపీఠికను మెలిపెడితే పీఠాలు లేచి హర్షధ్వానాలు. ఆయన పాటలు సిరివెన్నెల్లో శంకరాభరణాలై మెరిశాయి, సాగర సంగమంలో స్వాతి ముత్యాలే కురిశాయి, స్వయం కృషి అభిలాషతో రుద్ర వీణలై మీటాయి. తేరే మేరే బీచ్ మే కైసాహే బంధన్ అంటూ మరపురాని గీతలతో ముడివేశాయి. ఒకే గొంతు, ఎన్ని భిన్నస్వరాలు, ఎన్ని హావభావాలు! ఆ గానామృత ధారలు ఏంటి? ఏంటి ఆ పాటల్లోని కమ్మదనం? ఎందుకు రాదు విసుగు? ఎన్నిసార్లు విన్నా ఎందుకా మైమరుపు? ఏముంది ఆ స్వరపీఠికలు? ఇలా అలలవలే వస్తూనే ఉంటాయి, ప్రశ్నలు మెలిపెడుతూనే ఉంటాయి, అభివర్ణిస్తుంటే వర్ణిస్తుంటే. ఆ విధాతే విధిరాతగా చిత్ర పరిశ్రమలు గాన గంధర్వులుగా చరితార్థులుగా వెళ్ళిరండని పంపించారేమో మన పాటల సమ్మోహన బాలుగారిని. సరిగ్గా ఈరోజే 1946లో.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి భర్తుడి సందర్భంగా ఆ మహానుభావులు జీవిత విశేషాలు సముద్రాన్ని వర్ణించినట్లుగా అవుతుంది. ఆయన గురించి చెప్పడం అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాలుగారికి చిన్నప్పటి నుండి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. పాటని ప్రాణంగా బ్రతికారు. తొలినాళ్ళలో సినిమాల్లో పాటలు పాడేందుకు అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అసాధారణ ప్రతిభ ఉంది కాబట్టి. ఎందుకంటే అప్పట్లో ఎక్కడ పాటల పోటీలు జరిగినా తనకే మొదటి బహుమతి. అలా ఒక పాటల పోటీలో న్యాయ నిర్ణీతలుగా ఘంటసాల గారు, సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి గారు వచ్చారు. ఆ పోటీలు బాలుగారు పాడిన పాటకు ముగ్ధులయ్యారు కోదండపాణి గారు. స్వరబ్రహ్మ కాబట్టి బాలుగారిలో దాగి ఉన్న సరస్వతి వరాన్ని గమనించారు. అలా గమనించారు కాబట్టి తనకి ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తానని చెప్పేసి ఆ దృష్టిలో పెట్టుకుని శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రంలో పాడే అవకాశం ఇచ్చి గాన గంధర్వులను చేశారు. నిజానికి ఆ పాటలు బాలుగారు గమక ధారలను అద్భుతంగా ఒలికించారు, పలికించారు, మనల్ని అందరినీ మురిపింపజేశారు.

బాలుగారి తొలిపాట చిత్ర పరిశ్రమలో పురుడు పోసుకుంది 1966లో. ఆ కొత్త కూరాడు చూద్దాంలే నిలదొక్కుకుంటాడో లేదో అనుకున్నారు. సహజంగానే ఎందరో వస్తుంటారు వెళుతుంటారు అనుకున్నారంతా. కానీ ఆయన మానస చోరులు, పాటతో హృదయాలను కొల్లగొడతారు. కొంటకృష్ణులు పట్టు వీడలేదు. గురువు ఆశీస్సులతో 1977లో ప్రైవేట్ మాస్టర్ సినిమాలో పాడుకో పాడుకో అంటూ మరో పాట, ఆ తర్వాత సుఖదుఖాలు 1968లో వచ్చింది. అందులో మేడంటే మేడా కాదు అనే పాటను అలవోకగా పాడేశారు. తన వైపు త్రిప్పుకున్నారు. అందరూ చిత్ర పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. బాలుడు ఘనుడే అనే విధంగా పాడేశారు.

ఒకటి రెండు సంవత్సరాల్లోనే బాలసుబ్రహ్మణ్యం పాటలు సినీ ప్రముఖుల దృష్టిలో పడి మెప్పించాయి. అలా 1967లో వచ్చిన హీరో కృష్ణకు ఓ చిన్నదానా అనే పాట హిట్ అయింది. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆ వెంటనే పేదరాశి పెద్దమ్మ కథ సినిమాలో ఓహో ఓ జవరాల అంటూ పాట పాడారు. లేత గొంతుతో ఆ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మరి ఆ వెంటనే 1969లో ఎన్టీఆర్ కాంతారావు గారు నటించినటువంటి ఏకవీర సినిమాలో ఆ ఇద్దరు హీరోలపై చిత్రీకరించిన పాటలో కాంతారావుకు మరి మన బాలుగారు పాడితే మరి ఘంటసాల గారితో కలిసి పాడే అద్భుత అవకాశం వచ్చింది. ఆ పాటతో బాలుగారు మంచి గుర్తింపుతో పాటు ఇండస్ట్రీలో నిలదొక్కునేలా చేసి మరి వెంటనే ఆయన పేరు దశ దిశలా విస్తరిస్తూ వచ్చిందనమాట.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏకసంతాగ్రహి, చాలా ప్రతిభావంతులు. ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే సంకల్పం ఉన్నవారు. అందుకే చిత్ర పరిశ్రమలో పాటల మహారారాజుగా ఏలారు. కెరీర్ ఆరంభంలోనే తమిళం, మలయాళ భాషల్లో పాటలు పాడటం మొదలుపెట్టారు బాలుగారు. అయితే తన కెరీర్ను మలుపు తిప్పి తిరుగులేని గాయకునిగా వరుస అవకాశాలు వచ్చేలా చేసిన సినిమా కన్నె వయసు. ఈ సినిమాలోని బాలు పాడిన పాట మారుమురుగిపోయింది. ఏ దివి నుండి ఈ భువికి చేరిన పారిజాతమో బాలు అనేలా పాటకు ప్రాణం పోశారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో గానగంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటున్నాం. ఒకవైపు ఘంటసాల గారు, మరోవైపు మన బాలుగారు. ఎవరి అభిమానం వారిది. తన విలక్షణమైన గొంతుతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. తాను పాడిన సినిమాలో ఏదో ఒక పాట ఖచ్చితంగా హిట్ అయ్యి ప్రేక్షకులను మెప్పించి గోల్డెన్ హిట్స్గా నిలిచాయి. సంబరాల రాంబాబు సినిమాలో మామా చందమామ, శ్రీదేవిలు, రాశాను, ప్రేమలేఖలను, కూడుపుటాయిలు, తనివి తీరలేదే, స్నేహబంధము, ఎంత మధురము, ఏఎన్ఆర్తో మరి తీసినటువంటి సినిమాలు, నా హృదయపు కోవెల్లో, ఇలా బాలుగారి కెరియర్లో ల్యాండ్ మార్క్గా నిలిచాయి ఆ పాటలు. 1976లో అంతులేని కథలో తాలికట్టు శుభవేళ పాటలో తన విశ్వరూపాన్ని చూపారు గొంతుతో. ఆ తర్వాత 1978లో మరో చరిత్ర సినిమా పాటలతో చరిత్రను సృష్టించారు. ఇదే సినిమాను హిందీలో తెరకెక్కించారు. హిందీలో కూడా బాలుగారే పాడారు. తొలిసారిగా హిందీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ గానామృతానికి మురిసిన భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ అవార్డు కూడా ఇచ్చేశారు బాలుగారికి. అదే మరి 1976లోనే తూర్పు పడమర సినిమాల పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. శివరంజని పాట ఎంత హిట్ మనందరికీ తెలిసింది. ఇలా అన్ని పాటలు కూడా, ఆ వరుసగా వస్తున్నటువంటి పాటలన్నీ కూడా చాలా పాపులర్ అయ్యి దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయాయి.

బాలుగారు పాటలు, ఆయన గాత్రం, సంగీత జ్ఞానం, వైవిధ్యం అన్నీ హిట్స్, సక్సెస్ అయ్యారు కూడా. అవకాశాల పరంగా 70వ దశకం మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో హీరో కృష్ణ గారు వెన్నుతట్టి, నా సినిమాలన్నింటికీ మీరే పాడతారు కానీ ఒక భరోసా ఇమ్మన్నారు, అది చిన్నది అనుకోండి. అలా వెన్నుతట్టి భరోసా ఇచ్చారు అన్నట్టుగానే, హామీ ఇచ్చినట్టుగానే అన్ని పాటలు ఆయనతోనే పాడించారు. ఆ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్, ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచాయి. ప్రతి పాట ఒక సంచలనమై సాగిందన్నమాట. అంతలా అద్భుతంగా పాడారు, తన ప్రాణం పెట్టి మరి ఆ పాటలకు ఊపిరిపోశారు. అలా ప్రతి సినిమాలో వచ్చినటువంటి పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట మళ్ళీ కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి. సహజంగా ఒక వర్గం వారు చేసేటువంటి పని అన్నమాట. ఆ సమయంలో ఎన్టీఆర్ దీక్ష సినిమాలో ఒక హిట్ సాంగ్, చాలా పాపులర్ సాంగ్ అన్నమాట అది. అయితే ఆ పాటపై కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆ సమయంలో కూడా టి చలపతిరావు గారు, సంగీత దర్శకులు వీరు, అయితే ఆయన ఒక సలహా ఇచ్చారు. ఏంటి అంటే, హీరో హావభావాలకు తగ్గట్టుగా, ఆ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా గాత్రాన్ని కొంచెం సవరించుకొని పాడితే మీకు ఎదురే ఉండదు అని సలహా ఇచ్చారు. నిజంగా ఎదురులేని గాయకులుగా మారారు. ఆ తర్వాత ఆయన పాట సరికొత్త పుంతలు తొక్కింది, ప్రపంచనమై సాగింది, సిరిమల్లె పువ్వై పూసింది, వీణ వేణువై పాడింది.

ఇక బాలుగారి కెరీర్లో పాటల ప్రస్థానం పరంగా 1980 అత్యున్నత స్థాయి అని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో ఆయన పాడినన్ని ఆయన పాడిన పాటలకు దక్కిన ప్రజాదరణ అంతా ఇంత కాదు. దేశవ్యాప్తంగా ఆయన పాటలు మారుమరుగిపోయాయి. ఎక్కడ విన్నా ఆయన పాటే. అవార్డుల మీద అవార్డులు, నగదు పురస్కారాలు లెక్కలేనన్ని వచ్చాయన్నమాట. మరి అంతలా ఆ ఇయర్కున్నటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే

ఆయన కళాఖండాలు చలనచిత్ర వెండి పరిశ్రమలో కళాఖండాలుగా వెలిగినటువంటి చిత్రాలకు ఆ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా ఈ సంవత్సరంలోనే వచ్చినటువంటివి. ఆ సంవత్సరం ఏకచిత్రాధిపత్యంగా సుధులుకి గలంతో మాయజాలం చేశారు. వైవిధ్యమైన గానాలాపనతో చరిత్రను సృష్టించారు. సంగీత గాన సృష్టిలో మహోజ్వలంగా సాగింది. 1980లో విడుదలైన శంకరాభరణం సినిమాలోని బాలుగారు పాడిన పాటలు దశ దిశల వీణలై మురుగాయి. అన్ని పాటలు సంచలనమయ్యాయి. ఆ తర్వాత దర్శకులు కె విశ్వనాథ్ గారి అన్ని సినిమాల్లోని పాటలు బాలుగారు చేతని పాడించారు. అవన్నీ కూడా అజరామర గీతాలుగా నిలిచాయి. శంకర నాద శరీరాపర అనే పాటకు భారత ప్రభుత్వం మురిసిపోయి జాతీయ ఉత్తమ నేపథ్య గాయకులుగా ఆయనకు మొదటిసారిగా అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఆ వెంటనే మరొక అవార్డు వచ్చింది, జాతీయ అవార్డు. ఆ తర్వాత మరొక జాతీయ అవార్డు వచ్చింది. ఆ తర్వాత మరొక జాతీయ అవార్డు వచ్చింది. ఇలా ఆ సంవత్సరంలోనే ఇతర భాషల్లో కూడా ఆయనకు అవార్డులు తెచ్చిపెట్టింది. అంతలో ఆయన గాన ప్రవాహం గోదావరి పొంగుల గలగల పారే సెలయేరుల గుడిలో గంటల్లా అలా సాగిపోయిందన్నమాట. అంత అద్భుతమైనటువంటి గాన గంధర్వులు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.

కురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు, ఊరినే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు, మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు, ఊరినే ఉరుములు సరి సరి నటనల సిరి

జాతి అవార్డులతో అంతకు మించి హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్లుగా అచ్చు ఆ హీరోని పాడుతున్నట్లుగా పాడే అరుదైన అమర గాయకులు బాలుగారు. ఆ ప్రతిభ అందరి హీరోలకు అన్ని రకాల పాటలు అంటే హాస్యం, కరుణ, ప్రేమ, విరహం, దేశభక్తి, భక్తి ఇలా ఒకటేమిటి అన్ని ఆ గొంతులో నుండి పాటగా వస్తే దద్దరిల్లిపోయింది. ప్రేక్షకులు చిందులేశారు. లెక్కకు మించి అవార్డ్స్ వెరసి 50,000 పైగా ఆనుమత్యాలు ఆ పాటల గొంతులో నుండి వచ్చి తడిసి మురిసి తడిసి ముత్యాల వానై అలా పొంగులై సెలయేరులై సముద్రంలో కలిసినట్టుగా ఆ మహా గాన గంధర్వులుగా మరి వెలగడానికి కారణమయ్యాయి. సంగీత దర్శకులుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, నటులుగా 6 సార్లు జాతీయ ఉత్తమ గాయకులుగా పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన వ్యక్తిగా స్వర్ణాక్షరాలతో లెక్కించుకున్న మహాప్రస్థానం మన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిది. టాలీవుడ్ దర్శకులందరితోనూ, కవులందరితోనూ, సంగీత దర్శకులందరితోనూ పనిచేసిన అనుభవం, భాషా పాండిత్యం ఆయనకుంది. ముఖ్యంగా మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారి కాంబినేషన్లో వచ్చిన చాలా వరకు అన్ని పాటలు ఉర్రు తొలగించాయి. మరి మరో విశేషం ఏంటంటే 1981 ఫిబ్రవరి 8 ఒకే రోజు కన్నడలో 28 పాటలు, తమిళంలో 19, హిందీలో 16 పాటలు పాడిన అరుదైన రికార్డు బాలుగారి సొంతం. పాటే శ్వాసగా బ్రతికిన యుగ పురుషులు, సరస్వతి పుత్రులు బాలుగారు, త్రిమూర్తుల వరప్రసాదం ఆయన అమర గాయకులు. ఆయన గానం, ఆయన పాటలు చిరస్థాయిగా సూర్యచంద్రులున్నంత వరకు అలా వీణులు విందులు అందిస్తూనే ఉంటాయి.

బాలుగారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ. బంతిపూలతో, చామంతి పూలతో,

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 12:05 దాటి 46 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి మరి కాసేపట్లో.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఇందిర సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున్ పాడిన పాట విన్నారు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 ఆహారం ద్వారా కలిగే ప్రయోజనాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు, ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ NIN డాక్టర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 040, ఇది STD కోడ్, 2324-0853. మరొక నెంబర్ 040 STD కోడ్, ఇది 2324-0854. ఇంకో నెంబర్ 040-2955-0923. ఈ ఫోన్ నెంబర్స్కు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తిగా మనం ఏ వ్యక్తిని తీసుకున్నాము అంటే, చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. ఒక అడవిలో పూసినటువంటి సహజ కవి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. చదివింది 3వ తరగతి. వంటవాడిగా జీవితం అంతా కట్టెలు ఎగదోసి అగ్ని నుంచి ఆలోచనలను కవితలుగా మార్చిన గిరిజన జ్ఞాని. ఆయన రాసే వరకు కోసల భాష ఒకటి ఉందని తెలియదు. నగ్న పాదాలతో నడిచే ఆయన పొరలు కప్పుకొని మనిషి కోసం కలలు కని అక్షర రూపమిచ్చారు. ఆ కవిత్వంతో దేశమంతా పరిచయమైపోయారు ఆయన. ఇంతకీ ఆ అడవిలో పూసిన కవి ఎవరు? ఎక్కడ ఆయన సాధించిన ఘనత ఏంటి? ఆ

0: के पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
1: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు అడవికి పూసిన ఒక సహజ కవి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన సాధించిన విజయం అంతా ఇంత కాదు. ఒక అడవిలో పూసినటువంటి ఒక కవి దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయారు, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, దేశానికే పరిచయం అయ్యారు. ఎలా అయ్యారు, ఏంటి అంతలా ప్రభావితం, ఎలా చేయగలిగారు? అడవిలో కట్టెలు కొట్టుకొని అడవిలో ఒక ఇంట్లో వంట పనిగా చేస్తూ వంట మనిషిగా జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తి, కవితలు రాయడానికి అవకాశం ఎలా దొరికింది అని చెప్పేసి మనకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఆయన స్టోరీ చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది, అందుకే మా శ్రోతలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన కవిత్వం నిత్య సత్యాలుగా ఉంటాయి. తాను సత్యాలను వాక్యాలుగా జ్ఞానోదయం అయ్యేలా మలుస్తారు. ఎలాగంటే ఆయన మాటలు అన్నమాట, ఆయన భాషలో రాసుకున్నటువంటి మాటలు. లోకం శుభ్రపడాలనుకుంటున్నావా? అయితే నిన్ను నువ్వు కడుక్కో. ఇతరులకు చేయి పట్టి పైకి లాగాలనుకుంటున్నావా? ముందు నువ్వు 2 మెట్లు ఎక్కు. కష్టాన్ని కూడా తల్లి ఆశీర్వాదమే అనుకో. ఇలాంటి పదాలన్నమాట. చూసారా ఎంత ఆలోచింపచేస్తున్న వాక్యాలు. అలా సహజ సిద్ధమైనటువంటి వాక్యాలతో ఆలోచింపచేసే విధంగా కవితలు రాయడం ఆయనకి చెల్లింది. ఆ అడవి మరి కవి రాసినటువంటి భాష కోసల భాషలు. ఇంతకీ ఎవరు ఆయన, ఎక్కడుంటారు అంటే ఆయన పేరే హల్దర్ నాగ్. పశ్చిమ ఒరిస్సాలోని అడవిలో పుట్టిన బిడ్డ. బార్ గర్హ జిల్లా గెన్స్ గ్రామంలో పుట్టారు ఆ కవి. మరిన్ని విశేషాలు చెబుతా వింటూ ఉండండి.

మీరు విన్న పాట పెళ్లి చేసుకుందాం సినిమా నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కోఠి.

హల్దర్ నాగ్ కవిగా అందరికీ పరిచయం అయ్యాక ఆయన కావ్యాంజలి రాశారు. కావ్యాంజలి రాసినటువంటి కవిత్వానికి గాను భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందన్నమాట. అలా దేశవ్యాప్తంగా ఆయన పేరు అంతటా తెలిసిపోయింది. ఆ విధంగా ఒక అడవిలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన కవిగా మారారు. ఎందుకు కవిగా మారే నేపథ్యం ఏంటి అనేది మనం ఇంత తక్కువ సమయంలో చెప్పలేము. మరొక రోజు ఆయన పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సూరత్లో 200 పడకల ESIC ఆసుపత్రిని కూడా మోదీ ప్రారంభిస్తారు.

విద్యుత్ పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ, అత్యాధునిక వ్యర్థాల శుద్దితో సహా గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం మోదీ డామన్కు చేరుకుని అక్కడ సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో ఆరోగ్య సంరక్షణ, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ప్రజా సంక్షేమం వంటి ప్రాజెక్టులున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మేఘాలయలోని షిల్లాంగ్లో ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాంతీయ అభివృద్దికి సంబంధించిన కీలక రంగాల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన రంగం, పెట్టుబడుల ప్రోత్సాహకం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ది, క్రీడల ప్రోత్సాహం, ఆర్థిక కారిడార్ అభివృద్ది, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అలాగే చేనేత, హస్తకళల రంగాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంత ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమురా వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి పరిపాలన భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనుజిలా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు. ఈ చర్చల్లో భారత్ వెనుజిలా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాలతో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలు అన్వేషించడానికి వెనుజిలా ప్రతినిధి బృందం ఇంధన, ఫార్మాసిటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య శాఖ అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరీ ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగుదేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లో నిలిచిపోయిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కోల్కతాలో పర్యటిస్తారు. నబన్నలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారితో రైల్వే మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ మాజీ తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని, ఇది రైల్వే అభివృద్ది విషయంలో కేంద్ర, రాష్ట్ర

0: రాష్ట్ర సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాఝీ పేర్కొన్నారు. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్ స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిమాణాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, భారత్, లావో, పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని ఆయన గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during our ASEAN chairship in 2024.
0: Kerala mahe pranthallo ee roju bhari varshalu kurise avakasam undani perkontu భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, గోవా, కొంకణ్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఐసీయూలో ఈ మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి అధికారులు తెలియజేశారు. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులను చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ముజఫర్పూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామల్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 55 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

పెద్ద సినిమా కోసం మోహన్ చౌహాన్ పాడిన పాట విన్నారు. గీత రచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్. ఇప్పుడు విందాం డి రాజాసాబ్ మూవీ కోసం విశాల్ మిశ్రా, ఎస్ఎస్ తమన్, శృతి రంజని పాడిన పాట.

0: ప్రాప్తులైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆహారం ద్వారా కలిగే ప్రమాదాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు, ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ఐఎన్ డాక్టర్ ఆర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0402324085 2, ఇంకో నెంబర్ 0402324085 4, మరొక నెంబర్ 0402955093. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్.
2: They say the view from the top changes everything, but for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.

0: రాజ్యా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం,

0: కోర్టు సినిమా కోసం అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి వివిధ భారత్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్ ఎస్టీసీ అరణ్య భవన్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852 2324 0853 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. గుర్తుంచుకోండి, రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ మనం వింటున్నాం. కూలీ సినిమా నుంచి ఈ పాట

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాము దిల్రుబా సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడింది

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్హౌస్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణకు మోదీ సర్కార్ ఇచ్చిన కానుక అని మంత్రి అన్నారు. రాష్ట సచివాలయంలో ఈరోజు సమావేశమైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఉద్యమకారుల గుర్తింపుకు విధి విధానాలు అఖిలపక్ష పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్హౌస్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు.

నారాయణపేట జిల్లా మక్తల్కు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటల తర్వాత కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. సుమారు 5 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని గూడెందొడ్డి రిజర్వాయర్, జేఎన్ఎల్ఐఎస్ స్టేజ్ 1 పంప్ హౌస్ను పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు సోమశిల హెలీప్యాడ్కు చేరుకుంటారు. సోమశిలలోని మృగవాణి రిసార్ట్ రివర్ఫ్రంట్లో 3 గంటల పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలో బస చేస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని నెట్టంపాడు పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం పరిశీలించనున్నారు. లిఫ్టు 1కి అనుసంధానమైన గూడెందొడ్డి జలాశయాన్ని పరిశీలిస్తారు. ఈ జలాశయం విస్తరణకు ఇప్పటికే ప్రతిపాదనలు ఉండగా భూసేకరణ అంశంపై కన్సల్టెన్సీ సంస్థ సర్వే చేసి నివేదికలు ఇచ్చింది. గూడెందొడ్డి విస్తరణ అంశంలో ప్రస్తుతం సామర్థ్యం పెంపు 11 టీఎంసీలు కాకుండా ఏకంగా 15 టీఎంసీలకు పెంచితే ఎంతమేర ప్రయోజనం ఉంటుందనే దానిపై పరిశీలించి ప్రాథమిక నివేదికను సాగునీటి శాఖ అధికారులు సిద్ధం చేశారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణకు మోదీ సర్కార్ కానుక ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. NH-63లో ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల మార్గాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లోనూ, అలాగే NH-563లో జగిత్యాల కరీంనగర్ మార్గాన్ని బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలోనూ 4 వరుసల రహదారులుగా విస్తరించనుంది. దీంతో ఆర్మూర్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ మార్గాల్లో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రగతికి మౌలిక వసతుల కల్పనకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉండటానికి ఈ నిర్ణయమే మరొక నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో అఖిలపక్షం సమావేశమైంది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, తెలంగాణ జనసమితి, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నేతలు పాల్గొన్నారు. ఉద్యమకారుల గుర్తింపుకు సలహాలు, సూచనలు తెలుపుతున్నారు. రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూముల మార్కెట్ విలువ సవరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా జరిగిందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త ధరలను నిర్ణయించడం జరిగిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్దీకరించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు భూముల విలువ సవరణ జరిగిందని తెలిపారు. ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత శాస్త్రీయ పద్ధతిలో కొత్త విలువలను నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండా గత ప్రభుత్వ హయాంలో సవరణలు చేయడంతో కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా భూముల విలువలు ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని అమీర్పేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాలని దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. నిన్న హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సమావేశమైంది. విద్య, నైపుణ్యాభివృద్ధి, మెడికల్, టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడులు వంటి రంగాల్లో తెలంగాణ, దక్షిణాఫ్రికా పరస్పర సహకారాన్ని మరింతగా విస్తరించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే

ఐటి, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్ వంటి అత్యాధునిక రంగాలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేసి ప్రపంచానికి అందించే కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ది చెందిందని దక్షిణాఫ్రికా ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ విత్తన రంగ అనుభవం నైజీరియా యువతకు ఉపయోగపడాలని రాష్ట వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. శామీర్పేటలో నిర్వహించిన అంతర్జాతీయ విత్తన విద్య పారిశ్రామిక అభివృద్ది శిక్షణ కార్యక్రమం నిన్న ముగిసింది. నైజీరియాలోని టరాబా రాష్ట యువత విత్తన తయారీ రంగంలో శిక్షణ పొందింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య

0: గుర్తింపు పొందిందని మంత్రి తుమ్మల తెలిపారు. శిక్షణ ద్వారా నైజీరియా యువత విత్తన ఉత్పత్తి, హైబ్రిడ్ సీడ్ టెక్నాలజీ, విత్తన శుద్ధి, ప్రాసెసింగ్, వ్యవసాయ వ్యాపార నిర్వహణ వంటి అంశాల్లో పరిజ్ఞానం పొందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రబీ ధాన్యం కొనుగోళ్లలో గత ఏడాది రికార్డును ఈసారి ప్రభుత్వం అధిగమిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది 74.2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, అయితే ఈ సీజన్లో ఇప్పటికే 70.6 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. మరో 4.95 లక్షల టన్నులు సేకరించాల్సి ఉందన్నారు. దీంతో రికార్డు స్థాయిలో మొత్తం 75 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లవుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. తంగళ్లపల్లి మండలం తాడూరులో నిర్వహించిన గ్రామసభకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. వాహనదారులు స్వీయ రక్షణ, కుటుంబ క్షేమం కోసం తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలన్నారు.
1: డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయండి. సెకండ్, హై స్పీడ్. దెన్ రాంగ్ వే డ్రైవింగ్. ఈ ఊరు నుంచి చాలా మిట్టి సైన్ కూడా నడుస్తుంది, ట్రాక్టర్ కూడా బాగా నడుస్తుంది ఇక్కడ. సో ట్రాక్టర్ డ్రైవర్ కి కూడా పోలీస్ తరఫు నుంచి ఒక అడ్వైస్, మైనర్ పిల్లలు కంప్లీట్లీ అవాయిడ్ చేయండి.
0: కరీంనగర్ జిల్లాలో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ 96% పూర్తయిందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఈ యాసంగికి సంబంధించి 317 కొనుగోలు కేంద్రాల్లో 3,32,098 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి వస్తే 3,18,959 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. రైతులకు 628 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి ఆదేశించారు. ఎంజీఎం అభివృద్ది కమిటీ సమావేశంలో జిల్లా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్న మంత్రి కొండా సురేఖ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైతే నిధులు, పరికరాల సమీకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు, రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 58 సెకండ్లు. కొన్ని క్షణాల్లో వింటారు షో టైం.

షో టైం కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు కనుక తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో హాయిగా ఈరోజు విహరిద్దాం. చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ షో కోసం. ప్రశ్నలు ఏవడుగుతారా, ఏ సమాధానం చెప్పాలి, ఏంటి, అందరికంటే ముందుగా నేనే చెప్పాలా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఎస్, ఉండాలి, ఆ స్పోర్టివ్నెస్ ఉండాలి. ప్రశ్న వచ్చేస్తుంది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరిగ్గా విని ఆన్సర్ చేసేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు, ఇవి మాత్రమే సీరియల్గా టైప్ చేస్తే సరైన సమాధానం ఎవరు పంపారనేది మనకు కరెక్ట్గా తెలుస్తుందన్నమాట. ప్రశ్న వినండి, సరిగ్గా వినండి. జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం, అంటే May 29 నాటికి అన్నమాట, జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం May 29 నాటికి గ్రామాల్లో ఆసుపత్రి ప్రసవాల శాతం ఎంత? మరొకసారి, జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం May 29 నాటికి గ్రామాల్లో ఆసుపత్రి ప్రసవాల

షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట అపద్భాంధవుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగలగీతం. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. మనం వింటున్న కార్యక్రమంలో, మరి షూటింగ్ కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం మే 29 నాటికి గ్రామాల్లో ఆసుపత్రి ప్రసవాల శాతం ఎంత అని ప్రశ్న వేశాం. అయితే షోలో మాత్రం చాలామంది శ్రోతలు, కొత్త వాళ్ళు కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు, వీరందరికీ థ్యాంక్స్. బట్ సరైన సమాధానం మాత్రం ఎవరు పంపలేదు. సరైన సమాధానం 98.6%. అంటే ఇక్కడ మనం ఒక సిచ్యువేషన్ను అర్థం చేసుకోవాలి. ఆసుపత్రి ప్రసవాల శాతం ఒక సర్వే చేస్తే 98.6% మంది ఆసుపత్రిలోనే ప్రసవిస్తున్నారు, మరి ఇంటి దగ్గర ఎవరు కూడా ప్రసవించట్లేదు అనేది ఇక్కడ ఒక సమాచారం మేము మీకు ఇవ్వడానికి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. పోటీ పరీక్షలు మీకు ఉపయోగపడే విధంగా మీకు కానీ, అంటే పిల్లలకు కానీ పక్క వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా పరీక్ష రాస్తూ ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ కోసం. సరే, మరో ప్రశ్న వచ్చేస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే వెంటనే మీరు ఆన్సర్ చేయండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూటమిలో 101 సభ్యదేశంగా ఏ దేశం చేరింది? ప్రశ్న మరోసారి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూటమిలో 101 సభ్యదేశంగా చేరిన దేశం పేరు ఏమిటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

రాజ్కోటి స్వరకల్పనలో వేటూరు సుందరామూర్తి గీతం విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్రం బావా బావమరిది. షో టైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళు, ఇప్పటి వరకు టైం ప్రకారంగా పంపిన వాళ్ళకి ఇన్ టైంలో పంపిన వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ నుంచి బోరంపేట సంతోష్ కుమార్ సుప్రియ, తర్వాత రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, వీరు మరి పేరు రాయలేదు, వీరు వేముల నరసింహరావు సరైన సమాధానం పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీశుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, తర్వాత బ్రహ్మయ్య కర్నూల్ వీరు, తర్వాత డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, థ్యాంక్స్ అండి. వీరు ఎం రాధ చంపాపేట నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్, నందిపేట నుంచి వెంకటేష్, వీరు ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, జాప భూమేశ్వర్ వెల్లుల్ల నుంచి, నిజాంపేట్ గణేష్ వేదవతి, సరిత ఫ్రమ్ నిజాంపేట్, వీరు అనిత గజ్వెల్ నుండి, చొడవరపు సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, గజ్వెల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రామప్రసాద్ రామ్ చరణ్, వరంగల్ కాశీబుగ్ నుండి దాసి రామచంద్రం సుమతి, తోట సంతోష్ పొతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, వీరు కనాజ్గూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం వీరు రాంగ్ ఇచ్చారు, తర్వాత పులిపాటి వెంకటేష్ సత్యవతి మహబూబ్నగర్ నుండి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి వీరు నేదనూరు కళ్యాణ్చారి కల్వగుర్తు నుంచి, బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మడి నుంచి, భీమ్గల్ బాచన్పల్లి నుండి బాలకృష్ణ అనుష ఆహన్య, తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి

చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్ నుండి. వీరు ఫిర్జత్ గుడ శ్రీనివాస్, శిరీష సుమన్ కిస్మత్పుర నుండి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, పుట్టపక్క నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు, తర్వాత కీర్తి రాజకుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, తర్వాత మరొక శ్రోత పంతాడి శ్రీనివాస్ మోరిపొలం నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. హనుమాన్పేట టెకిడి హైదరాబాద్ నుంచి దోమకొండ విజయ్ కుమార్, నర్కట్పల్లి నుంచి నిమ్మాని పున్న వెంకటేశం హేమలత వారి మిత్రులు, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మహబూబ్ నగర్ నుండి, వీరు ఏఎస్రావు నగర్ నుంచి సీతాదేవిక సత్యవోలు నుండి, ఎస్ఎన్ మూర్తి రాణి సూరారం కాల్ నుంచి. వీళ్ళు సరైన సమాధానం పంపించారు. వీరందరికీ అభినందన తెలుపుతుంది ఎఫ్ఎం విద్యాభారతి. మరి సరైన సమాధానం ఏంటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూటమిలో 101 దేశంగా సభ్యదేశంగా చేరిన దేశం నేపాల్. ఇది సరైన సమాధానం. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో 30.37% వాటాతో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ప్రశ్న మరొకసారి, కొబ్బరి ఉత్పత్తిలో 30.37% వాటాతో ఏ దేశం అగ్రస్థానం నిలిచింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

గోవింద గోవింద సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్స్. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళు, ఇన్ టైంలో పంపిన వాళ్ళు. మరి మనం అడిగినటువంటి ప్రశ్న మీకు గుర్తుంది కదా, ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో 30.37% వాటాతో ఏ దేశం అగ్రస్థానం నిలిచింది అని మనం ప్రశ్న వేశాం. మరి దీనికి సరైన సమాధానంగా ఎవరెవరు పంపారో చూద్దాము. ఊరికే సరైన సమాధానం తెలిస్తేనే పంపించండి, పేర్లు ఎలాగో చదువు మీకు కాన్ఫిడెంట్గా. ఓల్డ్ సిటీ శివగంగానగర్ ధనరాజ్ సునీత రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఫిర్యాదు కూడా నుంచి శ్రీనివాస్. భూదాన్ పోచంపల్లి నుండి భోగా సాయి విజయ్ వెంకన్న. నిజామాబాద్ జిల్లా జక్కనపల్లి నుంచి అఖిల అరుణ రాజేందర్. తర్వాత బ్రహ్మయ్య కర్నూలు నుండి, బి దివాకర్ ఉమ్మడ నుండి, వీరు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుండి, జాప భూమేశ్వర్ ఎల్లుల నుంచి, వేముల నరసింగరావు, సేర్ల వెంకటేశం సుగుణ రామప్రసాద్ రామచరణ్ గజ్వేల్ నుంచి, ఆరుమ నుంచి ప్రేమనాథ్ కళావతి, వీరు వి సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి, తర్వాత వీరు ఆళ్ళగడ్డ పాలెం పోలయ్య నంద్యాల జిల్లా నుండి, ముసాపేట్ నుంచి ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ తోట సంతోష పొతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, వీరు బాచన్పల్లి భీమగల్ నుండి బాలకృష్ణ అనుస మహాన్య, దస్తగిరి సందీప్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, పంతాడు శ్రీనివాసరావు మోరిపల్లి నుండి, కనాజిగూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ, సులోచన ఫ్రమ్ కరీంనగర్ నుండి, నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, దోమకొండ విజయ్ కుమార్ హనుమాన్ టేకిడి హైదరాబాద్ నుండి, వీరు పుట్టపాక నుంచి మిరియాల తిరుపలయ్య, పోలేపల్లి శ్రీనివాస రాజన్న సిరిసిల్ల జిల్లా వీరు సరైన సమాధానం, పులిపాటి వెంకటేష్ పులిపాటి శ్రీనివాస్ వీరు బుధన్ పోచంపల్లి నుంచి, భోగ మార్కండే అనిత, దేవునూరు మజీరా చిన్నంపల్లి గ్రామం నుంచి మురళి రాధాకృష్ణ రాధమ్మ ముఖేష్ హరీష్, వీరు రాకేష్ ఫరీదా నందిపేట నుంచి, అరుణ పద్మనాభం మల్కాజ్గిరి హైదరాబాద్ నుండి, ఇంకా జిబ్లక్పల్లి నుంచి చిక్క చక్రపాణి చందన, వీరు చింత శ్రీనివాస్ షాపల్ నుండి, పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ బిహెచ్ఎల్ నల్గండ్ల శేరిలింగంపల్లి నుండి, బాలకృష్ణ నర్సంపేట నుంచి వరంగల్ జిల్లా నుండి, సతీష్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ రామరాజనగర్ హైదరాబాద్ నుండి,

వర్షపు నుంచి దోనల సుదర్శన్, ఎంఎస్ఆర్సి సైనిక్పూర్ నుండి ఎంఎస్ఆర్సి మూర్తి ఫ్రమ్ సైనిక్పూర్ నుంచి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, హర్షిణి వీరు హనుమకొండ వరంగల్ నుంచి, భిక్షపతి నిర్మల వైష్ణవి వారు, అనిత గజ్వెల్ నుండి వీరు, వినీత రాయ్ హైదరాబాద్ నుంచి వీరంతా కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఇండియా. ఈ సందర్భంగా షోలో పార్టిసిపేట్ చేస్తూ ఇంకా మరికొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయండి. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, మరి ఈ ప్రశ్న తర్వాత ఇంకా మరొక ప్రశ్న ఉండకపోవచ్చు సమయాభావం వల్ల. సరిగ్గా వినండి. భారతదేశం క్షయ వ్యాధి రాకుండా వాడే బీసీజీ 13 టన్నుల వ్యాక్సిన్ను ఏ దేశానికి సరఫరా చేసింది? ప్రశ్న మరొకసారి, భారతదేశం క్షయవ్యాధి రాకుండా వాడే బీసీజీ 13 టన్నుల వ్యాక్సిన్ను ఏ దేశానికి సరఫరా చేసింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీకు ఆన్సర్ తెలుస్తుందని ఆశిస్తున్నాను. మరి ఈ ఆన్సర్ తర్వాత, పాట విన్న తర్వాత ఇంకా ఉండకపోవచ్చు. సో ఇంతకుముందు రిపీటెడ్గా ఆన్సర్ చేసేవాళ్ళు కాస్త విరామం ఇచ్చి కొత్త వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగుంటుందని చిన్న అభిప్రాయం. మీరు దాన్ని మన్నించి అనుసరిస్తారని కోరుకుంటున్నాను.

కుదమసింహం సినిమా కోసం రాజకోటి స్వరకల్పంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. గీత రచన వేటూరి సుందరరామూర్తి. శ్రోతలకు ఒక గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి ఆహారం ద్వారా కలిగే ప్రమాదాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు, ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ఐఎన్ డాక్టర్ ఆర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 040, ఇది ఎస్టీడీ కోడ్, 2324-0853. ఇంకో నెంబర్ 040-2324-0854. మరొక నెంబర్ 040-2955-0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మరొక గమనిక, ఇది కూడా రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే ప్రదీప్ కుమార్ శెట్టి, ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్, ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నెంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, భారతదేశం క్షయవ్యాధి రాకుండా వాడే బీసీజీ 13 టన్నుల వ్యాక్సిన్ను ఏ దేశానికి ఇటీవల సరఫరా చేసింది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా ఎవరెవరు పంపారు ఇన్ టైంలో, వారందరి పేర్లు రిపీటెడ్గా మళ్ళీ వాళ్లే వస్తున్నారు. ఓల్డ్ సిటీ శివగంగ నగర్ నుంచి ధనరాజ్ సునీత, నందిపేట నుంచి వెంకటేష్, తర్వాత మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షరకృప, వేముల నరసింహరావు, బి దివాకర్ ప్రముమెడ, కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ, వీరు ఎలగందల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, బుధన్ పోచంపల్లి నుంచి, వీరు పద్మజ నాగకుమార్ ఫ్రమ్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, ఎం రాధా చెంపపేట నుంచి, బుజ్జి హుడా కాలనీ నుండి వీరు హనుమంతరావు, వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, తర్వాత వీరు ఫిర్జాద్గూడ్ నుంచి శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి బోరంపేట సంతోష్, సుప్రియ, సంతోష్, సుప్రియ, వీరు కనాజిగూడ, ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్, పద్మావతి.

నిజాంపేట గణేష్ వేదవతి, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, వీరు ఓ ప్రసాద్ శ్రీదేవి నల్గొండ నుండి పంపిన వాళ్ళు. మళ్ళీ మళ్ళీ పంపు నిర్మల్ జిల్లా ఎడ్ బిఎడ్ సాయిల్, వీరు పులిపాటి సత్యవతి మహబూబ్నగర్ నుంచి. కౌకూరు నుండి ద్రోణం సూర్యశ్రీ మహాలక్ష్మి. తర్వాత ఇంకా చూస్తున్నా భోగ సాయి విజయ్, హర్షిత సాయి తేజ, వీరు బుధాన్ పోచంపల్లి నుండి. కాకతీయ పాష వరంగల్ నుండి. శ్రీనివాసరెడ్డి పొద్దుటూరు వైఎస్ఆర్ జిల్లా నుండి పంపిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ పంపుతున్నారు. వీరు కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, తిరుమలయ్య ఆండాలు మిర్యాల పుట్టపాక నుండి. నిర్మల్ జిల్లా నుండి సేరి బాలాజీ సావిత్రి కుబేర్ జిల్లా నుండి. ఇంకా పంపిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించారు, చెప్పినా కూడా సరే మీ సంతోషం. అది నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి. వీరు నంద్యాల జిల్లా పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నుండి కూడా సరైన సమాధానం పంపించారు. హన్మకొండ వరంగల్ జిల్లా నుంచి నిర్మల వైష్ణవి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా నుంచి వీరందరూ కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం పంపించిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతుంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మరి ఇంతకీ సరైన సమాధానం ఆఫ్ఘనిస్తాన్. ఇవాళ షో టైం కార్యక్రమం సరిగ్గా ముగిసింది. మరి ఇలాగే ప్రతిరోజు షో టైం కార్యక్రమంలో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేయండి. విజ్ఞానాన్ని పెంచుకోండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో మిడ్డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.

0: Prime Minister Modi will join the mega event virtually in the evening to share his best wishes as yoga enthusiasts and athletes from across the globe gather for the competition. We have a report from our correspondent.
1: The five-day event will witness participation from over 400 participants from 60 countries, including the United States. Organized under the aegis of World Yogasana and hosted by Yogasan Bharat, this milestone event aims to pave the way for the inclusion of yoga in multi-sports event globally, along with spreading awareness about yoga and wellness globally. Competitors will participate in 7 official Yogasan categories, including artistic and rhythmic yoga divisions, where they will be assessed on strength, flexibility, balance, endurance, and precision under global standardized judging criteria. Aparna Khun, Akashvani News, Ahmedabad.
0: The southwest monsoon arrived in Kerala today. According to the IMD, the monsoon is delayed by 3 days as the normal onset date of the monsoon over Kerala was the first of this month. More from our correspondent.
2: Orange alert has been declared in 6 districts of Kerala due to the possibility of isolated very heavy rainfall today. Heavy rain is continuing in many parts of Kerala and southwest monsoon is expected to reach Kerala today. According to the earlier forecast, the monsoon is likely to arrive in Kerala today or tomorrow. The onset of southwest monsoon will officially be declared by the IMD Delhi if at least 60% of the 14 observatories in Kerala and Lakshadweep record more than 2.5 mm rainfall for 2 consecutive days. Many places in Kerala have already received around 5 mm of rain since midnight. Smithy M. Palluruthi, Akashvani News, Thiruvananthapuram.
0: And now before we end the bulletin, the headlines once again. Energy security, trade and investment top the agenda of Prime Minister Narendra Modi's talks with acting President of Venezuela, Delcy Rodriguez, in New Delhi. Northeastern Council's meeting underway in Shillong. Union Home Minister Amit Shah chairs deliberations on tourism, agriculture, economic corridor development, infrastructure and connectivity. Veteran film producer Pehlaj Nihlani passes away. Republicans and Democrats jointly seek to end President Donald Trump's military action in Iran. U.S. House of Representatives passes resolution. Southwest monsoon sets in over Kerala. And first World Yogasan Sports Championship begins in Ahmedabad. With that, we end the midday news.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం యశోదా హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.
4: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
5: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి గురువారం మనం కలుసుకుంటున్నట్లుగానే ఈ గురువారం కూడా మీకోసం వచ్చేసాం. ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన మనకి రోజువారీ వచ్చేటువంటి సందేహాలు, అపోహలు అనండి ఏదైనా, మరి వాటి గురించి వివరంగా తెలుసుకోబోతూ ఉన్నాం. ఏమిటబ్బా మనకు సందేహాలు, అపోహలు అనుకుంటున్నారా? మనం తీసుకునేటువంటి ఆహారం అనేది ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అసలు మనం తీసుకునే ఆహారంలో అంటే సురక్షితమైన ఆహారమా కాదా ఎలా తెలుసుకుంటాం, అలాగే మనం తీసుకునే ఆహారం మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది, అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా, ఒకవేళ చెడు చేస్తే కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుకుందాం. మరి ఈ మాటల్లో మాట్లాడుకునే ముందుగా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సందేహాలు, సమస్యలు లేదా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ మీకు చెప్తున్నాను. 0402-324-0852, అలాగే ఇంకొక నెంబరు 2324-0853, ఇంకొకటి 2955509.

అది 2 3. ఈ 3 నంబర్లకి కాల్ చేస్తే మీరు ఇక్కడ స్టూడియోస్లో మీ కోరకు సిద్ధంగా ఉన్నారు, మరి మేము అడిగే విషయాలు, మీరు అడిగే విషయాలు మరి మనకు సమాధానం ఇవ్వడానికి గాను డాక్టర్ నవీన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వీరేంటంటే డాక్టర్ నవీన్ కుమార్ గారు ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్, మరి ICMR NIN అంటాం, అంటే ICMR వారి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి న్యూట్రిషన్, అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒకటే ఒక సంస్థ న్యూట్రిషన్ మీద.

0: సిఎంఆర్ వారి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి న్యూట్రిషన్ అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒకటే ఒక సంస్థ, న్యూట్రిషన్ మీద రీసెర్చ్ చేస్తూ ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి సంస్థ. పరిశోధనలు జరుగుతున్నాయి, వాటి మీద అవగాహన కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ ద్వారా జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం ఆహారం మీద ఎందుకు దృష్టి పెట్టామంటే, మనకి ఎప్పటి నుండో ఈ రకరకాల సమస్యలు ఉంటాయి. అయితే కూడా ప్రత్యేకంగా మరి ఈ నెల 7వ తారీఖున, అంటే రాబోయేటువంటి 7వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అని జరుపుకోబోతూ ఉన్నాం. అయితే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అంటే ఏంటంటే, సురక్షితమైన ఆహారం మనం తీసుకోవాలి అంటే అసలు సురక్షితం అంటే ఏంటో తెలియాలి కదా. అంటే ఎలాంటి ఆహారాన్ని మనం సురక్షితం అంటాము, లేదు సురక్షితం కాదని ఎలా చెప్తాము, ఇవన్నీ తెలియాలి కదా. ఆ విషయాలు ఈరోజు తెలుసుకుందాం, రండి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. డాక్టర్ నవీన్ కుమార్ గారు నమస్కారం అండి.
1: నమస్తే మేడం.
0: సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా అలాగే ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే జరుపుకోబోతున్నాం ఈ జూన్ నెల 7వ తారీఖున, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా. అంటే ఈ ఫుడ్ సేఫ్టీ అంటే అసలు ఏంటి మనం, అలాగే సేఫ్ ఫుడ్ అంటుంటాం అంటే సురక్షితమైన ఆహారం, అసలు మనం తీసుకునే ఆహారం సురక్షితమా కాదా ఎలా తెలుస్తుంది, అసలు దాన్ని సురక్షితమైన ఆహారం అని ఎందుకు అనాలి, దేన్ని అంటాం?
1: ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఈ ఫుడ్ సేఫ్టీ అంటే ఏంటంటే, ఈ మనం ఆహారం వండిన తర్వాత మన ఈ ఆహారం మన ఆరోగ్యానికి ఏ అనారోగ్యం కూడా అది కలిగించకూడదు, ఏని హాని కూడా అవ్వకూడదు. మళ్ళీ ఆ ఫుడ్లో ఏ మన క్రిమికీటలు అంట, మన సూక్ష్మజీవులు, మన హానికారక సూక్ష్మజీవులు మరియు ఈ మన రాసాయనిక పదార్థాలు ఉండకూడదు. సో దానికి మేము సేఫ్ ఫుడ్ అంటాం. ఆ ఫుడ్ తింటే మన ఆరోగ్యం బాగుండాలి, అనారోగ్యం కలిగించకూడదు, దాని గురించి ఫుడ్ సేఫ్టీ అంటాము. ఎవ్రీ ఇయర్ మన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిసి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అని సెలబ్రేట్ చేస్తాం. 7th రోజు, జూన్ 7th రోజు ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక థీమ్ ఇస్తారన్నమాట ఈ ఫుడ్ సేఫ్టీ డేకి. ఆ థీమ్ ఈ టైం ఏంటంటే, ఫ్రమ్ బర్డన్ టు సొల్యూషన్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవేర్, సేఫ్టీ ఫుడ్ ఎవ్రీవేర్. ఈ బర్డన్ టు సొల్యూషన్స్ అంటే ఏంటంటే, మనకు ఏం బర్డన్ ఉందో ఈ ఆహారం మనం తిని, లైక్ ఫుడ్ బాన్ డిసీజ్ కానీ ఫుడ్ పాయిజనింగ్ కానీ, ఆ బర్డన్ని తప్పించుకొని మేము ఆ సొల్యూషన్స్ ఈ ఎలా ఫుడ్ని పరిష్కారం, ఆ సేఫ్ ఫుడ్ని ఎలా మేము మెయింటైన్ చేసుకోవాలి, ఆ ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవర్. ఇప్పుడు ఏంటంటే, ఫుడ్ సేఫ్టీ ఇన్వాల్వ్స్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫుడ్ చైన్. అంటే ఈ ఫుడ్ సేఫ్టీ ఒక్కరి నుంచి కాదు మేడం, రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు ఫార్మర్స్ రైతులు ఉంటారు, తర్వాత రీటైలర్స్ ఉంటారు, ఎవరు ఫుడ్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళు ఉంటారు, తర్వాత మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, తర్వాత గవర్నమెంట్, ఇదన్నీ కలిపి ఫుడ్ సేఫ్టీ చైన్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ అ రోల్ ఇన్ అ ఫుడ్ సేఫ్టీ. సో అందరు కలిస్తే ఇది ఫుడ్ సేఫ్టీ మంచిగా ఉంటుంది.
0: అంటే ఈ సంవత్సరం మన వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ఫ్రమ్ బర్డన్ టు సొల్యూషన్ సేఫ్ ఫుడ్ ఎవ్రీవేర్,
1: సేఫ్ ఫుడ్
0: అంటే ప్రతి చోట సేఫ్ ఫుడ్ అనేది ఉండాలి,
1: ఉండాలి,
0: అది మన టార్గెట్ అన్నమాట. అంటే మన భారం నుంచి పరిష్కారాల దాకా పోతుంది.
1: ఇప్పుడు చూడాలంటే ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో 100 మిలియన్ ఫుడ్ బాన్ డిసీజెస్ అవుతూ ఉంటాయి, రిపోర్టెడ్ కేసెస్ 100 మిలియన్. ఇది 2030లో ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, ఇట్ మే క్రాస్ టు 150 to 170 మిలియన్ కేసెస్. సో ఈ ఫుడ్ బాన్ డిసీజ్ తగ్గించడానికి మేము ఈ ఏంటి మన సూత్రాలు ఏమున్నాయో, మన ఫుడ్ సేఫ్టీ సూత్రాలు ఏమన్నా, ఇవంతా పాలించాలి మనం. సో అదంతా ఏమని ఇది ఈరోజు మేము డిస్కస్ చేద్దాం మేడం.
0: ఓకే సార్, తప్పకుండా సార్. అంటే ఇప్పుడు సేఫ్ ఫుడ్ లేదా ఫుడ్ సేఫ్టీ అంటే మనం తీసుకునే ఆహారం మనకు హానికరం కాకూడదు, మనకు ఎలాంటి ప్రమాదము కలిగించకూడదు, దాన్నే మరి సేఫ్ ఫుడ్ అంటాం. అయితే సార్, ఈ సేఫ్ ఫుడ్ అని చెప్పడానికి ఇదొక్కటే కారణమా, లేకపోతే దీనికి ప్రత్యేకించినటువంటి గైడ్ లైన్స్ లాంటివి ఏమన్నా ఉంటాయా?
1: ఎస్, ఇప్పుడు ఏంటంటే ఈ సేఫ్ ఫుడ్ గురించి ఫస్ట్ మన భారతదేశంలో ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అడల్ట్రేషన్ యాక్ట్ 1956లో ఇది చేయడం జరిగింది మేడం. తర్వాత ఏంటంటే, మనం ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇదంతా పెరిగిన తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అని స్టార్ట్ చేసింది. ఆ ఫుడ్ సేఫ్టీ

0: సీక్రెట్స్ యాక్ట్ 2006లో మన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సేఫ్ ఫుడ్కి సెపరేట్ గైడ్ లైన్స్ ఇస్తుందన్నమాట. సో ఆ గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాలి మేడం.
1: ఓకే, కాబట్టి దీనికి కూడా ఒక ప్రత్యేకమైన గైడ్లైన్స్ అంటే కొన్ని సూత్రాలు అలా నిర్ణయించబడ్డాయి.
0: అవును,
1: కాబట్టి మనం ఈరోజు సురక్షితమైన ఆహారం ఏమిటి, అలాగే మనం తీసుకునే ఆహారం మరి ప్రమాదం కలిగించకుండా ఉండాలి అనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రమాదకరమైనటువంటివి ఏవైనా మన ఆహారం ద్వారా కలిగే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని ఈరోజు మాట్లాడుతున్నాం. ఇప్పుడే మరి డాక్టర్ నవీన్ కుమార్ గారు చెప్పారు, మరి 100 మిలియన్ల మరి ఇబ్బందులు మనం తీసుకునే ఆహారం ద్వారా కలుగుతున్నాయని చెప్పేసి, అంటే అంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు కూడా తినే ఆహారం గురించి కానీ, మనం తీసుకునే ఆహారం గురించి, లేదా మనం వండే ఆహారాలు, లేదా మనం నిలవబెట్టే సమయాల్లో అనేక రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. వీటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-324-0852, అలాగే 2-324-0853, ఇంకొక నెంబరు 2-955-09-23. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ నవీన్ కుమార్ గారు, ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ మరి ICMR NIN లో ఉన్నారు, మరి వారితో మీరు మాట్లాడచ్చు. సార్, ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ తప్పనిసరిగా ఉన్నాయన్నారు, మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గైడ్ లైన్స్ పాటించాల్సిన అవసరం ఉందా, అసలు అవేంటి?
0: ఇప్పుడు ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ 5 ఫుడ్ సేఫ్టీ కేస్ ఇచ్చింది ప్రతి వరల్డ్కి. ఇప్పుడు ఏంటంటే ఈ మన కుకింగ్ కండిషన్ను మన ఏషియాలో మన ఇండియాలో వేరే కంట్రీ కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో మేము రీసెర్చ్ చేసి మన రాష్ట్రీయ ఆహార పోషణ సంస్థ ద్వారా ఈ 5 ఆహార భద్రతా సూత్రాలను సిద్ధం చేయడం జరిగింది మేడం. ఆ 5 ఇంపార్టెంట్ ఫుడ్ సేఫ్టీ కీస్ ఏంటంటే, ఫస్ట్ వన్, క్లీన్ హ్యాండ్స్ ప్రాపర్లీ, అంటే పరిశుభ్రత పాటించడం,
1: అంటే చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
0: అది ఎలా ఉంచుకోవాలి అంటే, ఈ మినిమం మనం హ్యాండ్స్ వాష్ చేసినప్పుడు మినిమం 20 సెకండ్స్ వాష్ చేయాలి. మన సబ్బు తీసుకుని ఇన్ బిట్వీన్ ద ఫింగర్స్, ఇన్ బిట్వీన్ ద పామ్స్ మంచిగా రుద్ది, సబ్బు ఫ్రాత్ రాలాగా మంచిగా రుద్ది 15-20 సెకండ్స్ వాష్ చేస్తే అది మంచిగా క్లీన్ అవుతుంది. అది ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటే, మనము వంట చేయడానికి ముందు, ఆహారాన్ని ముట్టుకుని ముందు, మరియు భోజనానికి ముందు చేతులను శుభ్రతో శుభ్రతంగా కడుక్కోవాలి. ఇది ఒకటి, ఇది ఫస్ట్ ఫుడ్ సేఫ్టీ
1: భద్రతా సూత్రం,
0: భద్ర సూత్రం ఫస్ట్ వన్.
1: ఓకే,
0: అలాగే మేము సెకండ్ వన్ ఏంటంటే, ప్రాక్టీస్ ప్రాపర్ ఫుడ్ హ్యాండ్లింగ్. ఈ ఫుడ్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు మనము ఏంటంటే మంచి ప్రాక్టీసెస్ చేసుకోవాలి. ఎలా అంటే, నేను ఒకటి హ్యాండ్ వాష్ చేసుకోవడం అయింది. ఇంకొకటి, ఈ పచ్చి ఆహారం ఉంటుంది, రా ఫుడ్స్ అంటాం, ఈ రా ఫుడ్స్ కుక్డ్ ఫుడ్స్ ఎప్పుడు కూడా సెపరేట్ పెట్టుకోవాలి మనం, ఎప్పుడు కూడా అది మిక్స్ చేయొద్దు. ఇప్పుడు కత్తులు కానీ చాపింగ్ బోర్డు కానీ ఏమైనా మేము కూరగాయలు కట్ చేయడానికి యూస్ చేస్తే, ఆ సేమ్ చాపింగ్ బోర్డు కత్తులని కుకింగ్ ఫుడ్కు ఎప్పుడు కూడా యూస్ చేయొద్దు. ఎందుకంటే అక్కడ క్రాస్ కంటామినేషన్ జరుగుతుంది, ఈ సూక్ష్మ జీవులు ఏమంటాయి, ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థానికి ట్రాన్స్ఫర్ అవుతుంది.
1: అంటే పచ్చివి కూరగాయలు కానీ ఏదైనా కానీ మనం కట్ చేసినటువంటి బోర్డు మీద ఉడికినటువంటి వాటిని
0: ఎప్పుడు కూడా యూస్ చేయొద్దు,
1: ఎప్పుడు కూడా పెట్టకూడదు.
0: అవును.
1: ఓ,
0: ఇప్పుడు ఇంకొకటి నెక్స్ట్, అదే దాన్ని ఏమంటాం, సెపరేట్ రా అండ్ కుక్డ్ ఫుడ్స్ అంటాం మేము. ఆల్వేస్ వీ షుడ్ కీప్, వెన్ మీరు రెఫ్రిజరేటర్లో కూడా స్టోర్ చేసినప్పుడు ఆల్వేస్ అది సెపరేట్లు పెట్టుకోవాలి, సెపరేట్ షెల్ఫ్స్లో కుక్డ్ ఫుడ్ కానీ రా ఫుడ్ కానీ సెపరేట్లు పెట్టుకోవాలి.
1: ఓకే,
0: ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఆహారాన్ని బాగా ఉదికించడం, కుక్ థరోలీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఉంటుంది, మాంసం తీసుకుంటే మేము బాగా అది మంచి బాయిల్ అయిన వరకు మంచం ఉదిగించాలి, ప్రాపర్ ఫుడ్లో అది కుక్ చేయాలి,
1: ఉడికించుకోవాలి.
0: అవును. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈ ఫుడ్ని ఆహారాన్ని సురక్షితమైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం,
1: అంటే
0: కీప్ ఫుడ్ అట్ సేఫ్ టెంపరేచర్.
1: సేఫ్ టెంపరేచర్ అంటే సరిపడా దాని ఉష్ణోగ్రత ఉండాలంటారు.
0: అవును.
1: ఓకే,
0: ఇప్పుడు ఏంటంటే కొన్ని ఫుడ్స్ కూల్ ఫుడ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తీసుకోండి, అది కూల్ టెంపరేచర్లో ఎప్పుడు కూడా ఉండాలి. అలాగే హాట్ ఫుడ్స్ హాట్ కండిషన్లో పెట్టాలి ఎప్పుడు కూడా. అలా సర్టైన్ మేము మెజర్స్ తీసుకోవాలమ్మా. ఇంకొకటి ఏంటంటే, వాష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ విత్ పోర్టబుల్ వాటర్. అంటే మేము వంట చేయడానికి ముందు ఈ కూరగాయలని అన్నీ

0: మంచిగా పోర్టబుల్ వాటర్తో, మంచి వాటర్తో కడగాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇది
1: అంటే కడగడం అంటే ఇంతసేపు కడగాలి అని ఏమన్నా ఉందంటే,
0: ఇంతసేపు కడగాలని న్యూట్రిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తామంటే, ఎప్పుడు కూర వెజిటబుల్స్ కూరగాయలని కట్ చేసి వాష్ చేయకూడదు.
1: ఓకే, ఎట్టి పరిస్థితి,
0: ఎట్టి పరిస్థితుల్లో ఫస్టే అది వాష్ చేసి రన్నింగ్ ట్యాప్ వాటర్లో వాష్ చేసి తర్వాతనే కట్ చేయాలి. మళ్ళీ కట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా వాటర్లో, మన నీళ్ళలో ఎక్కువసేపు ఉంచొద్దు. అది కూడా మళ్ళీ వంట చేసినప్పుడు ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు ఫుడ్కి. మనం ప్రిపేర్ చేసినప్పుడు ఎంత వాటర్ కావాలో అంతనే వాటర్ వేయాలి. మళ్ళీ ఎప్పుడు కూడా, ఇప్పుడు మనం రైస్ వండుతున్నాం అనుకోండి, ఈ సీరియల్స్ కానీ పల్సెస్ కానీ ఎక్కువ వాష్ చేయొద్దు. అన్ని న్యూట్రియంట్స్ పోతాయి అన్నమాట. సో మంచి కొంచెమే మంచిగా వాష్ చేసి తక్కువ నీళ్ళలో వాష్ చేసి దాన్ని కుకింగ్ చేయాలి మనం.
1: అంటే మనం ఎక్కువ నీటితోటి కడగాల్సిన వాటిని ఎక్కువ సార్లు చేయకూడదు. తర్వాత మనం కట్ చేసి కడగకూడదు. కట్ చేయడానికి ముందే వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏదైనా కానీ కడుక్కోవాలి. తర్వాత వండేటప్పుడు కూడా ఎక్కువ నీరు పోయకూడదు, అంటే సరిపడనంత నీటితోనే వండుకోవాలి.
0: ఇది దేనికంటే, మేము కట్ చేసిన తర్వాత మేము నీళ్లు వాష్ చేస్తే దానిలో ఉన్న మన పోషకాంశాలు ఏమున్నా అంతా వాటర్లో పోతాయి. దాని గురించి మేము ఇలా చెప్తున్నాం అన్నమాట.
1: సార్ శ్రోత లైన్లో ఉన్నారు, మాట్లాడదాం.
0: సరే మేడం.
1: హలో
0: హలో
1: హలో, నమస్కారం సార్. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
2: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తమ్మ, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శుభ మధ్యాహ్నం డాక్టర్ నవీన్ గారికి, మీకు.
1: మంచిదండి, మాట్లాడండి. నవీన్ గారితో మాట్లాడండి.
2: హలో,
1: త్రిమూర్తులు గారు మాట్లాడండి. డాక్టర్ నవీన్ కుమార్ గారు వింటున్నారు.
2: ఆహారం ఆరోగ్యం అని చాలా చక్కగా చెప్తున్నారు.
0: సార్
2: హలో.
0: సార్ సార్ చెప్పండి, వినబడుతుంది, మాట్లాడండి.
2: అదేండి అదేండి, ఇప్పుడు మరి ఎక్కువ తినకపోయినా స్వీట్ తిందామని చాలా మంది ఆశపడతారు. మరి స్వీట్ స్టాల్ అన్నింటిలో కూడా మైదా పంచదార వాడతారు. పంచదార ఏమో పంచదార విష పదార్థం అని, మైదా విష పదార్థం అని చెప్పి చెప్తూ ఉంటారు. చాలా దగ్గర చదివాను, విన్నాను, తెలుసుకున్నాను. కానీ పంచదారకి ఆల్టర్నేట్ గా పాత బెల్లం, తాటి బెల్లం వాడతారు. మరి మైదాకి కూడా అలాంటిది ఏదైనా వాడితే బాగుంటది కదా. స్వీట్ స్టాల్లో వాడిన మైదా ఆ పంచదార వల్ల చాలా ప్రమాదాలు వస్తాయండి, చాలా ప్రమాదాలు వస్తాయి కదా. దానికి మీరు ఏమంటారో దయచేసి వివరించండి.
0: ఇప్పుడు సార్ మీ క్వశ్చన్ అర్థమైంది ఏంటంటే, మైదాకి ఆల్టర్నేటివ్ మీరు అడుగుతున్నారు. మేము యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఫుడ్ సేఫ్టీ గురించి ఈరోజు మాట్లాడుతున్నాము. ఈ ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు మేమేంటంటే, ఈ HFSS అంటాము, హై ఫ్యాట్ సాల్ట్ షుగరీ ఫుడ్స్. ఇప్పుడు మీరు ఎక్కువ కొన్ని మంది అంటారు మేము షుగర్ లేకుండా మేము బెల్లం వాడొచ్చు అని. అలా ఏమి డిఫరెన్స్ ఉండదు. బెల్లము షుగర్లో షుగర్ గ్లూకోజ్ షుగర్ కంటెంట్ సేమ్ ఉంటుంది. సో ఈ ఏంటంటే, ఈ హై ఫ్యాట్ సాల్ట్ షుగర్ ఏ ఫుడ్లో ఉందో ఆ ఫుడ్ మనము తీసుకూడదు. జనరలీ అదంతా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఈ ఫుడ్ని రిస్ట్రిక్ట్ చేస్తే మనం చాలా మంచిది సార్. అవును.
1: అంటే సార్ అదే ఇప్పుడు ఒకటి అదే అంటే షుగర్కి బదులుగా బెల్లం వాడుతున్నామని చాలామంది తృప్తి పడిపోతున్నాం, మేమందరం కూడా సాధారణంగా. అంటే సాధారణంగా ఇప్పుడు షుగర్కి ఎంత కంటెంట్ ఉంటుందో బెల్లంలో కూడా అంతేనా?
0: అవును,
1: రెండు సమానమే అంటారా?
0: ఇప్పుడు పోషకాంశాలు కంపేర్ చేస్తే బెల్లంలో కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ మీరు షుగర్ కంపేర్ చేస్తే షుగర్లో మళ్ళీ బెల్లంలో సేమ్ అంశం ఉంటుంది. సో దానికి డిఫరెన్స్ లేదు. మీకు ఏంటంటే ఎక్స్ట్రా పోషకాంశాలు బెల్లం నుంచి దొరుకుతుంది, బట్ ఏంటంటే షుగర్ అంశం ఏముంది అది బెల్లంలో మళ్ళీ చక్కెరలో సేమ్ ఉంటుంది.
1: స్వీట్నెస్ అనేది
0: సేమ్ ఉంటుంది.
1: ఓకే, తీపి అదే ఉంటుంది. కాకపోతే బెల్లంలో ఒక అంటే ఏది ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అది మంచిది అనేటువంటి అభిప్రాయం ఉంది. అంటే షుగర్ పరంగా చూసుకుంటే రెండు సేమే. హలో
3: హలో,
1: నమస్కారం అమ్మా.
3: హలో
1: హలో, నమస్కారం మేడం.
3: నమస్తే సార్.
0: నమస్తే అమ్మా, చెప్పండి.
3: మంగాబాక్సం చికెన్ లెవెన్ చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఈ మధ్య అన్ని ఒకసారి కొనుక్కొని ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం. కొన్ని ఫ్రూట్స్ కానీ కాయగూరలు వెజిటబుల్స్ కానీ ఫ్రిడ్జ్ లో పెట్టనివి ఏంటి అనేది కొంచెం వివరించండి సార్.
0: మేడం చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు ఏంటంటే, మేము కూరగాయలు మార్కెట్లో కొన్న తర్వాత మేమేం చేయాలి ఫస్ట్ అంటే, ఇమీడియట్లీ దాన్ని కడగాలి. ఫస్ట్ కడుక్కొని ఇమీడియట్లీ మేము ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే ఎన్ని రోస్ పెట్టచ్చు? ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరలీ ఏం మేము

0: క్యారెట్ కానీ బీన్స్ కానీ టొమాటో కానీ వీళ్ళంతా పెట్టొచ్చమ్మా. ఎక్సెప్ట్ ఇది ఆనియన్ పెట్టకూడదు, మన ఉల్లిపాయలు ఉంటాం కదా అది, వెల్లుల్లి ఇదంతా పెట్టకూడదు. ఇప్పుడు ఇంకొకటి మేము, ఇప్పుడు మేము ఆహారం వండుతాము, ఆహారం వండిన తర్వాత ఎంత టైము బయట సేఫ్ ఉంటుంది, అప్పుడు ఫ్రిడ్జ్లో ఎంతసేపు పెడితే సేఫ్ ఉంటుందని చాలామందికి డౌట్ ఉంటుంది, మీకు డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు దానికి సమాధానం ఏంటంటే, ఇప్పుడు మేము బయట మనం ఇంట్లో ఇంట్లో వండిన ఆహారం ఏముంది అది 4 to 6 hours సేఫ్ ఉంటుందమ్మా ఇంట్లో, మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా. ఓకే, ఇప్పుడు సేమ్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెడితే మనం మినిమం 2 to 3 days పెట్టొచ్చు ఫ్రిడ్జ్లో, 2 days పెట్టొచ్చు. బట్ ఏంటంటే మీరు ఎప్పుడో ఎన్ని బయట తీసి మళ్ళీ పెట్టి అలా చేస్తే అదేంటంటే మళ్ళీ షెల్ఫ్ లైఫ్ దానికి తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఇప్పుడు రూమ్ టెంపరేచర్ అబౌవ్ 32 degrees centigrade ఉందనుకోండి, అప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడు మీకు 4 hours అని చెప్పాను, అప్పుడు 2 hours అయిపోతుంది. రూమ్ టెంపరేచర్ బట్టి ఈ షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుందమ్మా. ఇప్పుడు మనకి ఇప్పుడు హైదరాబాద్ టెంపరేచర్ చూడండి, ఇప్పుడు మినిమం 36, 34, 35 ఇలా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఈ ఆహారం అనేది ఎక్కువసేపు బయట ఉండదు, మినిమం 2 hours మాత్రమే ఉంటుంది. అబౌవ్ 2 hours బయట అస్సలు పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో పెడితే మినిమం 1 to 2 days అంతే. అది దాని ముందు అది మనం యూజ్ చేసుకోవాలమ్మా.
1: అంటే సార్, అంటే
0: వెల్కమ్ అమ్మా, వెల్కమ్.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి ఏంటంటే, అంటే మేడం అడిగిన విషయంలోనే, అంటే ఫ్రిడ్జ్లో పెడతాము ఫ్రూట్స్, మీరు చెప్పారు తీసుకురాగానే ఫస్ట్ వాష్ చేయాలని. వాష్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఎన్ని రోజుల వరకు పెట్టొచ్చు? అలాగే ఈ ఫ్రూట్స్లో కూడా ఫ్రిడ్జ్లో పెట్టదగ్గవేంటి పెట్టకూడని ఏంటి అనేది ఒక డౌట్ ఉంది సార్.
0: ఇప్పుడు ఏంటంటే ఈ మన రెఫ్రిజిరేటర్ యూసేజ్ గురించి మేము ఒక టిప్స్ తయారు చేసామన్నమాట. మనం రాష్ట్రీయ ఆహార పోషణ సంస్థ తరపు నుంచి ఒక సూత్రాలు డెవలప్ చేశాం. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి సెపరేట్ రా అండ్ కుక్డ్ ఫుడ్స్ వైల్ స్టోరింగ్. ఈ పచ్చి ఆహారం లేదా కుక్డ్ ఫుడ్స్ ఎప్పుడు కూడా సెపరేట్ పెట్టాలి. ఇంకొకటి
1: సెపరేట్ కంటైనర్లో పెట్టుకోవాలి.
0: అవును. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెయింటైన్ సేఫ్ టెంపరేచర్. ఎప్పుడు కూడా మన వినియోగదారులకి, ఎక్కువ మందికి మేము రీసెర్చ్ చేసేది తెలిసిపట్టిందంటే మనము వినియోగదారులకి ఏ టెంపరేచర్లో ఫ్రిడ్జ్ వర్క్ చేస్తుంది అన్నది తెలియదు. మా రీసెర్చ్ నుంచి తెలిసింది యాక్చువల్లీ 4 degrees centigrade, ఎప్పుడు కూడా బిలో 4 degrees centigrade రెఫ్రిజిరేటర్ ఉండాలి. అది మేము ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మేము రెఫ్రిజిరేటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అది మీరు చూస్తే, ఇప్పుడు సూక్ష్మజీవులు అంటాం మేము, వ్యాధికారక సూక్ష్మజీవులు అంటాం. ఆ సూక్ష్మజీవులు ఆమ్ని ప్రజెంట్ అంటాం, అది అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు మన ఎయిర్లో ఉంటుంది, మన చేతిలో ఉంటుంది, మన ఫుడ్లో ఉంటుంది, అన్ని చోట్ల ఈ సూక్ష్మజీవులు ఉంటాయి.
1: అంటే అది ఒక రకమైన సూక్ష్మజీవి.
0: అది ఎందుకు మేము రెఫ్రిజిరేటర్ యూజ్ చేస్తామంటే ప్రతి సూక్ష్మజీవి ఒక 20 minutes, అది డబుల్ నంబర్ అవడానికి 20 minutes తీసుకుంటుంది. ఈ రెఫ్రిజిరేటర్లో ఈ ఫుడ్ని పెట్టిన తర్వాత ఆ గ్రోత్ అనేది మల్టిప్లై అవ్వదు, ఆ గ్రోత్ అనేది సేమ్ ఉంటుంది. అందుకోసమే మేము రెఫ్రిజిరేటర్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇది ఒక టిప్. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఈ లెఫ్ట్ ఓవర్ ఈ కుక్డ్ ఫుడ్స్ చాలామంది పెడతారన్నమాట. అది ఇమీడియట్లీ మేము రీహీట్ చేసుకోవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎప్పుడు కూడా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఇమీడియట్లీ బయటకు తీసిన తర్వాత ఇమీడియట్లీ దాన్ని హీట్ చేయాలి, ఎక్కువసేపు బయట ఉంచొద్దు, వెంటనే వేడి చేసుకుని దాన్ని తినాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్స్, ఈ గుడ్లు అని చాలామందికి ఫేమస్. గుడ్డు చాలా హై ఇన్ ప్రోటీన్, ఎవ్రీడే సండే పోయామండే రోజు కావు అండే అని మేమంటాం. సో ఏంటంటే ఈ గుడ్లని ఎక్కువ మంది డోర్లో డోర్లో పెడతారన్నమాట.
1: ఈ అరేంజ్మెంట్
0: అలాగే ఉంటుంది. బట్ ఏంటంటే డోర్లో ఎప్పుడు పెట్టకూడదు, మెయిన్ షెల్ఫ్లో పెట్టాలి. ఎందుకంటే మేము డోర్ అప్పుడప్పుడు తీస్తూ ఉంటాము, క్లోజ్ చేస్తూ ఉంటాము, టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ అవుతుందన్నమాట అక్కడ. సో ఎప్పుడు కూడా మెయిన్ షెల్ఫ్స్లో గుడ్డుని స్టోర్ చేయాలి, అదొకటి. మరి కొన్ని మంది ఏం చేస్తారు, మేము ఊరు వెళ్తున్నప్పుడు ఇమీడియట్లీ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి వెళ్తారు, అది ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడు కూడా రెఫ్రిజిరేటర్లో ఆన్లో పెట్టాలి. మళ్ళీ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, మన వినియోగదారులకి ఈ కూరగాయలు, ఇప్పుడు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అంటాం మనం, ఆకుకూరలు అంటాం, కోరియాండర్ తీసుకొని ఎప్పుడు కూడా రెఫ్రిజిరేటర్ పెట్టినప్పుడు ఆ రూట్స్ని కట్ చేయాలి. రూట్స్ని కట్ చేసే

0: దాన్ని రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ రూట్స్లో మనం ఈ సాయిల్ మన మట్టిలో మిలియన్స్ ఆఫ్ సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట. సో అదేంటంటే క్రాస్ కంటామినేషన్ అవుతుంది వేరే ఫుడ్కి. దాని గురించే ఎప్పుడు కూడా మేము స్టోర్ చేసినప్పుడు ఆ రూట్స్ని కట్ చేసి మనము స్టోర్ చేయాలన్నమాట రెఫ్రిజిరేటర్లో. సో ఇదంతా మనము రెఫ్రిజిరేటర్ ఎలా వాడాలి, ఎలా దాన్ని ఉపయోగించాలని అది సలహా.
1: అంటే దానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ అంటే రీసెర్చ్
0: రీసెర్చ్ బట్టి.
1: శ్రోత లైన్ లో ఉన్నారు. హలో
2: హలో సార్.
0: సార్ చెప్పండి సార్.
2: సార్ కల్తీ ఆహారం ఏంటి సార్?
0: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. కల్తీ అన్నది ఏంటంటే ఈ సాధారణంగా ఈ ఇన్కమ్ ఎక్కువ రావడానికి ఇప్పుడు ఏంటంటే మా ఇండియాలో పాపులేషన్ చూడండి ఎంత పెరిగింది. ఇప్పుడు ఈ ఏంటంటే ఈ కొన్ని ఫుడ్లో ఏమంటే ఈ డిమాండ్ మళ్ళీ సప్లై ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఈ పాపులేషన్ ఈ జనసంఖ్య ఎక్కువ అయింది కదా పెరిగిపోవడం వల్ల ఈ డిమాండ్ మళ్ళీ సప్లై గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ జనాలు ఇలాంటి ప్రాసెస్ ఏంటంటే కల్తీ ఇదంతా చేస్తున్నమాట. లైక్ పదార్థాలకి ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ టీ పౌడర్ గురించి కలర్ యాడ్ చేయడము ఇదంతా ఇలాంతా ఇలాంటి పనులు చేస్తారన్నమాట. ఇది కల్తీ అని అంటాం సార్ మేము. పండ్లో ఇప్పుడు ఏంటంటే మీరు రీసెంట్లీ విన్నొచ్చు మనం వాటర్ మెలన్ మనం తిని కొన్ని మంది ఢిల్లీలో కొన్ని మంది చచ్చిపోయారని. ఇదంతా ఆపోహాలండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే వాటర్ మెలన్లో ఉండే కలరు న్యాచురల్ కలర్, మన దేవుడు ఇచ్చిన వరం అది. ఏంటంటే అది న్యాచురల్గా కలర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు అది ఎలా గుర్తించాలి? మన ఇంట్లో వాటర్ మెలన్ తెచ్చుకొని దాన్ని కోసి కొంచెం వైట్ కాటన్ తీసుకొని లేకపోతే టిష్యూ పేపర్ తీసుకొని దానికి జస్ట్ అంటించండి. మీ అంటించిన తర్వాత ఏంటంటే మీకు ఏ కలర్ రాదు దాంతో. ఏ కలర్ రాకపోతే అది ఆ ఫ్రూట్ మంచిదని మేము అర్థం చేసుకోవచ్చని. సో ఇంకొకటి ఇప్పుడు మ్యాంగోలు, మ్యాంగో సీజన్ ఇప్పుడు చాలామందికి మ్యాంగో అనేది చాలా ఇష్టం అన్నమాట. ఈ కాల్షియం కార్బైడ్ ఇదంతా వాడతారు అదంతా సుద్ది. ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఐ కాల్షియం కార్బైడ్ యూజ్ చేయడము బ్యాన్ చేసింది అన్నమాట. బ్యాన్ చేసింది. ఇప్పుడు ఇథిలీన్ అని అంశం ఉంటుంది, దాన్ని బట్టి మేము అది పండు చేసుకోవచ్చండి మ్యాంగోస్. ఇప్పుడు అది ఎలా మేము గుర్తించాలి అని మీరు అడగవచ్చు. అప్పుడు ఏంటంటే మీరు మ్యాంగోలు ఏంటంటే ఇప్పుడు మనం న్యాచురలీ ఏది పండు అవుతుందో అది యూనిఫార్మ్ కలర్ ఉండదు, ఒక్కొక్కసారి పచ్చ పచ్చ కలర్ ఉంటుంది మధ్య మధ్యలో. ఆ స్టెమ్ దగ్గర స్మెల్ చూస్తే మీకు మంచి వాసన వస్తుంది. ఏది న్యాచురలీ మేము పండు అవుతుందో అది మంచి ఫ్రూట్ స్మెల్ వస్తుంది. ఈ కాల్షియం కార్బైడ్ ఇదంతా కార్బైడ్ ఇదంతా యాడ్ చేసిన అది పండేస్తే ఏ మనకు స్మెల్ రాదు. ఈ పౌడర్ లాగా మన చేతికి అంటుకుంటుంది. ఏ ఫ్రూట్ తెచ్చినా మీరు ఇంటి తెచ్చిన తర్వాత ఒక 30 మినిట్స్ వాటర్లో పెట్టాలి.
1: అంటే
0: మామూలు వాటర్లో పెట్టి మంచిగా కడిగి మంచిగా తినండి. ఇప్పుడు బ్రెడ్ బూజు కొట్ట అంటే ఇప్పుడు దేనికైనా యూజ్ బై డేట్ అని పెడతారన్నమాట. ఫుడ్ లేబులింగ్ మంచిగా చదవండి. ఫుడ్ లేబులింగ్లో ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ నెంబర్ ఉంటుంది, యూజ్ బై డేట్ ఉంటుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు యూజ్ బై డేట్ ఉంటే బెస్ట్ బిఫోర్కి సంబంధం ఏంటి, ఏంటి డిఫరెన్స్ అని వినియోగదారులు చాలామంది అడుగుతారు. ఇప్పుడు బెస్ట్ బిఫోర్ ఇదేంటంటే మనకు క్వాలిటీ చెప్తుంది, క్వాలిటీ దాని క్వాలిటీ గురించి. బట్ యూజ్ బై ఇది సేఫ్టీ. యూజ్ బై అంటే డెఫినెట్లీ ఆ డేట్ ముందు మనం వాడాలి, లేకపోతే అది సేఫ్టీ కాదు అని మేము అర్థం చేసుకోవాలండి. అవునమ్మా. బిస్కెట్లా మీరు అదే నేనేం చెప్పానంటే ఫుడ్ లేబులింగ్ చదవండి, దాన్ని యూజ్ బై డేట్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అన్ని ఉంటాయి కదా, అది చదివి మీరు అది చూసి మీరు తీసుకోండి. వెల్కమ్ సార్. వెల్కమ్.
1: కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనము మీరు అన్నట్టు లేబుల్ చదివినప్పుడు కొన్నిటి మీద యూజ్ బై డేట్ ఉంటుంది, కొన్నిటికేమో బెస్ట్ బిఫోర్ అని ఉంటుంది సార్. అవును. అంటే యూజ్ బై అంటే కంపల్సరీ ఆ డేట్ లోపల అవి తినేయాలి, యూస్ చేసేయాల్సింది.
0: బెస్ట్ బిఫోర్ అంటే మేము తినొచ్చు, బట్ ఏంటంటే క్వాలిటీ కొంచెం తగ్గుతుంది, కలర్ గానీ టెక్స్చర్ గానీ.
1: ఆ డేట్ తర్వాత వాడినా కూడా ఇబ్బంది లేదు.
0: ఇబ్బంది లేదు
1: అంటే ఇబ్బంది అంటే కొంతవరకు
0: త్వరగా
1: అంటే దానిలో ఉన్న న్యూట్రిషన్స్ అవి కొంచెం మారే అవకాశాలు.

0: బెస్ట్ బిఫోర్ అంటే రైట్ ఓకే సార్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం. మీరు మరలా ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324085252 అలాగే 2324085353 ఇంకొకటి 2955059023 ఈ మూడు నెంబర్లకు కాల్ చేస్తే మనతో ఉన్నారు డాక్టర్ నవీన్ కుమార్ గారు. వీరు ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఐసీఎంఆర్ ఎన్ఐఎన్లో ఉన్నారు. మరి వారితో మాట్లాడొచ్చు ఈ చిన్న బ్రేక్ తర్వాత.
1: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
0: హలో డాక్టర్ కార్యక్రమానికి తిరిగి మీ అందరికీ స్వాగతం. మరి ఇప్పుడు మరలా డాక్టర్ నవీన్ కుమార్ గారితో మాట్లాడదాం. హలో హలో ఓకే సార్, ఇక్కడ మనకి ఈ సురక్షితమైన ఆహారం, ఆహారాన్ని ఎలా వాడుకోవాలి అనేది. ఇందాక సాధారణమైన సమస్యలు ఏంటంటే ఫ్రిజ్ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఈ మధ్య భార్యాభర్తలు ఇద్దరూ కూడా పనిచేయడం, మరి ఉదయాన్నే వంట చేసుకోవడం, సాయంత్రం మళ్ళీ అదే తినడము, లేదా వీలైతే వండుకోవడం. కానీ మీరు చెప్పిన దానిలో ఇందాక మరి బయట ఉంచినప్పుడు కనీసం 4 నుండి 6 గంటల వరకు పర్వాలేదన్నారు. మరి ఉదయం వండినది ఈవినింగ్ తినొచ్చా ఆఫీస్ నుండి వచ్చి?
3: తినొద్దు మేడం.
0: అసలు అంటే కూరలు కానీ అన్నాలు కానీ
3: ఏదైనా ఫుడ్ అబౌవ్ 4 to 6 hours అది రేంజ్ ఇచ్చాము. ఇప్పుడు ఇదంతా ఈ మీ ఇది ఎందుకు చేస్తానంటే ఇదంతా మేము సంశోధన చేసాం మా ల్యాబొరేటరీలో. ఇదంతా సంశోధనం చేసి ఈ టైం ఫిక్స్ చేసామన్నమాట. ఈ టైం తర్వాత ఈ సూక్ష్మజీవులు పెరుగుతాయి, దాని నుండి పెరుగుతాయి, సో అది తింటే మంచిది కాదు.
0: అంటే ప్రమాదకరమైన సూక్ష్మజీవులు అండి అవి?
3: అవేంటంటే మేము హైజీన్ ఇండికేటర్స్ అంటాం. కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ ఏంటంటే ఆ సూక్ష్మజీవులే హైజీన్ ఇండికేటర్స్. ఆ హైజీన్ ఇండికేటర్స్ ఏ బ్యాక్టీరియా, ఈ స్టాఫిలోకాకస్ ఉండొచ్చు, ఎచ్రిషియా కొలై ఉండొచ్చు, మీ సాల్మొనెల్లా ఉండొచ్చు, ఈ కొన్ని సూక్ష్మజీవులు దానిలో ఉంటే ఈ హైజీన్ ఇండికేటర్స్ అది ఏంటంటే హైజీన్ స్టేటస్ తెలుస్తుంది మనకు. మాకు పరిశోధనలు ఆ సూక్ష్మజీవి నంబర్స్ ఏముంటాయి దాన్ని బట్టి మేము చెప్పొచ్చు ఇది ఫుడ్ బాన్ డిసీజ్ కాజ్ చేస్తుందా లేదా అని. దాని గురించి దాన్ని టెస్ట్ చేసిన తర్వాతనే మాకు తెలుస్తుంది మేడం.
0: కాబట్టి మీకు ఇన్ని అవర్స్ తర్వాత ఇంత డెవలప్ అవుతుంది కాబట్టి మంచిది కాదు అని మీరు చెప్పగలుగుతున్నారు పరిశోధనల తర్వాత. అంటే ఆహారంలో సూక్ష్మజీవి డెవలప్ అవుతాయి 6 అవర్స్ తర్వాత. అంటే ఏ ఫుడ్ అయినా 6 అవర్స్ తర్వాత తినడం.
3: ఇప్పుడు ఏంటంటే ఇది మేము ఇంట్లో చేసిన ఫుడ్కి బయట చేసిన ఫుడ్కి దాన్ని కూడా 2 కంపేర్ చేసి చెక్ చేసామన్నమాట. ఇంట్లో చేసిన ఫుడ్ 4 అవర్స్ ఉంటే మంచిగా ఉంటే బయట తీసుకున్న ఫుడ్ 2 అవర్స్ మాత్రమే మంచిగా ఉంటుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు స్విగ్గీ జొమాటో కానీ చాలామంది బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది ఆన్లైన్ ఫుడ్ చాలామంది ఈ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఆన్లైన్ ఫుడ్ మేము ఏమైనా ఆర్డర్ చేస్తే ఇమీడియట్లీ అది వచ్చిన తర్వాత వేడిగా తీసుకొని ఇమీడియట్లీ తినాలి. ఎక్కువసేపు మనము ఇంట్లో పెట్టొద్దు. అవును, మినిమం 2 అవర్స్, ఆఫ్టర్ 2 అవర్స్ అది కంటామినేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది.
0: శ్రోత లైన్లో ఉన్నారు సార్, మాట్లాడు. హలో హలో సార్, ఇప్పుడు అంటే ఇదే విషయం అన్నమాట. మనకు 4 గంటల తర్వాత లేదా మ్యాక్సిమం 6 గంటల తర్వాత అసలు మనం ఇంట్లో వండుకున్న ఫుడ్ తినొద్దు. అంటే ప్రమాదకరమైన
3: టెంపరేచర్, ఎందుకంటే రూమ్ టెంపరేచర్ లో ఉంటుంది ఆ ఫుడ్. అదే ఫుడ్ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి మళ్ళీ టైం పెరుగుతుంది.
0: ఓకే, అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన టైం ఎప్పుడు అంటారు? ఇప్పుడు ఉదయాన్నే వంట చేస్తారు, అందరూ డబ్బాలు సర్దుకుంటారు.
3: కరెక్ట్, ఇప్పుడు మీరు ఇంట్లో ఎవరైనా ఉంటారనుకో, ఇంట్లో ఇప్పుడు ఫుడ్ చేస్తారు, ఇమీడియట్లీ ఆ ఫుడ్ మీరు బాక్స్ పెట్టిన తర్వాత కొన్ని ఫుడ్ మిగిలితే ఇమీడియట్లీ దాన్ని రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి.
0: ఓకే,
3: అది మినిమం 2 to 3 డేస్ ఫ్రిడ్జ్ లో పెడితే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ లో 2 to 3 డేస్ ఏమి ప్రాబ్లం ఉండదు.
0: ఓ
3: అవును,
0: అంటే 4 డిగ్రీస్ అంటే ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టాం.

0: ఫ్రీజర్ కాదు, ఫ్రీజర్ది టెన్ డిగ్రీ ఇది మన చాలా మైనస్ ఉంటుంది అమ్మా, మైనస్ ఫైవ్ డిగ్రీ టెన్ డిగ్రీ ఇలా ఉంటుంది. ఇదేంటంటే 4 డిగ్రీలో చెప్తున్నాను నేను. అదే ఫుడ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరేజ్ కండిషన్. మేము ఫుడ్ లో ఏ కండిషన్ లో స్టోరేజ్ చేస్తున్నాము దాన్ని బట్టి దీని షెల్ఫ్ లైఫ్ డిపెండ్ అవుతుంది.
1: ఓకే సార్. అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా మరి వేడిగా ఉన్నది పెట్టొచ్చా? అంటే ఒకవేళ మనం ఫుడ్ వండిన తర్వాత బాక్స్ సర్దుకున్నాక ఇంకా ఆహార పదార్థాలు వేడిగా ఉన్నాయనుకో,
0: అప్పుడు ఏంటంటే, ఇది చాలా మంచి క్వశ్చన్, వేడిగున్న పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు. ఓన్లీ మేమేం కేర్ తీసుకోవాలి, ఆ వెజల్స్ ఏం పెట్టామో కొంచెం షాలో ఉండాలి, కొంచెం చుట్టూ ప్లేస్ ఉండాలి, అలాంటి వెజల్స్ తీసుకొని మేము వేడి పదార్థాలు పెట్టొచ్చు.
1: ఓకే,
0: పెట్టొచ్చు,
1: వేడి పదార్థాలు పెట్టొచ్చు. కాకపోతే కొంచెం ఖాళీగా ఉన్నటువంటి
0: ప్లేస్ ఉండాలి దానికి.
1: ఓకే, అంటే వస్తువుల్ని వాడాలి, గిన్నెలు కానివ్వండి, డిష్లు కానివ్వండి. బాగుంది సార్. అయితే సార్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో కొన్ని ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెడుతుంటాం, అవి ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి? వాటిని తినడానికి మనం ఇమ్మీడియట్గా అంటే పోషక విలువల యొక్క పరిమితి ఎలా ఉంటుందంట?
0: యాక్చువల్లీ మేమేంటంటే యాజ్ పర్ డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్ మేము ఎప్పుడూ చెప్తాము కన్జ్యూమ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే, అది మనం డైటరీ గైడ్లైన్స్లో చెప్పాము. ఇప్పుడు ఏంటంటే ఈ ఎప్పుడు కూడా పండ్లు కానీ కూరగాయలు కానీ ఫ్రెష్ ఉన్నప్పుడు తింటే మంచిది. ఫ్రెష్ ఉన్నప్పుడు తింటే అది ఆరోగ్యానికి చాలా మంచిది
1: మంచిది
0: అది మేము చెప్తాము.
1: శ్రోత లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాం.
2: హలో
0: హలో
2: సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి.
2: యా, మీరు ఇందాక రవిచంద్రన్ ఫ్రమ్ హైదరాబాద్.
0: ఓకే సార్.
2: మీరు ఇందాక అన్నారు 4 to 6 hours ఫుడ్ లోపల తినేయాలన్నారు. సపోజ్ ఎంప్లాయీస్ ఆరు పొద్దున్న లేచి అవన్నీ తీసుకొని జర్నీ 2 hours దెన్ 1 o'clock 2 o'clock తింటారు కదా, హౌ ఇట్ ఇస్ ఫీల్? అది ఒకటి. సెకండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా చికెన్ బిర్యానీ ఇవన్నీ కుక్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ వేడి చేసి తినకూడదు, పాయిజన్ అయిపోతుంది అంటారు కదా, ఎంతవరకు అది కూడా
0: కరెక్ట్? ఓకే సార్. అదే మీ ఫస్ట్ క్వశ్చన్, ఫుడ్ కుక్డ్ ఫుడ్ ఎంప్లాయీస్ 2 to 6 ట్రావెల్ చేస్తూ ఉంటారు దాని గురించి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ ఏ ఫుడ్ వండుతున్నారు దాన్ని బట్టి డిపెండ్ ఇది. ఇప్పుడు ఆ ఫుడ్ నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ కానీ దాన్ని ఉంటే దాని షెల్ఫ్ లైఫ్ మళ్ళీ ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఆ ఫుడ్ని ఏమంటారు మేము, హై రిస్క్ ఫుడ్ అంటాము. ఫుడ్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ మిల్క్ కానీ ఈ నాన్ వెజిటేరియన్ కానీ ఎగ్ కానీ ఇవన్నీ హై రిస్క్ ఫుడ్స్, చాలా ఎక్కువసేపు ఉంటే ఉంచడానికి ఉండదు. ఇప్పుడు మీరేంటంటే అప్పుడు ఏం చేయాలి, తక్కువ టెంపరేచర్లో ఫుడ్ని పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు పెట్టొచ్చు. మీరు ఆఫీస్లో ఏమైనా రిఫ్రిజిరేటర్ ఫెసిలిటీ ఉంటే అది ఇమీడియట్గా పెట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు భోజనాన్ని సమయంలో కొంచెం ఎక్కువసేపు అయింది, మంచిగా వేడి చేసుకోండి, మంచిగా వేడి చేసుకుని తింటే అది సేఫ్. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి మీరు బిర్యానీ గురించి అడిగారు. ఇప్పుడు బిర్యానీ బయట నుంచి చచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ అది తినాలి అని సి, ఇప్పుడు అదంతా ఏంటంటే ఆ బిర్యానీ ఎప్పుడు వండారు దాని మీద డిపెండ్ అది. ఎప్పుడు వండారు, ఎప్పుడు తెచ్చారు, ఎన్ని ఎప్పుడు తెచ్చారు, మళ్ళీ ఏ టైంకో మీరు ఫ్రిడ్జ్లో పెట్టారు, ఏ టైంకి బయటకు తీశారు, దాని మీద డిపెండ్. బట్ మేము వినియోగదారులకు ఏం చెప్తున్నాము, ఆల్వేజ్ ఈట్ ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ కుక్ చేసుకుని ఫ్రెష్గా తినండి అని మేము వినియోగదారులకి చెప్తామండి.
1: ఓకే, ఏదైనా ఫ్రెష్ అంటే.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
1: రైట్, హలో.
3: హలో,
0: మేడం చెప్పండి. మేడం,
3: సార్ చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ గురించి చెప్పారు, బాగుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా, ఇప్పుడు అందరి ఇంట్లో ఉంటుంది, అప్పుడు ఉండేది కాదు కదా, కాబట్టి మార్నింగ్ కుక్ చేశాక మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clock 4 o'clock టీ టైంలో ఆ ఉన్న కర్రీస్ కానీ సాంబార్ కానీ వేడి చేస్తాం, అది ఎంత వరకు? మరి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు.
0: చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇప్పుడు ఏంటంటే మేము ఇంకా ముందు స్టార్టింగ్ ఎప్పుడు రెఫ్రిజిరేటర్ ఎవరు ఇంట్లో లేదు, ఎప్పుడు యాక్చువల్లీ మేము అలాగే పెరగామన్నమాట. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఏంటంటే ఇప్పుడు పొద్దున్నే మీరు కుక్ చేస్తారనుకోని, దాల్ కుక్ చేస్తారు, మధ్యాహ్నం తినాలి, అప్పుడు ఏంటంటే మధ్యలో దాన్ని చాలా వేడిగా చేయాలి, కుక్ థరోలీ అని మేము ఒక సలహా చెప్పానన్నమాట ఈ ఫుడ్ సేఫ్టీ కీస్లో. కుక్ థరోలీ అట్ సేఫ్

0: టెంపరేచర్, ఆ మంచిగా అది దాన్ని ఉదికించాలి, కుక్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ సేఫ్ టు ఈట్, సేఫ్ టు కన్స్యూమ్. మళ్ళీ ఇంకొకటి, ఎప్పుడు మేము ఇంట్లో వండుతామో దానికి షెల్ఫ్ లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. బయట ఫుడ్ కన్నా మేము ఇంట్లో వండుకున్న ఫుడ్కి షెల్ఫ్ లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది ఆన్సర్ అమ్మా.
1: అంటే మనం తినడానికి సమయం ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు వండిన సమయానికి తినే సమయానికి మధ్య ఒకసారి ఆహార పదార్థాలను వేడి చేయమంటారా?
0: ఎస్ మేడం.
1: ఎన్ని అవర్స్ తర్వాత వేడి చేయొచ్చు అంటారు వండిన తర్వాత?
0: ఇప్పుడు మీరు పొద్దున వండితే మీరు సాయంత్రం తిననుకోండి, ఒక రెండు సారి మంచిగా దాన్ని ఉదకమని మంచిగా బాయిల్ చేయాలి.
1: బాయిల్ చేయాలి, ఉడక అంటే వేడి చేసుకోవాలి, వేడి చేసి పెట్టుకోవాలి. లేట్ అవుతుంది అనుకున్నప్పుడు
0: తినడం
1: ఓకే. అలాగే కొంతసార్లు ఏమవుతాయంటే సార్, ఇప్పుడు డబ్బాల పరిస్థితి ఆఫీసుల వాళ్ళదే, ఎందుకంటే ఇందాక మరి ఒక శ్రోత కూడా అడిగారు ఆయన, మరి ఎప్పుడో ఉదయాన్నే లేచి 5 గంటలకు లేచి వండి 9 గంటల డబ్బా పెట్టుకుని వెళ్ళి 1 గంట తింటుంటాము కదా, అలాంటప్పుడు మరి మీరు అన్నారు ఫ్రిడ్జ్ అవకాశం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, వేడి చేసే అవకాశం ఉంటే వేడి చేసుకోండి అని. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ డబ్బాలో మిగిలింది కొన్నిసార్లు ఈవినింగ్ కూడా కొంతమంది తినడానికి ప్రయత్నం చేస్తారు, అది కరెక్టేనా?
0: అది తప్పది. ఎప్పుడు కూడా అలాంటి ఫుడ్ని మేము తినొద్దు. ఇంకొకటి, ఈ ఫుడ్ బోర్న్ డిసీజ్ అంటాం కదా, ఎవరికి ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది అని మేము తెలుసుకోవాలి.
1: ఓకే,
0: ఫస్ట్ ఏంటంటే ఏజ్ ఆఫ్ ఎ పర్సన్. మన ఏజ్ పర్సన్ ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు అవ్వండి, చిన్నపిల్లలకి మన ఏజ్ అయిన వాళ్ళకి త్వరగా ఈ ఫుడ్ బోర్న్ డిసీజ్ అని కాజ్ అవుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, వీళ్ళకి ఏంటంటే ఇమ్యునో కాంప్రమైజ్డ్ పీపుల్ అంటాం మేము, వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో వీలాంటి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు చాలా ఫ్రెష్ ఫుడ్ తింటేనే చాలా మంచిది.
1: చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు,
0: అవును,
1: ఏజ్డ్ వాళ్ళు,
0: ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా.
1: ఓ, ప్రెగ్నెంట్ ఉమెన్, రైట్. శ్రోత లైన్లో ఉన్నారు సార్, హలో.
0: చెప్పండి. హలో,
2: హలో,
0: చెప్పండి
2: సార్. మీకు ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టినందుకు ఆకాశవాణికి మీకు కృతజ్ఞతలు సార్.
0: సార్, థ్యాంక్ యూ సార్.
2: ఫస్ట్ ఏంటంటే ఈ పండ్లు కల్తీ అవుతున్నాయి కదా సార్, దానిమ్మ పండ్లు తీసుకుంటే దానిలో కోసిన తర్వాత అంతా రెడ్ కలర్ బయటకు వస్తున్నది. మీరు ఇప్పుడు పుచ్చపండు కోసినా కూడా వాటర్ మిలన్ మీరు అన్నారు కోసిన తర్వాత ఏదన్నా పేపర్ తోని చేసి చూడమని అంటున్నారు, కోసిన తర్వాతనే తెలుస్తుంది కదా సార్, వాటిని మనం కొనే ముందు ఎట్లా గుర్తుపట్టగలుగుతాం?
0: ఇప్పుడు ఏంటంటే మేము వినియోగదారులు ఇది కల్తీ గురించి ఏం చెప్తామంటే, జనరలీ ఎప్పుడు కూడా ఈ ఏ ఫుడ్ కానీ షైనింగ్ ఎక్కడ షైనింగ్ ఎక్కువ ఉంటుంది దానికి అట్రాక్ట్ అవ్వద్దు, అదొకటి చెప్తాము. ఇంకొకటి, ఈ పండ్లు కొన్ని పండ్లు ఏంటంటే కట్ చేసిన తర్వాతనే తెలుసుది, బయట నుంచి తెలియదు. మీకేమైనా సందేహాలు అలా ఏమైనా ఉంటే దానిలో కల్తీ జరిగింది సందేహాలు ఉంటే, ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ఈ కల్తీ అన్నీ ఇదంతా చేయడానికి హెచ్ ఫాస్ట్ అనే టీం కూడా ఇప్పుడు తయారైంది, హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ అని తయారు చేశారు. సో ఈ టీము ఏంటంటే ఇలాంటి ఎక్కడ ఉన్నాయో వాళ్ళంతా సీజ్ చేశారన్నమాట వెళ్ళి. సో మీకేమైనా ఎక్కడైనా డౌట్ వస్తే ఇమీడియట్లీ ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు సరియైన యాక్షన్ తీసుకుంటారండి.
2: కానీ చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నది సార్ ఇది. ఇప్పుడు వాటర్ మిలన్ కూడా ఇంజెక్షన్ చేస్తున్నారు, దానిమ్మ పండ్లు ఇంజెక్షన్ చేస్తున్నారు, మనం యాపిల్స్ తీసుకున్నా అవి కూడా కల్తీ ఉంటున్నాయి.
0: లేదు సార్, ఇదేంటంటే ఇంకొకటి, ఈ సోషల్ మీడియాలో చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇది చేరుతుంది సార్. ఇదంతా సోషల్ మీడియాలో ఏం ఇలాంటిది అపోహలు వస్తాయో ఇదంతా నమ్మకండి, ఇదంతా అపోహలు. ఇప్పుడు కొన్ని మంది అంటారు యాపిల్లో ఇది పౌడర్, ఇది మన వైట్ పౌడర్ ఉంటుంది, ప్లాస్టిక్ వ్యాక్స్ కలిపారు, ఇదంతా అంటారు. బట్ ఇదేంటంటే ఈ ప్లాస్టిక్ వ్యాక్స్ ఆన్ యాపిల్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్, ఎందుకంటే ఇది ఫుడ్ గ్రేడ్ అన్నమాట. అది ఎందుకు అప్లై చేస్తారు ఆ వ్యాక్స్ అంటే, ఈ ఫుడ్ పాడవకుండా ఏది ఇన్సెక్ట్ రాకుండా దానికి యాపిల్కి వ్యాక్స్ అని పెడతారు. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అండి, అది మంచిగా తినొచ్చు. ఇప్పుడు వాటర్మెలన్ కానీ దాళింబ కానీ ఎక్కువ ప్రొడక్షన్ ఉంది, ఎక్కువ చేస్తారు. ఇప్పుడు వాటర్మెలన్ ఒకటి కలర్ ఇస్తే అన్ని వాటర్మెలన్కి కలర్ వేయడం అది ఇంపాసిబుల్ అండి. అండ్ మోర్ ఓవర్ ఒకసారి కలర్ ఇస్తే అన్ని చోట్ల అది యూనిఫామ్గా ఉండాలి, అని యూనిఫామ్గా ఉండదు. మీరు కట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మీరే వినియోగదారులే జడ్జెస్, చూడంగానే మనకు తెలిసిపోతుంది ఏదో ఎందులో కల్తీ ఉంది ఎందులో కల్తీ లేదని, మేమే అర్థం చేసుకోవచ్చు.
2: తింటుంటే కూడా టేస్ట్ లో మార్పు వస్తున్నది సార్, తింటుంటే
0: ఓకే
2: టేస్ట్ లో మార్పు కనబడుతున్నది.
0: ఓకే,
1: అంటే

0: సార్, ఒకటి ఇక్కడ ఏమైందంటే, మనకి ఇంతకుముందు ప్రతి పండుగ కూడా సీజనల్గా కనిపించేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి సీజన్లో ప్రతి పండు మీకు దొరుకుతుంది. అందువల్ల అది ఏమవుతుందంటే అలవాటు పడిపోయారు వినియోగదారులు కూడా దానికి. కరెక్టే సార్ అన్నట్లు ఏంటంటే, ఇట్లాంటి అపోహ, ఇప్పుడు కొన్ని వందల కాయలు ఉంటున్నాయి, అన్నిటికీ రంగు వేయడం అనేది అసాధ్యము అని సార్ చెప్పినట్లుగా, అది నిజమే కదా. సాధారణంగా ఆలోచిస్తే కూడా వందల కాయలకు, మరి లారీల కొద్ది కాయలకు మనం రంగులు వేయలేరు కదా. ఒక చోట జరిగి ఉండొచ్చు, అది జాగ్రత్తగా మనం తెలుసుకున్నప్పుడు సార్ అన్నట్లు డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మనం తెలియజేస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. హలో.
1: హలో.
2: ఎస్.
1: హలో.
2: హలో, చెప్పండి.
1: నమస్కారం అండి.
2: నమస్కారం సార్, చెప్పండి.
1: సార్, వైట్ రైస్ ఏమైనా మిగిలితే నైట్ లో పెట్టి మార్నింగ్ తినొచ్చునా?
2: ఇప్పుడు ఏంటంటే వైట్ రైస్ మీరు అది ఎప్పుడు
1: బగారన్నం కూడా వండుతాం కదా
2: బిర్యానీ,
1: మిగిలితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే వేడి చేసుకొని తినొచ్చునా అని.
2: అది తినొద్దమ్మా, తినొద్దు. ఎప్పుడు ఫ్రెష్ వండి మనం 4 గంటల నుంచి 6 గంటలు మాత్రం ఉంటే అప్పుడు తినొచ్చు. అది పొద్దునే వండి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే అది తినొద్దు అని మేమంటామండి.
1: మార్నింగ్ ది నైట్ తినొచ్చునా సార్?
2: మార్నింగ్ ది నైట్ అంటే మీరేంటంటే జనరల్లీ మేమేమిటంటే ఈ 6 అవర్స్ తర్వాత ఈ సూక్ష్మజీవి నంబర్స్ పెరుగుతూ ఉంటాయండి ఫుడ్లో. ఈ టైం ఎక్కువ అయిన తర్వాత అదేంటంటే అది సూక్ష్మజీవిలు మల్టిప్లై అవుతూ ఉంటాయి. అది ఆల్వేస్ అది రిస్క్ అండి, మేము రిస్క్. అది
1: వైట్ రైస్ అయినా
2: వైట్ రైసే చెప్తున్నానండి.
0: కాబట్టి శ్రోతలు, మరి ఈరోజు మనం మాట్లాడుకున్నాము ఫుడ్ సేఫ్టీ గురించి, అలాగే సేఫ్ ఫుడ్ అంటే ఏంటి అంటే రెండు ఒకటేనండి. కాకపోతే ఫుడ్ సేఫ్టీ అంటే మనం తీసుకోవాల్సింది, సేఫ్ ఫుడ్ అంటే మనం తినాల్సినటువంటి ఫుడ్. కాబట్టి ఏ విధంగా మనం చేయాలి అనేటువంటిది. అయితే సార్, ఇప్పుడు చివరిగా శ్రోతలకు మీరేమన్నా ఒక మాట చెప్తే బాగుంటుంది.
2: ఎస్ మేడం, మేము వినియోగదారులకు ఏం చెప్తామంటే ఎప్పుడు కూడా లూజ్ ఫుడ్ బయట కొనొద్దు.
0: ఓ,
2: ఇంకొకటి ఎప్పుడు కూడా ఫుడ్ లేబులింగ్ మంచిగా చదవండి. అండ్ ఎప్పుడు ఎక్కడ హైజీన్ ఉంది అక్కడే హైజీన్, అదంతా శుభ్రత ఎక్కడ ఉందో ఆ శుభ్రత అదని చూసి మీరు ఫుడ్ని కొనండి అని చెప్తామండి.
0: తప్పకుండా సార్, మంచి విషయాలు తెలియజేశారు మా శ్రోతలకి. ధన్యవాదాలు అండి. నమస్కారం అండి, డాక్టర్ నవీన్ కుమార్ గారు.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: మీరు ఇంతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 3:01 దాటి 16 సెకండ్లు. మొబైల్ నుంచి రిలే ఇప్పుడు తిరిగి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్, అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమంతో తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టే ట్యూన్డ్.

ఇంతవరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 5:30 సాయంత్రం మా ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం ఆనందం. ఈ చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
4: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమలు సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు విందాం పౌర్ణమి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

హాయ్ నానా ఈ చిత్రం కోసం ధ్రువ్ విక్రమ్, శృతి హాసన్, చిన్మయ్ పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం అందించిన వారు హేసామ్ అబ్దుల్ వాహేబ్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మహానటి ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం మిక్కిజే మేయర్.

ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రం కోసం సి శ్రీరామ్ పాడిన పాట. పాట రచన శ్రీమణి, సంగీతం అందించిన వారు శేఖర్ చంద్ర.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
4: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
3: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
4: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
3: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
4: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
3: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
4: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182-986142.
5: మీరు వింటున్నారు ఎఫ్ఎం వ్యాన్ 103.5 MHz పై చిత్రసీమలు సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు విందాం ఎంసీఏ ఈ చిత్రం కోసం సాగర్ ప్రియా హేమేష్ పాడిన శ్రీమణి గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
3: చిత్రసీమలో ఇప్పుడు విందాం ఫిదా. ఈ చిత్రం కోసం మధుప్రియ రామ్ కి పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం శక్తికాంత్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. ఈ చిత్రం కోసం చక్రి కౌసల్య పాడిన సాహితీ గీతం, సంగీతం చక్రి.

చిత్రసీమలో చివరిగా విందాం ప్రేమ కథ. ఈ చిత్రం కోసం రాజేష్ అనురాధ శ్రీరామ్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం సందీప్ చౌతా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వాణిజ్య ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్తో కలిసి ప్రారంభించారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యుల అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్లు కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలుత మక్తల్లో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అంతకుముందు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీ పనుల పురోగతికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్, ప్లాన్ మ్యాప్స్ ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కర్ణాటక మాజీ మంత్రి బోసురాజు ఉన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని ఏర్పాటు చేశారు. ఈ అబ్జర్వేటరీ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మెటీరియల్ ఫ్లో మ్యాప్ రూపకల్పన కేంద్రంగా నిలవనుంది. క్లీన్ ఎనర్జీ, డిజిటల్ రంగాలకు అత్యవసరమైన ఖనిజాల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం దీని లక్ష్యం. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం $4 బిలియన్ జాతీయ క్రిటికల్ మినరల్స్ మిషన్ చేపట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని రసూల్పురాలో ఈరోజు నిర్వహించిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ 14వ ప్రజెంటేషన్ అండ్ ఫెలిసిటేషన్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగ క్రీడాకారులతో స్వయంగా మాట్లాడారు. వారికిస్తున్న తర్ఫీదును పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, క్రీడలు, శిక్షణ, పునరావాసం ద్వారా దివ్యాంగుల సాధికారత కోసం ఆదిత్య మెహతా ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు 2వ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిందని కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యులు అందరి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. 1969 నాటి తొలితరం ఉద్యమకారులతో సహా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, గాయపడిన వారు, జైలుకు వెళ్లిన వారు, కవులు, కళాకారులు అందరినీ గుర్తించి గౌరవించడం ఈ సమావేశ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర చారిత్రాత్మకమైనదని ఆ పార్టీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ పార్లమెంట్లో బేషరతుగా మద్దతు ఇచ్చిందని, ఆ కీలక సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు సభలోనే లేరని రామచంద్రరావు గుర్తు చేశారు.

కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబించగా బీజేపీ మాత్రం మాట మార్చకుండా నిలబడిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఉద్యమం జరిగింది కానీ ఈ మూడు అంశాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని రామచంద్రరావు విమర్శించారు. తెలంగాణ ఈగల్ పోలీసులు డ్రగ్స్ కేసులో కీలక ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు నెల రోజుల పాటు నిఘా పెట్టి అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కీలక నిందితుడు సహా 10 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసిన ఈగల్ ఫోర్స్ నిందితుల నుంచి 12 కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ అమీర్పేట్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న ఒక దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లు, 8 వాటర్ ట్యాంకర్లతో మంటలు అదుపు చేశారు. కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారుతుండడం తెలంగాణకే గర్వకారణమని నగర మేయర్ కొలగని శ్రీనివాస్ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్లో జరిగిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117వ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ, స్మార్ట్ సిటీ అంటే కేవలం సాంకేతికత మాత్రమే కాదని, ప్రజల జీవితాలను సులభతరం చేయడమని అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఫసల్వాది గ్రామ పంచాయతీ ఉమెన్ ఫ్రెండ్లీ థీమ్ కేటగిరీలో జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. మహిళా సాధికారత, మహిళలకు అనుకూలమైన సేవలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రతిభ కనపరిచి ఫసల్వాది పంచాయతీ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అవార్డును ప్రదానం చేశారు. అదనపు వాహనాలను కేటాయించి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రవాణా చేయడంలో వేగం పెంచాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు పర్యవేక్షణ పెంచాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చండ్రుగుండ మండలం తిప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామసభల ద్వారా విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మైనారిటీ విద్యార్థులకు సంబంధించి చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఆయేషా తలత్ ఒక ప్రకటనలో తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్లో ఎల్లుండి మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కిరణ్ కుమార్ ప్రకటించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ పొలం పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆచారం ప్రకారం విత్తనాల పండుగ పూజలు నిర్వహిస్తున్నారు. లింగాపూర్ మండలం జముల్ధార గ్రామంలో కన్నెపల్లి పోచమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన విత్తనాల పండుగలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జైనూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథ్ పాల్గొన్నారు. పంట అవశేషాలను కాల్చవద్దని రైతులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. పంట వ్యర్థాల దహనంతో వాయు కాలుష్యం పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. ధాన్యం సేకరణ, లోడింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. మల్యాల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దేశాభివృద్ధికి కీలకమైన జనగణన ప్రక్రియకు ప్రజలందరూ సహకరించి తమ వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. ఇంటింటికి వచ్చే సర్వే సిబ్బందికి సరైన సమాచారం అందించి జనగణన విజయవంతం కావడానికి తోడ్పడాలని సూచించారు. డబ్బు ఆశతో తమ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించి ఆన్లైన్ మోసాలకు సహకరించిన 5గురిని అరెస్టు చేసినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడలో గ్రామసభ జరిగింది. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్తులతో మాట్లాడుతూ, ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి

0: రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్తో కలిసి ప్రారంభించారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఈరోజు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మా ఆకాశవాణి శ్రోతలందరి కోసం ప్రసారం చేస్తున్న ఈ పూట మరియు రేపటి కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విందాం. ప్రసార విశేషాలు వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.

0: ఈరోజు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మా ఆకాశవాణి శ్రోతలందరి కోసం ప్రసారం చేస్తున్న ఈ పూట మరియు రేపటి కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విందాం. ప్రసార విశేషాలు వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వాణిజ్య ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు విందాం. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో ముగ్గు అంజయ్య బృందం వారి మహాలక్ష్మి శారద కథ మొదటి భాగం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో ఈరోజు విందాం. కేంద్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు నిర్వహించనున్న ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమ వివరాలు అందిస్తారు మలయాళ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ దిలీప్ కుమార్ గారు. ఈ కార్యక్రమాన్ని మనకు పరిచయం చేస్తున్నవారు శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం వింటారు. రాత్రి 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 వాణిజ్య ప్రకటనలు వింటారు. 9:31 12 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం వింటారు. ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు అంటే ప్రసార సమాప్తి వరకు మధుర గీతాలు వింటారు. ఇవి ఈ బూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

0: ఇక ఇప్పుడు రేపటి అంటే శుక్రవారం ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విందాం. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో సాధారణంగా వచ్చే కీళ్ల నొప్పులు నివారణ చికిత్స, ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సుకేష్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు. రేపు ఉదయం 8:00 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ డాక్టర్ బి కుమారస్వామి గారి ప్రసంగం వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ, రేపు ఉదయం 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 10:30, 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రేపు మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. మధ్యాహ్నం 3:00 to 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమల

0: ஜா பப்பலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால் LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: ఇంతవరకు మీరు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో విందాం ముగ్గు అంజయ్య బృందం వారి మహాలక్ష్మి శారద కథ మొదటి భాగం. ఈ కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.

0: సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు విందాం ముగ్గు అంజయ్య బృందం వారి మహాలక్ష్మి శారద కథ మొదటి భాగం.

చేస్తామంటే ఆ పట్టణంలో ఎవరున్నారు? ధనానికి రెండు వాడు సాగుకారి మళ్ళీ మా తమ్మిని లగ్నము కలిసి వచ్చింది. లగ్నానికి

మీ భర్త గడపారం చేత పెట్టాలి, మీ బావ గడపారం చేత పెట్టాలి, మీ తమ్ముడు చేత పెట్టాలి, పరమడు కూడా పడేస్తే ఏడు బొచ్చల్ల దానా.

ధనలక్ష్మి చూసి ఏమంటా ఉన్నది, కుమారక నువ్వు అస్తం పెడితే నేను ధనలక్ష్మిని కదలను. అటువంటి పరమా పతివ్రత మహాలక్ష్మి వచ్చి మమ్మల్ని వేడుకొని అస్తం పెడతలే, ఏడు బొక్కెళ్ళ ధనము ఇవతల పడుతుంది కానీ లేకపోతే రాము.

మరదల ఆ లక్ష్మి మేము అస్తం పెట్టబోయే సమయంలో ఆ ధనలక్ష్మి కదలదంట, నువ్వు వచ్చి అస్తం పెడతలే ధనలక్ష్మి ఇవతల వస్తుందంట, ధనలక్ష్మి ఇవతల పడుతుందంట, లేకపోతే పడదని చెప్పేవారు కల్లా మా బాబు.

చీపురు కట్ట చేతబట్టి ఆకలి ఊడిపోమంటే నాకు పనులు తీయరాదని మాట్లాడుతుంది. చీపురు కట్ట మర్రబట్టింది ఏరాలి ఇంకమ్మ.

సుబ్బారావు నా భర్త వెంకయ్య ఏమన్నారంటే అత్తారంగమ్మ శిబిరి కట్టె చేత బట్టి ఆగిలుడు వద్దన్నారు కడవ చేత బట్టి లీలిదే వద్దన్నారు అక్క ఎంకమ్మ అత్తారంగమ్మ ఏడు మేడల్లో ఉన్నాను నాకు ఇటు పనులు అనేక మంది దెబ్బలు కొట్టేవారు కదా కొంతసేపు దుఃఖపడి లక్ష్మి ఉన్నా సమయం అందున తన బావ సుబ్బారావు తమ్ముడా ఎంకయ్య ఇంటిదాకా పోయి వస్తానని తమ్మిడికి చెప్పి అశ్వం వేసుకొని తొందరగా అది

ఉన్నది. ఎదుర్కొని బాబయ్య సుబ్బారావు శరణు, ఓ బా బా సుబ్బారావు.

అనేక మంది దెబ్బలు పట్టిండాలని మాట్లాడవరకల్లా మరదలా లక్ష్మి, నిన్ను పట్టిందా బిడ్డ, వాళ్ళకు విధ జ్ఞానం చెప్తాను, వాళ్ళకి జ్ఞానం చెప్తాను, కానీ నువ్వు దుఃఖపాడవకు అనేక మంది దుఃఖపడుతుంది లక్ష్మి. ఏగులు వేస్తే పూజలు సావలు చేసేది నల్లడి కత్తములు తెల్లడి మెతుకులు ఏర్పడవరకల్లా కళ్ళకు దుర్భాస్తులు ఎక్కినే మా తల్లి రంగమ్మకు, నా భార్య ఇంకమ్మకు, ఇదేనా నాయమా ధర్మమా పుణ్యమా పురుషోత్తమా అని బావా సుబ్బారావు కోపమ్మ అనుపుడాయి. మరదలా లక్ష్మి, నా బిడ్డ నా మాట ఏమి, నువ్వు వచ్చినా ఒత్తుగా ధర్మ కలిగింది, భాగ్యం కలిగింది, పూరటిల్లు పోయి బంగ్లాలు కలిగినాయి బిడ్డ. వాళ్ళకు జ్ఞానం నేను తాను చెప్పుతాను, మరదలకు జ్ఞానం చెప్పి దుఃఖపడకు బిడ్డ అని అక్కడి నుంచి తల్లి రంగమ్మ వద్దకి రానవచ్చినాడు అమ్మా అమ్మా రంగమ్మ ఏమి భార్య ఇంకమ్మ లక్ష్మి రాక ముందుకు మనకేమి ఉండే, తినబోని అన్నం లేదు, కట్టబోని వస్త్రం లేదు, ఉండబోని ఇల్లు లేదు, ఇదేనా మీకు నాయమా ధర్మమా పుణ్యమా పురుషోత్తమా? ఒక ఇంటి కుమార్తెని తెచ్చుకుని ఇట్లా కష్టపెట్టుట ధర్మత? మళ్ళొక్కసారి లక్ష్మింద అస్తమేసిండ్రనుకో చూస్తుండగా మీ తలలు తీస్తారని బావ సుబ్బారావు కోపా మాన్పుడై చెప్పవరు కల్లా సరిత్యయ్య అని నువ్వు చెప్పిన మాటలు మితిమీరమని ఎవరికి వారికి భయం చెప్పి సుబ్బారావు మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన సమయమందున ఎవరంటుండ్రు, ఏ రాలంకమ్మ అత్త రంగమ్మ అత్తమ్మ ఇటముటి మాట వలికి వెళ్ళిపోతానని మాట్లాడుతుడు, ఇది ధర్మమా పుణ్యమా? లక్ష్మి ఇల్లు మీ బిడ్డ, నువ్వు వచ్చిన ఒత్తుగా ధర్మం కలిగింది, ఇంటి తాళం సెయ్యి

వచ్చి చూసి ఏమంటామన్నది, బావా సుబ్బారావు ఇది వారికే నన్ను అనేకమంది దెబ్బలు కొడతామన్నారు, బావా నీ ఇంటి తాళం చెయ్యేందుకు.

వద్దో బావయ్య, ఇంటి తాళం చేయి నా చేతికి ఇచ్చుట ధర్మది కాదు, ప్రియం కాదు బావ. ఇది వారికే రేకమంటి కష్టపెడుతూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. వద్దు బావా అని మాట్లాడేవారు కదా మరదలా. లక్ష్మి నువ్వు రాకముందు పేదరా.

0: ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో ముగ్గు అంజయ్య బృందం వారి మహాలక్ష్మి శారద కథ మొదటి భాగం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ.
0: ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం. ఉద్యోగ సమాచారం వినబోయే ముందు వాణిజ్య ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 12,256 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ వంటి పలు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సీజీఎల్ 2026 ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్థులు గణితం లేదా స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్ మొదలైన సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 1 August 2026 నాటికి పోస్టును బట్టి 18 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. Tier 1, Tier 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ June 22, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత సంచార నిగమ లిమిటెడ్ BSNL డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ క్యాడర్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ సర్కిల్లో 2 ఖాళీలను, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1 ఖాళీని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 3 July 2026 నాటికి 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bsnl.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ July 3, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని Type 3 KGBVలలో ఖాళీగా ఉన్న 352 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 16 ప్రిన్సిపల్ ఖాళీలను, 98 PGT ఖాళీలను, 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఖాళీలను, 52 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, UGDEP లేదా BPED లేదా MPED 50% మార్కులతో డిగ్రీ, పీజీ, బీఈడీ, APTET లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 2025 July 1 నాటికి కనీసంగా 18 ఏళ్లు నుండి గరిష్టంగా 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం kgbvrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. చిరునామా మరొకసారి kgbv.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విన్నాం తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాలను గురించి చర్చించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని అన్నారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని అన్నారు. ఇంధన భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమోటివ్ రంగం, ఫార్మాసూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాలలో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని పేర్కొన్నారు.
1: Economic partnership to other areas, not just in the energy sector, but also in areas like mining, animal husbandry, transportation, agriculture equipment, automotive sector, and pharmaceuticals, to try and work out ways in which Indian commercial entities can enter the Venezuelan market successfully.
0: Shillonglo ee roju jarigina North Eastern Council ఎన్ఈసి 73వ ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని అన్నారు. ఒకప్పుడు వివాదాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం అభివృద్ది అవకాశాలకు కేంద్రంగా మారిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించడంలో ఎన్ఈసి కీలకమైన వ్యూహాత్మక సంస్థగా పనిచేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఆమోదం తెలిపారు. వైద్య, నిర్మాణ ప్రాజెక్టులతో కూడిన రక్షణ సేవల సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు మార్గదర్శకాలను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు ద్వారా ప్రస్తుత సంవత్సర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 1,25,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు సులభతరం అవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు పలు మంత్రిత్వ శాఖలు, సంస్థల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల పనితీరును తాను సమీక్షించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సౌర ఫలకాల ఏర్పాటులో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు 80% ఇప్పటికే పూర్తయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 53,000 పైగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను అమర్చినట్లు, వీటి ద్వారా మొత్తం 855 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు న్యూఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని అన్నారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
2: India's flex fuel journey expands from two wheelers to four wheelers, and this transition is significant. Today India has over 30 crore two wheelers on the road, but we also have 37 lakh passenger vehicles representing family mobility and the future of personal transportation. When flex fuel technology enters this segment at scale, the impact multiplies dramatically. This is the beginning of a new chapter in India's energy transition.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIR News_

0: హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల ఒకేసారి బడ్జెట్ మద్దతును అందించాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రోహిత్ రాజ్ తెలిపారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన అసాధారణ ప్రపంచ ఇంధన ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుండి ప్రయాణికులను రక్షించడానికి, విమాన సర్వీసుల స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు తగినంత నిల్వలు ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఎక్కడా ఎల్పీజీ పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని చెప్పారు.
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG, natural gas remain stable and adequate stocks of petrol, diesel, LPG are available in the country. Our refineries are operating at optimum level. As far as domestic cooking LPG gas is concerned, no dry out has been reported on the LPG distributorship. Around 99% of the bookings are now online and 96% of the deliveries are
0: పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసే అక్రమాలను నిరోధించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసింది. ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2026లో కమిషన్ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపే సమయంలో అప్లోడ్ చేసిన ఫోటో, అడ్మిట్ కార్డుతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి ఫోటో ఒక్కటేనని నిర్ధారించడానికి ఈ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ సహాయపడుతుంది. ఈ ఏర్పాటు గురించి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్రమాలకు తావులేని విధంగా పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ తీసుకున్న సరికొత్త అడుగని చెప్పారు. పాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 12 ఏళ్ల సంస్కరణల వేడుక రిఫార్మ్స్ ఉత్సవ్లో ఆయన ప్రసంగించారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లబ్దిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖలకు సాధ్యపడిందని మంత్రి పేర్కొన్నారు. విమాన ఇంధన ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ విమానయాన సంస్థలు స్వాగతించాయి. ఈ నిర్ణయం భారత విమానయాన రంగానికి ఎంతో అవసరమైన మద్దతును అందిస్తుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రస్తుతం విమాన ఇంధన ధరల్లో విపరీతమైన అస్థిరత నెలకొన్న నేపథ్యంలో విమానయాన సంస్థల దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు స్థిరమైన ధరల్లో ఇంధనాన్ని అందించేందుకు వీలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ విమానయాన సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. కేరళలో ఈరోజు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. సాధారణంగా కేరళలో ఈ నెల 1వ తేదీనే ఋతుపవనాలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 3 రోజులు ఆలస్యంగా వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9వ తేదీ వరకు కేరళ, మాహే ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు భారత్, యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
5: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
6: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
5: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో విందాం. కేంద్ర ప్రభుత్వం 1 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు నిర్వహించనున్న ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమ వివరాలు అందిస్తారు మల్యాళ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ దిలీప్ కుమార్ గారు. ఈ కార్యక్రమాన్ని మనకు పరిచయం చేస్తున్నవారు శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.
7: సమతుల్య ఎరువుల వినియోగము, నేల పరీక్షలు, ప్రకృతి వ్యవసాయము, జల సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా ఖేత్ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ గ్రామీణాభివృద్ధి శాఖ వారు ప్రారంభించడం జరిగింది. దీని గురించి తెలియచేయటానికి మల్యాళ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి దిలీప్ కుమార్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి ఖేత్ బచావో అనే కార్యక్రమం వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ దిలీప్ కుమార్ గారు.
8: అండి,
7: ఖేత్ బచావో అభియాన్ అనే కార్యక్రమం గురించి మరి మా రైతు సోదరులకు వివరిస్తారండి?
8: తప్పకుండా అండి.
7: దీని ముఖ్య ఉద్దేశం కూడా తెలియచేయండి.
8: తప్పకుండా అండి. ఇది ఖేత్ బచావో అభియాన్ అనే ఈ యొక్క కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా రైతులకు వ్యవసాయంలో మరియు వ్యవసాయంలో వాడుకలో ఉన్న ఎరువుల గురించి, వాటి యొక్క మోతాదు గురించి మనము దేశవ్యాప్తంగా ఉన్న 75,000 గ్రామాలలో రైతులకు ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా మీడియా ద్వారా దాదాపుగా 1,50,000 మందికి డైరెక్ట్గా మీటింగ్ల ద్వారా 75,000 గ్రామాల్లో ఈ ప్రోగ్రాం చేయడానికి నిర్ణయించడం అయినది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము ఎరువుల వాడకము, వాటి యొక్క మోతాదును ఏ రకంగా సరిచేసుకోవాలి, ప్రస్తుతము రైతులు ఎంత మోతాదులో ఎరువులు వాడుతున్నారు, కానీ నిజానికి వాడవలసిన మోతాదు ఎంత అనే దానిపైన మనము అవగాహన కల్పిస్తాము. ముఖ్యంగా

ఈ మధ్య కాలంలో మనం కనుక చూసుకుంటే రైతులు యూరియా వాడకాన్ని విపరీతంగా పెంచడం జరిగింది. విపరీతంగా యూరియా పెంచడం వలన భూసారం తగ్గడంతో పాటు భూమి రోజు రోజుకు భూసారం తగ్గడంతో పాటు మనకు దిగుబడి కూడా తగ్గుతుంది. రైతులు యూరియా వేయడం వల్ల దిగుబడి పెరుగుతుందని అనుకుంటున్నారే కానీ భూమి ఏ రకంగా నాశనం అవుతుందనే దానిపైన వాళ్లకు ఎటువంటి అవగాహన లేదు. ఇదే యూరియా వాడకాన్ని ఇలా 10 సంవత్సరాలు ఈ డోసేజ్లోనే కనుక మనం కొనసాగిస్తే వచ్చే 10 ఏళ్లలో మనకు భూమిలో పంటలు పండే అవకాశం లేదు. అందువలన ఇప్పటి నుంచి కనుక మనం జాగ్రత్త పడకపోతే ఈ యూరియా వాడకాన్ని, ముఖ్యంగా యూరియాతో పాటు ఇతరత్ర కెమికల్ ఫర్టిలైజర్స్ని కూడా మనం వాడకాన్ని కనుక తగ్గించకపోతే మన భూసారము నాశనమై భారతదేశంలో పంట దిగుబడులు వచ్చే 10 ఏళ్లలో గణనీయంగా తగ్గేందుకు అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ను చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పశువులు తగ్గిపోవడము, యూరియా మాత్రమే అంటే అన్నిటికీ సొల్యూషన్ అనుకోవడము, ఎందుకంటే పశువుల పెంట అనేది అసలు కంప్లీట్గా తగ్గించేశారు. మరి పశువుల

0: ఏ రకంగా నాశనం అవుతుందనే దానిపైన వాళ్ళకు ఎటువంటి అవగాహన లేదు. ఇదే యూరియా వాడకాన్ని ఇలా 10 సంవత్సరాలు ఈ డోసేజ్లోనే కనుక మనం కొనసాగిస్తే వచ్చే 10 ఏళ్లలో మనకు భూమిలో పంటలు పండే అవకాశం లేదు. అందువలన ఇప్పటి నుంచి కనుక మనం జాగ్రత్త పడకపోతే ఈ యూరియా వాడకాన్ని, ముఖ్యంగా యూరియాతో పాటు ఇతరత్ర కెమికల్ ఫర్టిలైజర్స్ని కూడా మనం వాడకాన్ని కనుక తగ్గించకపోతే మన భూసారము నాశనమై భారతదేశంలో పంట దిగుబడులు వచ్చే 10 ఏళ్లలో గణనీయంగా తగ్గేందుకు అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ను చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పశువులు తగ్గిపోవడము, యూరియా మాత్రమే అంటే అన్నిటికీ సొల్యూషన్ అనుకోవడము, ఎందుకంటే పశువుల పెంట అనేది అసలు కంప్లీట్గా తగ్గించేశారు. మరి పశువుల పెంట తగ్గించినప్పుడు దాని ఆల్టర్నేట్గా ఇంకేదైనా వేరే మార్గాలు ఉన్నాయా అనేది ఆలోచించడం లేదు రైతులు. నిజానికి ఎరువులు తగ్గించడానికి మనకు చాలా చక్కటి మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ జూన్ 1 నుంచి 30 వరకు ఈ జరిగే కార్యక్రమంలో మనము పచ్చి రొట్టె ఎరువుల గురించి కనుక మంచి అవగాహన కల్పించగలిగితే, ఈ పచ్చి రొట్టె ఎరువులు సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు కనుక వేసి దాన్ని 40 నుంచి 45 రోజుల దశలో కనుక మనము భూమిలో కలియదున్నితే చాలా చక్కగా మనకు కొంతమేర ఈ ఫర్టిలైజర్స్ భూమిలో మనం కలిపినట్టు అవుతుంది. ఆ రకంగా కర్బన పదార్థాన్ని కూడా పెంచిన వాళ్ళం అవుతాము. సో యూరియా వాడకాన్ని అట్లా తగ్గించవచ్చు. కానీ రైతులు సీడ్ దొరకలేదనో లేదంటే వేరే ఇతరత్ర కారణాల వల్ల పచ్చి రొట్టె ఎరువులను వేయడానికి ఇష్టపడతలేరు. ఇంతవరకు 10% భూముల్లో కూడా పచ్చి రొట్టె ఎరువులు వేయడం లేదు. కానీ పచ్చి రొట్టె ఎరువులు కనుక మనం 100% భూములలో కనుక వేయడం ప్రారంభిస్తే యూరియా వాడకము ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే ఒకసారి మనం సంవత్సరంలో 2 నుంచి 3 సార్లు కనుక పచ్చి రొట్టెల ఎరువులు వేసి దాన్ని 1-3 సంవత్సరాలు అట్లా కంటిన్యూ చేసామనుకోండి, ఇప్పుడు వాడే అంత యూరియా అవసరం పడదు. ఉదాహరణకి మొక్కజొన్న వేసేటప్పుడు దానికి రికమెండెడ్ డోస్ ఫర్టిలైజర్ వచ్చేసేసి యూరియా వచ్చేసేసి 3 నుంచి 3.5 బస్తాల యూరియా వేస్తే సరిపోతుంది. కానీ రైతు సోదరులు 7 నుంచి 8 బస్తాలు కామన్గా అదే డోస్ అనుకుంటున్నారు వాళ్ళు. 7 నుంచి 8 బస్తాలు వేస్తున్నారు, దాంతో యూరియా షార్టేజ్ వస్తుంది. సో మాకు యూరియా సప్లై లేదు, యూరియా సప్లై లేదని చెప్పేసి గగ్గోలు పెట్టడం జరుగుతుంది. నిజానికి డోస్ అంటే ఎంత రికమెండెడ్ డోస్ ఉందో అంతే వేస్తే సమస్య ఉండదు. ఇంకా ఆ 3 నుంచి 3.5 బస్తాల కంటే తగ్గించుకోవచ్చు కూడా మనం పచ్చి రొట్టె ఎరువులు కనుక వాడగలిగితే. కానీ రైతు సోదరులు 10% కూడా, ఆ మాటకు వస్తే 5% కూడా పచ్చి రొట్టె ఎరువులని వాడట్లేదు. కారణం ఏంటి అంటే సబ్సిడీ పైన విత్తనాలు రావట్లేదు అంటున్నారు. నిజానికి పచ్చి రొట్టె ఎరువులను సబ్సిడీ మీద విత్తనాలు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి యూపీ లాంటి రాష్ట్రాల్లో పండిస్తే అక్కడ కొని మనం ఇక్కడ డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. కానీ అది అవసరం లేదు. పచ్చి రొట్టె ఎరువుల్లో మనము మన దగ్గర దొరికేటువంటి జనుమును కానీ మన దగ్గర అందుబాటులో ఉండే పెసర్లను కూడా మనం పచ్చి రొట్టె కింద వేసుకుంటే జీలుగా వేస్తే ఎంత బలం వస్తుందో భూమికి, ఈ పచ్చి రొట్టెల ఎరువున మనకు అవైలబుల్ మనం ఉన్నాయి, ఆ సీడ్స్ ఉన్నాయి, అవి వేసినా కూడా మనకు అంతే ఉపయోగకరంగా ఉంటుంది. కానీ రైతు సోదరులు ఎంతసేపు అది పచ్చి రొట్టె ఎరువులు జోలికి పోవడం లేదు. ఎవరో బాగా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ మాత్రమే దాన్ని దున్ని వేసి 45 రోజులకు కలియ దున్నడం జరుగుతుంది. 1 నుంచి 5% వరకే అనుకోవచ్చు, మిగతా భూములన్నీ అలాగే పడవబడి ఉంటాయి, చక్కగా యూరియా మాత్రమే వేసుకుంటే పండుతుందనే భ్రమలో రైతు సోదరులు ఉన్నారు.
1: అంటే ఈ పంటకు మధ్య సమయంలో ఈ పచ్చి రొట్టె వాడుకుంటే రైతులు లాభం అంటారు.
0: అవునండి, సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు కూడా మనము పచ్చి రొట్టె ఎరువులు వేసి కలియ దున్నితే మనం భూమిని కాపాడుకోగలుగుతాం. తప్ప ఈ ఫర్టిలైజర్స్ ఇదే విధంగా కనుక మనం వాడుకుంటూ పోతే ముందు మనకు గణనీయంగా మన దిగుబడి తగ్గేందుకు అవకాశం ఉంది, భూసారం కూడా విపరీతంగా తగ్గుతుంది. ఆల్రెడీ బాగా ఎక్కువ ఎరువులు వాడిన ప్రదేశాల్లో కొన్ని విలేజెస్లో ఈ అది కనిపిస్తుంది ఆ ఫలితం. వాళ్ళకి అసలు ఇప్పుడు ఎంత ఫర్టిలైజర్ వేసినా కూడా మళ్ళీ పండే పరిస్థితి లేదు, భూమి గట్టిబారిపోతుంది. దున్నితే మనం కాలు పెడితే చక్కగా మెత్తగా ఉండవలసిన భూములు గట్టి పడిపోయినాయి,
1: గిడ్సబారిపోతున్నాయి.
0: కాబట్టి ఖచ్చితంగా మనము ఈ యూరియా ఫర్టిలైజర్ని, ఎందుకంటే దాని రేటు కూడా మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు తక్కువ ఉంటుందని అది ఎక్కువ వాడకాన్ని దాన్ని మొదలుపెట్టారు. అదే మళ్ళీ పొటాష్ వాడకం ఎంత కావాలో అంత వాడటం లేదు, దాని రేటు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్లో పొటాష్ వాడకాన్ని బాగా తగ్గించారు. అది చాలా డేంజర్ అవుతుంది, ఎందుకంటే ఈ పొటాష్ అనేది యూరియా అనేది చెట్టు పెరగడానికి పనికొస్తే పొటాష్ అనేది ఆ పెరిగిన చెట్టుకు రెసిస్టెన్స్ పవర్ని కల్పిస్తుంది. అంటే తెగుళ్ల నుంచి పురుగుల నుంచి తట్టుకునే శక్తిని కల్పి

0: ఇచ్చేది పొటాష్. కానీ సరి అయిన డోస్లో పొటాష్ని వాడడం లేదు, ఎందుకంటే దాని రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి, రేట్ తక్కువ ఉందని చెప్పేసి యూరియాను ఎక్కువ విపరీతంగా వాడడం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్స్ అంటే మంచి అంటే ఎరువులను సరి అయిన మోతాదులో వాడడం కోసం అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది.
1: అంటే ప్రధానంగా ఈ పచ్చి రొట్టెలు వాడడం వల్ల సహజ సిద్ధంగా నేల లోపల
0: కార్బన్ పదార్థము, ఫర్టిలైజర్స్, ఇప్పుడు ఈ నత్రజని ఇవన్నీ కూడా కొంతమేర పెరిగేందుకు అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు కార్బన పదార్థం ఉండడం వల్లనే భూమిలో మిగతా అన్ని బ్యాక్టీరియా కానీ, మనకు పనికొచ్చే బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ ఉంటాయి కదా, వాటికి జీవనాధారంగా ఈ కార్బన పదార్థం కూడా ఉంటుంది. సో దాన్ని కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీంతోపాటు ఈ ప్రోగ్రాంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఫర్టిలైజర్స్తో పాటు దాన్ని సాయిల్ టెస్ట్ చేయించేసి, సాయిల్ టెస్ట్ చేస్తే నిజానికి మనం గనక ఎక్కడన్నా ఇప్పుడు ఉదాహరణకి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే మనం సాయిల్ టెస్ట్ చేస్తే మొత్తం అంతటా ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండింది. మన భూమిలో ఫాస్ఫరము చాలా ఎక్కువ ఉండింది, నిల్వలు ఎక్కువ ఉన్నాయి. అది నిజానికి అది సరిపోతుంది. దాన్ని అవైలబుల్ ఫామ్లో తేవడానికి పిఎస్పి అని చెప్పేసి ఒక బ్యాక్టీరియా ఉంటుంది, అది కేజీ 50-100 రూపాయలకు దొరుకుతుంది మనకి. దాన్ని కనుక మనం భూమిలో మంచి తేమ ఉన్నప్పుడు కనుక మనం వేసుకోగలిగితే ఈ ఫాస్ఫరము మన మొక్కలకు అందే రూపంలోకి ఈ బ్యాక్టీరియా కన్వర్ట్ చేస్తుంది. దాంతో రావాల్సిన దానికి కావలసిన ఫాస్ఫరం అందుతుంది. కానీ రైతు సోదరులు అది వేయకుండా ఎంతసేపు డిఏపి, అది డిఏపి మీద, ఈ కాంప్లెక్స్ ఎరువుల మీదనే ఎక్కువ ఆధారపడడం జరుగుతుంది. నిజానికి డిఏపి ఎప్పుడు అవసరం పడుతుందంటే ఏ వేని మొక్కలకి, ఎనీ క్రాప్, ఎన్పికే అనేటి 3 ఫర్టిలైజర్స్ అవసరం ఉంటుంది. నత్రజని అంటే యూరియా రూపంలో ఇచ్చే నత్రజని, ఇది చెట్లు పెరగడానికి మాత్రమే పనికొస్తుంది. పి ఫాస్ఫరం, ఫాస్ఫరస్ అంటాము, ఇది వేరు వ్యవస్థ డెవలప్ కావడానికి తొలి నెల రోజుల్లో మాత్రమే పనికొస్తుంది. పొటాష్, ఎన్పికేలో లాస్ట్ది పొటాష్, ఇది యూరియా ద్వారా పెరిగినటువంటి ఈ యొక్క మొక్కకి రెసిస్టెన్స్ పవర్ని కలిగిస్తుంది. అలాంటప్పుడు తొలి నెల రోజుల్లోనే పనికొచ్చే ఈ ఫాస్ఫరాన్ని సీజన్ మొత్తం వాడుతున్నారు రైతులు. సీజన్ మొత్తం అవగాహన లేక యూరియా సీజన్ మొత్తం వాడుతున్నారు. సో ఎంతో కొంత యూరియా పనికొచ్చినా కూడా, అంటే డోసెస్ సరైన డోస్లో వేస్తే ఆ యూరియా అన్న పనికొస్తుంది. కానీ మనం వేసే ఫాస్ఫరం డిఏపి అయితే ఉందో, కాంప్లెక్స్ ఫర్టిలైజర్ అంటాము, ఇది ఏ రకంగానూ ఒక నెల రోజుల తర్వాత పనికిరాదు. అయినా సరే ఈ కాంప్లెక్స్ ఎరువులని సీజన్ మొత్తం వేయడం, దానివల్ల ఖర్చు పెరగడంతో పాటు భూమిలో ఈ ఫాస్ఫరము ఉట్టి నిల్వలోకి ఉండిపోవడమే తప్పిస్తే మొక్కలకు ఉపయోగపడతలేదు. అయినా సరే రైతులు మాత్రం సీజన్ మొత్తం వాడుతున్నారు. దీంతోపాటు ఈ ప్రోగ్రాంలో నేచురల్ ఫార్మింగ్ మీద కూడా కొంత అవగాహన కల్పించాలి. నేచురల్ ఫార్మింగ్ అనేది ఇదేం కొత్త కాదు, నేచురల్ ఫార్మింగ్ అనేది కొత్త కాదు. ఎందుకంట మనం తాత ముత్తాల కాలంలో మనం పండించినప్పుడు ఈ ఫర్టిలైజర్స్, ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమీ లేవు, పశువుల ఎరువులతోనే పండించుకున్నాం మనం. సో పశువులు మొత్తానికి మాయమైపోవడము, పశువుల ఎరువు అనేదే లేదు. సో కనీసం దానికి ఆల్టర్నేట్ గా ఉన్న పచ్చి రొట్టె ఎరువులు కూడా వేయకుండా నేచురల్ ఫార్మింగ్ అనేది కంప్లీట్ గా బంద్ చేయడం జరిగింది. సో దాని వల్లనే మనకు లేని, ఎక్కడ లేని రోగాలు, నేచురల్ ఫార్మింగ్ అనేది లేకపోవడం బంద్ అయినప్పటి నుంచి కంప్లీట్గా కెమికల్ ఫర్టిలైజర్స్ మీదనే ఆధారపడి మనం పంటలు పండించినప్పుడు ఆ వచ్చే పంట నుంచి మనం తినడం వల్ల రకరకాల క్యాన్సర్లు కానీ, రోగాలు కానీ, అనారోగ్యాలు కానీ రావడం జరుగుతుంది. సో మళ్ళీ కేంద్ర ప్రభుత్వము నేచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి కొన్ని 1000 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరుగుతుంది గత సంవత్సరం నుంచి. సో దీనికోసం అని చెప్పేసి జిల్లాలో కొద్దిమంది రైతుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్లకు నేచురల్ ఫార్మింగ్ మీద కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళని చూసి పక్క ఫార్మర్స్ అని నేర్చుకుంటారని చెప్పేసి. సో ఈ నేచురల్ ఫార్మింగ్ కన్నా మనం ఎంకరేజ్ చేసుకుంటే కనీసం ఇప్పటికిప్పుడు మొత్తానికి మొత్తం నేచురల్ ఫార్మింగ్లోకి మనం కన్వర్ట్ చేయలేము కదా, కనుక కనీసం ఎవరి తిండి మందమైన వాళ్ళు ముందు స్టార్ట్ చేసుకోండి. ఒక 2 ఎకరాలు పెట్టేవాళ్ళు ఒక 10 గుంటలలో నేచురల్ ఫార్మింగ్ చేయండి, అంటే పశువుల ఎరువులతోని చక్కగా వితౌట్ అంటే ఏ కెమికల్స్ ఫర్టిలైజర్స్ వేయకుండా పశువుల ఎరువులతోనే కనుక మీరు వెనకటి కాలంలో పండించినట్టు ప్రయత్నం చేసి అది తింటే మళ్ళీ మనము ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీనికి ఎందుకు మనం ఇప్పుడు ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు అంటే, గతంలో జొన్నలు ఎవరు తినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఇంటింటా జొన్నలు ఉన్నాయి ఇంటింట, ఎందుకంటే అందరికీ షుగర్ వ్యాధి వచ్చింది. సో ప్రతి ఇంట్లో జొన్నలు ఉన్నాయి ఇప్పుడు. సో వెనకట తిన్న జొన్నల్ని ఇప్పుడు మళ్ళీ సిటీలో కానీ పల్లెటూరులో కానీ ఎక్కడైనా జొన్నలు తింటున్నాము, అంటే ఏంటి మళ్ళీ మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళాము నేచురల్ ఫార్మింగ్.

0: సో అదే రకంగా, అది ఆరోగ్యం అని మనకు తెలుసు కదా, అదే రకంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ కనుక చేసుకొని మెల్లమెల్లగా అది ఇంక్రీజ్ చేసుకుంటూ ఇయర్ బై ఇయర్ న్యాచురల్ ఫార్మింగ్ కనుక ఇంక్రీజ్ చేసుకుంటే దాని మనకు దేశమంతా ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని న్యాచురల్ ఫార్మింగ్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది.
1: అంటే ఇప్పుడు పూర్వకాలం లాగా రాగులు సజ్జలు మళ్ళీ అన్నీ తీసుకుంటున్నారు.
0: ఎస్, వాటి రేట్లు ఇప్పుడు విపరీతంగా పెరిగాయి, ఎందుకంటే వాటిని కల్టివేట్ చేయట్లేదు.
1: అవును,
0: కానీ అవి ఆరోగ్యం అని చెప్పేసి కాస్త డబ్బులు ఉన్న వాళ్ళు వాటిని తినడం మొదలుపెట్టినప్పటి నుంచి మనం చూసుకుంటే రాగులు ఒక 10 సంవత్సరాల క్రితము 20 రూపాయల కేజీ ఉంటే ఈ రోజున 70-80 రూపాయల కేజీ అమ్ముతున్నారు. సజ్జలు కూడా అంతే, కొర్రలు కూడా అంతే. సో వీటన్నిటికీ రేట్ పెరిగింది. సో వాటిని మనం కల్టివేట్ కనుక చేసుకోగలిగితే ఇంటి మందము వాటికి పెద్దగా పురుగులు తెగుళ్ళు ఏమీ రావు. మన ఇంటి మందం కనుక మనము వేసుకోగలిగితే ఆరోగ్యమైన ఆహారాన్ని మన ఇంటి మందం మనం పండించుకోవచ్చు. అందుకోసమని చెప్పేసి న్యాచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా వాడే వంట నూనెలు ఇవన్నీ చాలా వరకు మనము బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఈ వంట నూనెలు కూడా అంత ఆరోగ్యకరమైన వంట నూనెలు ఏం కావు. మనకు తప్పనిసరి మన జనాభాకు సరిపడా ఉండాలి కాబట్టి బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ కనీసం ఈ ప్రోగ్రాంలో ఒక 10% వంట నూనెను తగ్గించండి. మీరు వాడే 10 కిలోలు వాడితే, సంవత్సరానికి 10 కిలోలు వాడితే 9 కిలోలను వాడండి. కనీసం 10% నూనె వాడకాన్ని తగ్గించండి అని చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఆ అజెండాలో అది కూడా చేర్చడం జరిగింది. సో దాని మీద కూడా మేము విలేజ్లో రైతులకి అవగాహన కల్పిస్తున్నాం. సో ఈ ప్రోగ్రాంలో రైతులు మాత్రమే కాకుండా ఇంకా వేరే ఇతరత్ర ఏ గ్రూప్స్ ఉన్నా, ఎందుకంటే రైతులకు సంబంధించిన ఎఫ్పిఓస్ అని ఉంటాయి, ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ యూనిట్స్ అని చెప్పేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. మహిళలది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మన గ్రూప్స్ విలేజ్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదండి, వాళ్లకు మరియు సొసైటీస్కి ఇందులో ఉండే అంటే అందరు మెంబర్స్కి, ఎందుకంటే ఒక్కొక్క సొసైటీస్లో కొన్ని వేల మంది మెంబర్స్ ఉంటారు ఫార్మర్స్, ఈ సొసైటీస్ ద్వారా మీటింగ్ పెట్టేసేసి వాళ్ళకి, విలేజ్లో సర్పంచ్ల ద్వారా ఉన్న అందరు రైతులకి, జెడ్పీ మెంబర్స్కి, వీళ్ళందరి ద్వారా మనము దేశవ్యాప్తంగా ఒక 5 కోట్ల మంది రైతులకు అవగాహన కల్పించడమే ఉద్దేశంగా ఈ ప్రోగ్రాంను మొదలుపెట్టారు.
1: రైట్, అంటే ఇందులో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
0: అవును,
1: అంటే రైతులను ఏ విధంగా ఎన్నుకుంటారు, ఎలాంటి రైతులకు అవగాహన కల్పిస్తారు?
0: రైతులు పర్టికులర్గా ఈ రైతులు అవాలు అని లేదండి, అందరూ రైతులకు అవగాహన కల్పించడం. ఎందుకంటే ప్రతి రైతు అనేవాడు ప్రతి ఒక్కరు ఫర్టిలైజర్ వాడుతున్నారు. సో సర్పంచ్ల ద్వారా వెళ్ళినప్పుడు ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ, సొసైటీ ద్వారా పోయినప్పుడు సొసైటీ మెంబర్స్కి, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఎఫ్పిఓస్ ద్వారా పోయినప్పుడు అందులో ఉండే మెంబర్స్కి, జెడ్పీ మెంబర్స్ ద్వారా పోయినప్పుడు కూడా వాళ్ళ పరిధిలో ఉండే రైతులందరినీ పిలిపించేసి సమావేశంలలో వీటి మీద మనం అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: అండ్ ఈ కార్యక్రమంపై
0: 1వ తారీఖు అవునండి, 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విలేజ్కి వెళ్తున్నామని చెప్పేసి షెడ్యూల్ ఆల్రెడీ ఉండింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఈ ప్రోగ్రామ్ జరుగుతుందనేది షెడ్యూల్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ మండల్లో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది, ఆ విలేజ్లో ఉండే ఏఈఓస్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మేము ఎక్కడ చేస్తున్నాం అనేది అందరికీ చెప్పడం జరిగిందండి. దాంతోపాటు మీడియా ద్వారా, ముఖ్యంగా ఎక్కువ మంది కవర్ అయ్యేది మన మీడియా ద్వారా, రేడియోల ద్వారా, టీవీల ద్వారా కూడా ఈ ప్రోగ్రాంలో ఉండే అవగాహన కల్పించే అంశాలన్నింటినీ మేము తెలియజేయడం జరుగుతుంది.
1: అంటే రైతులకు అవగాహన అంటున్నారు, దాంతోపాటు రైతులకు ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇందులో?
0: ఇచ్చే అవకాశం ఏమి లేదండి. నిజానికి ఇప్పుడు ఈ కార్యక్రమంలో కనుక యూరియా వాడకాన్ని కనుక తగ్గించడం కోసం మనం కల్పించే అవగాహన కనుక నిజంగా వాళ్ళు నమ్మి తగ్గించగలిగితే మనం ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కొన్ని లక్షల కోట్ల సబ్సిడీ యూరియా వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. మనం కనుక సరైన మోతాదు కనుక మనం వేయగలిగితే యూరియాని, లక్షల కోట్ల సబ్సిడీని మనం తగ్గించగలుగుతాం. తద్వారా మనము భారతదేశం పైన, ఆర్థిక వ్యవస్థ పైన పడే ఒక భారాన్ని లక్షల కోట్లు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.
1: ఆ డబ్బుల్ని మళ్ళీ
0: వేరే కార్యక్రమం ద్వారా రైతులకే ఉపయోగిస్తారు. ఆ కార్యక్రమాల్లో వేరే కార్యక్రమం ద్వారా అది రైతులకు, ప్రజలకు మాత్రమే ఉపయోగపడేందుకు అవకాశం ఉంటుంది.
1: కాబట్టి రైతులందరూ కూడా ఈ అవగాహన సదస్సులో పాల్గొని చెప్పిన సూచనలు పాటించగలిగితే పండించగలిగితే లాభం అంటారు.
0: అవునండి.
1: అంటే మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, అదేవిధంగా రైతులకు అంటే ఏ ఎరువులపై అవగాహన కల్పిస్తున్నారు? అంటే యూరియా ఒకటేనా, ఇంకా ఇతర ఎరువులపై కూడా అవగాహన?
0: యూరియాతో పాటు ఇందాక మనం అనుకున్నట్టుగా యూరియా,

0: డిఏపి, మనము ముఖ్యంగా యూరియాని తగ్గించాలంటే ఏం చేయాలనేది
1: ప్రత్యామ్నాయాల
0: మీదనే పచ్చి రొట్టెల గురించి సూచిస్తున్నాము. దాంతోపాటు భాస్వరం ఎరువులను మనకు ఆల్రెడీ భూములో ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి కాబట్టి దాన్ని మొక్కకు అందే రూపంలో మార్చడానికి పిఎస్బి అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాను చల్లుకో ఉంటే కనుక మనకు ఈ డిఏపిని కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం ఆహ్వానం కల్పిస్తున్నాము. దీంతోపాటు భారతదేశంలో ఒక 100 జిల్లాలలో డిఏపి విపరీతంగా వాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకు రిపోర్ట్ ఉంది,
1: నివేదిక ఉంది.
0: సో ఈ ముఖ్యంగా ఆ 100 జిల్లాలలో డిఏపి గురించి డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తున్నారు. అంటే యూరియా డిఏపి వేసిన ఫీల్డ్ ఒకటి, డిఏపి వేయకుండా ఫీల్డ్ ఒకటి, రెండింటినీ వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ ఈ సీజన్లో చేసి చూపిస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి డిఏపి మనం వేయకపోయినా పిఎస్బి వేసుకుంటే సరిపోతుంది, డిఏపి వేయకపోయినా మనకు దిగుబడి వస్తుంది అనేది వాళ్ళకి అవగాహన కల్పించడం కోసము ఈ 100 జిల్లాల్లో పర్టికులర్గా అవగాహన కల్పించడం కోసం సపరేట్గా డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు,
1: ప్రత్యక్షంగా
0: చూపెడుతున్నారు. సో తద్వారా వాళ్ళు కూడా డిఏపి కాంప్లెక్స్ ఎరువులను తగ్గించుకోగలిగితే అది కూడా మనకు నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు విపరీతమైన గవర్నమెంట్ మీద పడే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు.
1: అంటే మీరు చెప్పారు అదే పచ్చి రొట్టెలకు సంబంధించిన విత్తనాలు ఏమన్నా రైతులకు
0: పచ్చి రొట్టెకు సంబంధించిన ఇప్పుడు కార్యక్రమంలో కార్యక్రమం కంటే ముందు నుంచి కూడా మనము పచ్చి రొట్టె ఎరువుల గింజలు డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీ ద్వారా ఇస్తున్నాము, కానీ రైతులకు అది అందరికీ చేరట్లేదు అనేది కంప్లైంట్. చేరకపోయినా రైతు సోదరులు వాటి కోసం వెయిట్ చేయకుండా మన దగ్గర పెసర్లు జనుము దొరుకుతుంది, సో పెసర్లను కూడా తీసుకొచ్చేసి మనం పచ్చి రొట్టె ఎరువుగా వాడుకోమని చెప్పేసి ముఖ్యంగా వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఈ జనుము పెసర్లు కూడా మనం వేసుకోగలిగితే మనం ఆటోమేటిక్గానే పచ్చి రొట్టె ఎరువుల మీద మనం డిపెండ్ కావాల్సిన అవసరం లేదు ప్రతిసారి. ఒకవేళ రైతులకి పచ్చి రొట్టె ఎరువులు దొరకట్లేదు అనేది కంప్లైంట్ ఉంటే మాకు జీలుగానే కావాలనుకుంటే కనుక ఒక్కసారి మనం జీలుగా గింజలు తీసుకొస్తే మనకు కొంచెం ఎక్కడన్నా పనికిరాని భూమి కొంచెం ఉంటే దాంట్లో జీలుగలు చల్లుకొని దాంట్లోంచి గింజలు తీసుకొని కూడా మనం ప్రతి సంవత్సరము మన గింజల్ని మనమే వాడుకోవచ్చు. ప్రతి సంవత్సరము యూపీ నుంచి ఎప్పుడు గింజలు వస్తాయి, ఎప్పుడు సబ్సిడీ మీద డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారని వెయిట్ చేయకుండా కూడా రైతు సోదరులు సొంతంగా కూడా కొంత ఏరియాలో పండించుకొని ఈ పచ్చి రొట్టె ఎరువుల గింజల్ని ప్రతి సంవత్సరం వాళ్ళ గింజల్ని వాళ్ళే వాడుకోవచ్చు. దానిపైన కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం.
1: అంటే కొంత భూభాగంలో
0: కొంచెం వదిలేస్తే వాళ్ళ సొంతానికి వాడుకోవడానికి పనికి వస్తుంది, దాన్ని కొనవలసిన అవసరం లేకుండా. దానిపైన కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము ఈ కార్యక్రమంలో.
1: అంటే ఈ కార్యక్రమం వల్ల ఇంకా ఎలాంటి ఉపయోగాలు చేకూరే అవకాశం ఉంది?
0: ముఖ్యంగా ఈ మనం అనుకున్న ఫర్టిలైజర్ మీద కనుక మనం అవగాహన కల్పించగలిగితే ఈ కార్యక్రమము చాలా సక్సెస్ఫుల్ అయినట్టు కానీ భావించవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా అది చాలా చాలా అనర్థాలకు దారితీస్తుంది.
1: అంటే ఇప్పుడు ఈ ఖేత్ బచావో అభియాన్ అనే కార్యక్రమంలో మీరు ఇవన్నీ వివరించారు, అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్పై కూడా ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ప్రత్యేకంగా రైతులకు?
0: న్యాచురల్ ఫార్మింగ్లో ముఖ్యంగా ప్రతి ఇంట మనము పశువులను పెంచుకునే ప్రయత్నం కనుక చేయగలిగితే, లేదంటే న్యాచురల్ ఫార్మింగు పశువులు విడదీయరాని బంధం. న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అంటే పశువులు లేకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేయలేము.
1: అవును,
0: తప్పనిసరిగా ఇప్పటి నుంచైనా సరే రైతు సోదరులు ఇంటికి ఒకటి లేదా రెండు ఆవులను కనుక మనం పెంచుకోగలిగితే దాంతో అని మనం న్యాచురల్ ఫార్మింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ రైతు సోదరులు ఎవ్వరూ న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అంటే ఆవులని పెంచుకోవాలి, ఎడ్లను పెంచుకోవాలి, లేదంటే బర్రెల్ని పెంచుకోవాలి, అది మా వల్ల కాదు అనే ధోరణిలో ఉన్నారు. కానీ నిజానికి ఈ ధోరణి ఇదే మాదిరిగా కనుక కొనసాగితే, ఎందుకంటే ఇప్పటికే పాలు విపరీతమైన కల్తీతోని నడుస్తున్నాయి మనకు అందరికి తెలిసిందే, కానీ న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన ఇళ్ళలో మనం పశు పోషణ చేసుకోవాలి. ఒక్కటి లేదా రెండు ఆవులను కనుక మనం పెంచుకోగలిగితే న్యాచురల్ ఫార్మింగ్ అత్యంత సులభంగా చేసుకోవచ్చు. దాంతోపాటు నార్మల్గా మనకు మన చుట్టుపక్కల ఉండే ఆకుల రసాలతో పాటు ఈ న్యాచురల్ ఫార్మింగ్లో మనం ఆవు మూత్రాన్ని, ముఖ్యంగా ఆవు మూత్రాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఆవు మూత్రంతో తయారు చేసే పంచగవ్యలు కానీ ఏ ఇతరత్ర ప్రోడక్ట్స్ అన్ని ఏమి చేయాలన్నా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అంటే కనుక రెండు ఆవులు ఉంటే 4-5 ఎకరాల వరకు మనం న్యాచురల్ ఫార్మింగ్ చేసుకోవచ్చు అని చేసి రైతు సోదరులు చాలామంది ప్రూవ్ చేయడం జరిగింది. సో పశు పోషణ ఒకటి లేదా రెండు ఆవులను కనుక మనము కనీసం ఇప్పటి నుంచి ప్రయత్నం చేయకపోతే ముందు పాల ఉత్పత్తులు దాంతోపాటు ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది చాలా ఇబ్బంది కడుతుంది.

0: పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
1: అంటే ఒకప్పుడు రైతులు పాలను కొనుక్కోకపోయేది, వాళ్ళ ఇంట్లో
0: ఉండేది,
1: కానీ ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా బయట పాల్గొనుకుంటున్నారు,
0: బయట పాల్గొంటున్నారు. ప్లస్ ఇంప్లిమెంటేషన్ రావడం వల్ల ఎడ్లు కనీసం ఎడ్లని ఉండేటి, ఆవులు కాకపోయినా కూడా ఒక 10 సంవత్సరాల క్రితం వరకు రైతు సోదరులందరూ ఎడ్లు ఖచ్చితంగా ఇంటర్ కల్టివేషన్ చేయడం కోసం నాగలు వాడేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు, ఎందుకంటే లోపల చిన్న చిన్న మెషిన్స్ కూడా వచ్చేసి రావడంతో ఎడ్లు కూడా కంప్లీట్గా అమ్మేయడం జరిగింది. సో ఇప్పుడు అసలు పశువులు అనేది లేదు. సో పశువులు మళ్ళీ కనీసం మినిమం పశువులు కూడా మనం లేకుండా న్యాచురల్ ఫార్మింగ్ కష్టమవుతుంది. సో న్యాచురల్ ఫార్మింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు పశువులు అవసరం. పశువులు కనుక మనం 1 లేదా 2 పశువులను మెయింటైన్ చేసుకుంటే న్యాచురల్ ఫార్మింగ్ చక్కగా చేసుకోవచ్చు.
1: ఖేత్ బచావో అభియాన్ అనే కార్యక్రమం గురించి మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి దిలీప్ కుమార్ గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు కిసాన్ వాణి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం 1 నుంచి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు నిర్వహించనున్న ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమ వివరాలు అందించారు మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ దిలీప్ కుమార్. ఈ కార్యక్రమాన్ని మనకు పరిచయం చేసిన వారు శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.

0: कार्ड बांध लो।
1: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
2: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 7:45. మరికొద్ది క్షణాల్లో విందాం వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాని నిహారిక గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కె లెనిన్.
1: గిరిజన గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ పిఎం జుగా అనే

0: కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
1: నమస్తే.
0: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దీని ఉద్దేశాలు ఏమి, వాటి గురించి చెప్పండి.
1: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15, 2023లోనే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమి తెలియని వాళ్ళకి, గూడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికి అందించేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు.
0: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
1: అయితే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున, పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా SCRP సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
0: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేదో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
1: చాలా వరకు అయితే అందరికీ మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
0: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారెవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
1: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్ ని, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
0: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, మరి ఇవి కూడా 2023 నుంచి అమలు అవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనవి?
1: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ DMTs వేరు,

0: మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
1: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
0: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూర్ ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్. పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది. అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
1: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
0: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
1: అంటే ముందు వాళ్ళ అవసరాలని గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలని కల్పిస్తే
0: కల్పించడం
1: దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
0: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18th నుండి 25th వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ముందు ఇంకా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా సేమ్ 18th నుండి 25th వరకు క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది
1: ఈ సంవత్సరం మే 15.
0: దానికి ఏంటంటే జన్ భాగీదారి సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
1: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
0: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు PVTGs కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
1: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయా?
0: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్
1: డిసీజ్.
0: అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి, మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్ర స్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది.

0: ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి మనకు, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం. అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడీ కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ. అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
0: సవాళ్ళు అని అంటే ఇదే, కొంచెం తెలియనితనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలా అలాంటి వాటి వల్ల. ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియనితనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్ళకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా, తెలియనితనం అంతే, ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అన్నట్టు
0: ప్రాధాన్యత
1: తెలియకపోవడం. చాలా సంతోషం నిహారిక గారు. ముఖ్యంగా పిఎం జన్మన్ పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. మనోరంజన్లో ముందుగా వినబోయే పాట రామాలయం. ఈ చిత్రం కోసం ఘంటసాల సంగీతం సమకూర్చి గానం చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, వీరందరి కోసం ఈ పాట విందాం.

మనోరంజనలో తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, చిన్మయ్, నంగి రామకృష్ణయ్య, పత్తిపాక కుమార్, శ్రీధర్, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని, సంపత్, మానస వీరంతా కోరుతున్న పాట భైరవ ద్వీపం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివెన్న సీతారామశాస్త్రి గీతం. సంగీతం మాధవ పెద్ది సురేష్.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే, మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా

వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై. మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జుమ్మంది నాదం. ఈ చిత్రం కోసం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం ఈ పాట విందాం.

ఓ పాపా లాలి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. వీరందరి కోసం ఈ పాట

బాలమిత్రుల కథ ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం అందించిన వారు సత్యం. ఈ పాటను కోరుతున్నవారు వరంగల్ జిల్లా

బాలమిత్రుల కథ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం అందించిన వారు సత్యం. ఈ పాటను కోరుతున్నవారు వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్ రెడ్డి, రచన మహిర. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మనోరంజన్లో ఇప్పుడు విందాం చిన్న కేశవరెడ్డి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుండి పూజారి ధనంజయ, సంజీవులు అనంతమ్మ, చంద్రకళ పూజారి, ఆంజనేయులు ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి, వీరందరి కోసం ఈ పాట విందాము.

పెళ్ళి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివున్న సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి కదిరి సమ్మయ్య, కదిరి మీరా, రమణిక, సాయి రమణ వీరందరి కోసం ఈ పాట విందాం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
3: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
3: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.
3: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
2: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
3: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

మనోరంజనలో ఇప్పుడు విందాం శౌర్యం. ఈ చిత్రం కోసం టిప్పు రీటా పాడిన భాస్కర భట్ల గీతం, సంగీతం మణిశర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట విందాం. మీరు కూడా మీరు కోరిన పాటలు వినాలంటే మాకు రాయండి. మా అడ్రస్ 2 మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, వరంగల్ డిస్ట్రిక్ట్, 5060009. ఈ నెంబర్కు

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
4: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జానకి రాముడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కేవీ మహాదేవన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరందరి కోసం ఈ పాట విందాము.

అల్లుడు గారు ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన జొన్నవిత్తుల గీతం, సంగీతం కేబి మహాదేవన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ నుండి ముసుకు కుమారస్వామి, సుజాత, విజయకుమార్ రెడ్డి, అఖిల, నివ్యంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వీరందరి కోసం ఈ పాట విందాం.

మనోరంజన్లో చివరిగా విందాం. సరదా రాముడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి గీతం సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తల్పులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరి కోసం ఈ పాట విందాం.

ఇంతటితో మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం కావస్తుంది 9 గంటలు. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే విందాం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం 12 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం.

మీరు వింటున్న ఈ పాట మూగ మనసులు. ఈ చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం. సంగీతం కెవి మహదేవన్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

చాణక్య చంద్రగుప్త ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం సంగీతం పెండ్యాల.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142. 9182986142.
3: మధుర గీతాల్లో ఇప్పుడు వినబోయే పాట బంగారు గాజులు. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టి చలపతిరావు.

అక్బర్ సలీం అనార్కలి ఈ చిత్రం కోసం మహమ్మద్ రఫీ, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం సి రామచంద్ర.

మధుర గీతాల్లో చివరిగా విందాం భాగ్యచక్రం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పింగళి గీతం సంగీతం పెండ్యాలా.

ఇంతవరకు మీరు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు కోరుతున్నాం. నమస్తే. జై హింద్.